ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 28వ తేదీ ఆదివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఈ అలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 42 సెకండ్లు అవుతున్నది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు అవుతున్నది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 నిమిషాలకు ఇంగ్లీష్లో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో శ్రీరామచంద్ర సుప్రభాతం క్రైస్తవ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా లేనుండ్రి శ్రీరామచంద్ర సుప్రభాతం.

Goodbye.

ನೀಲಾವಣ್ಯಪಯೋತಿ ದೀತಿ ಕಲಯಂದೆ ಮುಂದೆ.

ఇప్పటిదాక మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు పొద్దున్న 6:10 ప్రసారమయ్యే ప్రార్థనా కార్యక్రమంలో శివ అమృతవాణి 2వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఇయాలటి కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలు, పరిచయాలు, ముచ్చట్లు, ప్రసంగాలు, కథా కదంబం, సినీ జానపద సంగీతం, ఇట్లా తీరొక్క కార్యక్రమాలతో ఇయాల మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగల్లా ఇయాలటి ప్రత్యేక కార్యక్రమ వివరాలు తెలుసుకుందాం. ఇయాల పొద్దుగల్లా 11:00 మన్ కీ బాత్. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది ఈ పొద్దుగల్లా 11:00. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ మనసులోని మాట కార్యక్రమం మళ్ళొకసారి 8:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అట్లనే ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లండన్ లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం పొద్దుమట్ల 6:30 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ రిలే 100.2 FM పై ప్రసారమవుతుంది. ఇక ఆ సమయంలో ప్రసారమయ్యే ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు ఎప్పట్లాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా వినవచ్చు. ఇవి ఇయలటి ప్రత్యేక కార్యక్రమాల వివరాలు. ఇక పొద్దుటి పూట కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఎప్పటి తిరగానే పొద్దుగా లేడం పావుకి అంబటాల సంగతుల కార్యక్రమం ఉంటుంది. గల్ల మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం పివి వ్యక్తిత్వ వికాస పటిమ. పివి తనయుడు పివి ప్రభాకర్ రావు అందించిన విశేషాలు. ఇంకా ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట 5వ భాగం ప్రసారమవుతుంది. ఇక 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు. పుస్తక ధారావాహిక పఠనం 8వ భాగంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురించి గురించిన విశేషాలు. రచయిత ఎస్ రాజవర్ధన్ కంఠంలో ఇంటారు. ఇక పొద్దుమట్ల 5:30 సంబరం చిన్నపిల్లల కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఇంటారు. ఇక పొద్దుమట్ల 6:20 పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన చహకటి రవి బృందం పాడిన తెలుగు జానపద పాటలు, నిజామాబాద్ కు చెందిన టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన సరసం పాటలు ఈ పల్లె పదాల్లో ఇంటారు. ఇక ఇల్లు యువసం యువసం ధరల కార్యక్రమంలో రాత్రి 7:00 వాననీటి సంరక్షణ ఫామ్ పౌండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట, అదైనాక అల్లం సాగు యాజమాన్య పద్దతులను గురించి

ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థలం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమాలు, సింగిడి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, ఉషారు, మధురిమ, దిల్ పసంద్ ప్రసారమవుతాయి. ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 అవుతున్నది. మరికొంచెం సేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈ రోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు జులై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరు మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి, భక్తుల భద్రత నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈ రోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు. కోరుకునే వాళ్ళు మళ్ళా ఆ రొట్టెని పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేనిటువంటిది. దాదాపు 412 సంవత్సరాల పైగా అద్భుతంగా జరుగుతున్నది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కరగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ
3: సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీని ఉద్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రభుత్వం దుస్తుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పాటించాలి.
0: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి, తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్టంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य प्रातः एकादशवादने आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति। मासिकस्यास्य आकाशवाणी कार्यक्रमस्य एतत् पञ्चत्रिंशोत्तरैकशततमं संस्करणं भविष्यति। आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति। अयं हि कार्यक्रमः आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अपि च न्यूज ऑन एआईआर इति चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। आकाशवाणी दूरदर्शन वार्ता प्रधानमन्त्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति। हिन्दी भाषायां प्रसारणस्य पश्चात् अस्य प्रसारणम् आकाशवाण्या क्षेत्रीय भाषासु अपि भविष्यति। प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य सेशेल्स देशस्य राष्ट्रपतिना पैट्रिक हर्मिनी इत्यनेन सह वार्तालापं करिष्यति। उभौ नेतारौ द्वैपाक्षिक सहयोगस्य पूर्णव्याप्तेः समीक्षां करिष्यतः तथा च परस्परस्य क्षेत्रीयान्तराष्ट्रिय विषयेष् मतानाम् आदान प्रदानं करिष्यतः। अद्य प्रधानमन्त्री श्रीमोदी सेशेल्स देशस्य राष्ट्रिय सभां सम्बोधयिष्यति। भारतीय प्रवासी सदस्यैः सह संवादमपि विधास्यति। पश्चात् प्रधानमन्त्री रोश कैमन इत्यत्र राष्ट्रिय दिवस समारोहे भागं भजिष्यति। मन्त्रालयेन उक्तं यत् भारतीय रक्षाबलानां एकेन दलेन सह भारतीय नौसेनायाः द्वाभ्यां नौकाभ्यां सह श्रीमोदी उत्सवे भागं ग्रहीष्यति। प्रधानमन्त्री श्रीमोदी ह्यः सेशेल्स देशस्य त्रिदिवसीय यात्रायां विक्टोरिया नगरं सम्प्राप्तवान्। विमानस्थानके सेशेल्स देशस्य राष्ट्रपतिना डॉ पैट्रिक हर्मिनी इत्यनेन तस्य भव्यं स्वागतं विहितम्। केन्द्रीय वाणिज्य उद्योग मन्त्री पीयूष गोयलः भारतीय समवाय विशेषान् भारत यूके व्यापक आर्थिक व्यापार सन्धेः सीईटीए इत्यस्यान्तर्गतम् उदयोन्मुखावसरान् सुस्थिर व्यापार वृद्धौ परिवर्तयितुं यूके देशस्य समकक्षैः सह सम्पर्कं सुदृढं कर्तुं प्रार्थयत्। लंदन नगरे भारत यूके प्रगति व्यापार पूर्ण सम्मेलने सहभागिनां नेतृत्वावधौ मन्त्रिणा इदमुक्तम्। दिल्ल्याः मुख्यमंत्री रेखा गुप्तावर्या सावधानं कृतवती यत् यानि कोचिंग इति प्रशिक्षण केन्द्राणि अनिवार्य सुरक्षा मानदण्डानां पालनं न करिष्यन्ति तानि दिल्ल्यां कार्यं कर्तुं नानुमन्यन्ते। एकस्मिन् वीडियो संदेश श्रीमती गुप्ता अवदत् यत् दिल्ली सर्वकारः शीघ्रमेव कठोरं निरीक्षणं बृहत्तरं उत्तरदायित्वं छात्राणां सुरक्षां च सुनिश्चेतुं दृढं विनियामक विधिं प्रावर्तयिष्यति। भारत ऋतु विभागेन अद्य असम मेघालय उपहिमालयीय पश्चिम बंगाल सिक्किम प्रदेशेषु अत्यधिक वृष्ट्यै रक्तवर्णीया संचेतना प्रसारिता अस्ति। बिहार छत्तीसगढ़ कर्नाटक कोंकण गोवा ओडिशा तमिलनाडु पुदुचेरी करैकल तेलंगाना विदर्भ लक्षद्वीप अंडमान निकोबार द्वीपेषु अपि आगामी दिनद्वयोः कृते विभागेन संचेतना प्रसारिता अस्ति। ऋतु विभागेन ख्यापितं यत् श्वः दिल्ली हरियाणा चंडीगढ़ उत्तर प्रदेश इत्येतेषु प्रदेशेषु उष्णतरंगस्य

0: स्थितिं भविष्यति। फीफा विश्वकप क्रीडायां इंग्लैंड देशेन अद्य प्रातः अमेरिका देशस्य न्यूजर्सी क्रीडांगणे स्वस्य ग्रुप एल क्रीडायां पनामा देशं 2-0 इत्यंकैः पराजितम्। प्रियाः श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे श्रोतुं प्रभवन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి సమయం 7 గంటలు. నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించారు శ్రీ టి విజయ్ కుమార్.
2: పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 460 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో 35 లక్షల మొక్కలు నాటనున్నారు. జిల్లాలోని అచ్చంపేటలో అత్యధికంగా 1,90,000 మొక్కలు, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి మండలాల్లో 1,40,000 చొప్పున మొక్కలు నాటనుండగా అత్యల్పంగా పెంట్లవెల్లి మండలంలో 50,000 మొక్కలను నాటనున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల శివార్లలోని రహదారుల్లో కూలీలతో గుంతలను తోడివేయించారు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటే కార్యక్రమం లాంఛనంగా ఇటీవల రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వన మహోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లాలో విద్యుత్ సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్షాకాలంలో పంటల సాగు, వేసవిలో గృహ వినియోగంతో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలకు అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడంతో మహబూబ్ నగర్ నుంచి తీసుకురావాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం లభించేలా ప్రభుత్వం 3 కోట్ల రూపాయలతో విద్యుత్ స్టోర్ మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలోని శ్రీపురం గ్రామ సమీపంలో 4 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించనున్నారు. ఇది పూర్తయితే జిల్లాలో విద్యుత్ సామగ్రి అంతా ఇక్కడి నుంచే లభిస్తుంది. ఇక విద్యుత్ ఎస్ఈ కార్యాలయానికి కూడా 1,80,00,000 మంజూరు కాగా కొల్లాపూర్ చౌరస్తాలో 4 నియోజకవర్గాలకు అందుబాటులో నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడిన మహిళా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు జరుగుతున్న ఈ పథకం ద్వారా 2027-28 సంవత్సరం నాటికి 100% అక్షరాస్యత లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల వీవోలు మహిళలకు చదివించడం, రాయించడం, అంకెలు గుర్తించడం, లెక్కలు చేయించడంపై శిక్షణ ఇస్తున్నారు. అనంతరం పరీక్షలు నిర్వహించి పాసైన వారిని 5వ తరగతి పాస్ అయినట్టుగా గుర్తిస్తున్నారు. జిల్లాలో ఈ విధంగా 25,313 మంది మహిళలను అక్షరాస్యులను చేయవలసి ఉండగా 20,806 మంది పరీక్షలు రాయగా 58% 12,165 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇలా పాసైన మహిళలను 10వ తరగతి సార్వత్రిక పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించడం జరుగుతుంది. జిల్లా సమగ్రాభివృద్ది కోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి అధికారులు 9,768 కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి అత్యధికంగా 8,637 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. అలాగే 1,000 కోట్లు పారిశ్రామిక రంగానికి, 37 కోట్లు ఉన్నత విద్యను అభ్యసించే 237 మంది విద్యార్థులకు, 316 కోట్లు గృహ రుణాలకు, మౌలిక వసతుల కల్పనకు 10 కోట్లు, ఇంధన పునరుత్పాదన రంగానికి 5 కోట్లు, ప్రాధాన్యతర రంగానికి 1,131 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ వేసవి కాలంలో జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ పనులు ఆశాజనకంగా అమలు జరిగాయి. జిల్లాలో 1,91,000 జాబ్ కార్డులుండగా 1,55,000 మందికి పైగా కూలీలు ఉండగా 37,000 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. సగటున నిత్యం 40,000 నుంచి 45,000 మంది పనుల్లో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం 16 లక్షల మందికి పని కల్పించాలనే లక్ష్యం కాగా 68% 10,60,000 మందికి పైగా పని దినాల కూలీ కల్పించడం గమనార్హం. కూలీలకు రోజువారీగా సగటున 274 చొప్పున కూలీ డబ్బులు అందుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదటిదైన కొల్లాపూర్ మండలం నార్లాపూర్ అంజనగిరి రిజర్వాయర్లోని 4 పంపులకు ట్రాన్స్కో అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. దీనికోసం ఏదుల జలాశయం నుంచి నార్లాపూర్ వరకు టవర్లు ఏర్పాటు చేసి రేగుమాన్ గడ్డ వద్ద 400/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ను ఏర్పాటు చేశారు. దీనివల్ల నార్లాపూర్ నుంచి నీళ్లను ఎత్తిపోసి ఏదుల వట్టెం జలాశయాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం 1 పంపుతో నీటిని ఎత్తిపోసి అంజనగిరి రిజర్వాయర్లో 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యుకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సీఈటీఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు భారత్ యుకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్టపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో

ఒకటైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెనుజిలాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1,430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెనుజిలాలోని లా గ్వైరా రాష్టంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్రా సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్పియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1 ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యకుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యకులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి మధ్యాహ్నం 12:30

0: 30 నిమిషాలకు జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు, విజ్ఞానం చైతన్యం సమాచారం అందించే కార్యక్రమం. ఇయలటి కార్యక్రమంలో పివి వ్యక్తిత్వ వికాస పటిమ గురించి పివి తనయుడు పివి ప్రభాకర్ రావు ప్రసంగం, ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట 5వ భాగం ప్రసారమవుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, చతుర్దశి, జ్యేష్ఠ నక్షత్రం, ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం. జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది. పలుచోట్ల వర్షపాతం కూడా నమోదయ్యింది. గడిచిన 24 గంటల్లో జిల్లాల ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిల తేమ 80%. ఇక వచ్చే 24 గంటలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు వింటున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న అంబటాల సంగతులు. మనిషిని ఉత్తేజపరిచేది, మనసుకు స్వాంతన చేకూర్చేది సంగీతం. ఇప్పుడు విందాం 2 నిమిషాల పాటు వాద్య సంగీతం చోలకింపుగా.

0: ఇయ్యాలటి కోసం యోసం సలహా.
1: అందరికీ నమస్కారం. నా పేరు కె రాజశేఖర్. నేను వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో కీటక విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. కొంత ఈ మధ్య తెగుళ్లు కూడా చాలా వరకు ఈ సోయాబీన్ పంటలు నష్టపరుస్తూ ఉన్నాయి. సో వాటిలో ఈ తెగుళ్లు రాకుండా విత్తన శుద్దిగా సాధారణంగా మనకు క్యాప్టన్ థైరం గాని లేదా కార్బాక్సిన్ ప్లస్ థైరం విటావ్యాక్స్ రూపంలో దొరుకుతుంది. అది 3 గ్రాములు. లేదా మనకు జెలెరో రూపంలో గాని లేదా ఎవర్గోల్ ఎక్స్టెండ్ గాని ఇవి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. సో వీటిని కూడా విత్తన శుద్దిగా కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ ప్రధానమైన తెగుళ్లన్నింటినీ నివారించుకోవచ్చు. ఈ యొక్క పోషకాలకు సంబంధించిన జీవన ఎరువును కూడా విత్తన శుద్ది గాని లేదా పశువుల పెంటతో కలిపి కూడా వాడుకోవచ్చు. సో దాంట్లో రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకు జీవన ఎరువుగా లభిస్తుంది. సో ఆ రైజోబియం బ్యాక్టీరియాని మరి కందిలో గాని అదేవిధంగా సోయాబీన్లో గాని 8 కిలోలకి 200 గ్రాముల చొప్పున కలిపి విత్తుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వేరుబుడిపిలల్లో నత్రజని స్థిరీకరిస్తుంది. దాని ద్వారా మనము యూరియాని కొంత 25% వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పంటలలో ముఖ్యంగా తెగుళ్లకు సంబంధించి, అదేవిధంగా కీటకాలకు సంబంధించి, తర్వాత పోషకాలకు సంబంధించి ఈ 3 రకాల విత్తన శుద్ధి అనేది ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా చేసుకోవాలి.
0: ఇది ఎలటి యోసం సలహా. గిన్ల సోయా కంది పంటలో విత్తన శుద్ధికి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ చెప్పిన సలహా ఇది.
2: ముఖాన 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. చరిత్రలో తెరిచి చూస్తే ఒక్కో రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, విశిష్టత ఉంటుంది. మరి ఈ అలటి రోజుకున్న ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. ఈ అలటి చరిత్రలో ఈ రోజులో ఇయ్యాల మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి, ఇంకా రచయిత ముళ్లపూడి వెంకటరమణ, రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం నాయుడు జయంతి సుఖ ఇయ్యలనే. ఆర్థిక సంస్కరణల పితామహుడు, పదవులకే వన్నె తెచ్చిన రాజకీయ కోవిదుడు, భారత జాతిరత్నం, తెలుగుతేజం, మేధావి, అచ్చ తెలుగుతనానికి మారుపేరు, అరుదైన గౌరవాలకు చిరునామా, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు జయంతి ఇయ్యల. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పివి నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేసిండ్రు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిండ్రు. తర్వాత 1962, 1967, 1972లో వరుసగా గెలుచుకుంటొచ్చిండ్రు. ఎమ్మెల్యేగా 2వసారి గెలిచిన తర్వాత పివి నరసింహారావు మంత్రికి అవకాశం పొందిండ్రు. ఇక 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిండ్రు. 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఇక రాష్ట్ర రాజకీయాల నుంచి 1971లో హనుమకొండ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిండ్రు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిండ్రు. 1991లో అనూహ్యంగా ప్రధానమంత్రి పదవిని చేపట్టిండ్రు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయిండ్రు పివి. తగిన సంఖ్యాబలం లేని మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపించిన ఘనత పివి నరసింహారావుది. భారత ప్రభుత్వం పివి నరసింహారావుకు 2024లో భారతరత్న ప్రకటించింది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు పివి వ్యక్తిత్వ వికాస పటిమ గురించి పివి తనయుడు పివి నరసింహ పివి ప్రభాకర్ రావు ప్రసంగం వింటారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా పునఃప్రసారం చేస్తున్న కార్యక్రమం ఇది. వినండి పివి వ్యక్తిత్వ వికాస పటిమ.

0: పివి తనయుడు పివి ప్రభాకర్ రావు ప్రసంగం.
1: నమస్కారం. ప్రతి మనిషి జీవితంలోనూ వ్యక్తిత్వ వికాసం చాలా అవసరం. ఎందుకంటే జీవితం వడ్డించిన విస్తరి కాదు, పడివడిగా సాగిపోవడానికి నల్లేరుపై నడక అసలే కాదు. ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఆటుపోట్లు ఎదురవుతాయి, సమస్య మరింత పెద్దగా మారి వెంటాడుతుంటుంది. ఎదుట నిలిచిన సమస్యను ఓడిస్తేనే విజేతలుగా నిలవగలం అనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మనం చరిత్రలో ఎలాంటి విజయగాథలు చూసుకున్నా ఈ విషయం స్పష్టమవుతుంది. నేటి సమాజానికి ముఖ్యంగా యువతకు పివి జీవితం వ్యక్తిత్వ వికాస పాఠం లాంటిది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తీరును గమనిస్తున్నాం. చాలా బాధాకరం విషయం. జీవితంలో ఎంతటి కష్టమైనా ఎలా అధిగమించాలి? ఈ ప్రశ్నకు మనకు పివి గారు ఒక పాఠ్య గ్రంథంలా దిక్సూచిలా కనిపిస్తారు. పివి గారు సమస్యను ఎలా చూసేవారు, ఎలా పరిష్కారం చూపేవారు, ఈ విషయాల్ని వివరించే ప్రయత్నం చేస్తాను. పివి గారి వ్యక్తిత్వంలో ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస, లోతుగా తెలుసుకుని పట్టు సాధించడం ప్రధాన లక్షణంగా ఉండేవి. పోటీ ప్రపంచంలో చాలా మంది నిరంతరం నేర్చుకునే తత్వం లేకపోవడం వల్ల వెనుకబడిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేవారు ఎంచుకున్న రంగంలో రాణించవచ్చు. మరికొందరు ఉద్యోగం సాధించే వరకు, ఏదైనా ఉపాధి మార్గం వెతుక్కునే వరకు విశేష కృషి చేస్తారు. ఆ తర్వాత రిలాక్స్ అయిపోతుంటారు. కానీ అలాంటి వారు పోటీలో నిలబడలేరు. ఈ విషయాన్ని మనం పివి గారి నుంచి నేర్చుకోవచ్చు. పివి గారు నిత్య విద్యార్థి. దేశ విదేశాలకు చెందిన 17 భాషలపై పట్టు కలిగిన బహుభాషావేత్త. సాహిత్య అధ్యయనం ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం పొందిన ఆదర్శప్రాయుడు. ఏదైనా నేర్చుకుంటే మొక్కుబడిగా కాకుండా లోతైన అవగాహనతో పట్టు సాధించేవాడు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. పివి గారికి 17 భాషలు వచ్చనే విషయం మనకు తెలిసిందే. అందులో ఫ్రెంచ్ ఒక భాష. ప్రధానమంత్రిగా ప్యారిస్ వెళ్లినప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. విమానం ప్యారిస్ కు చేరుకోవడానికి 15 నిమిషాల ముందు పివి గారు పేపర్ పై ఏదో రాసి తన వెంట ఉన్న అప్పటి కేబినెట్ సెక్రటరీ నరేష్ చంద్ర గారికి ఇచ్చారు. ఆ పేపర్ ను ప్యారిస్ లోని రాయబార అధికారులకు ఇచ్చి ఎవరైనా ఫ్రెంచ్ బాగా తెలిసిన వారి నుంచి అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు. పివి గారు పేపర్ పై రాసి ఇచ్చిన దాన్ని నరేష్ చంద్ర గారు ఫ్రెంచ్ రాయబారికి అందజేశారు. అతను ఫ్రెంచ్ పై పట్టున్న ఒకతనికిచ్చి చూపించారు. ఇది చూసిన అతడు, చాలా అద్భుతమైన కవిత్వం, ఎవరు రాశారు అని అడిగాట. ఈ విషయాన్ని నరేష్ చంద్ర గారే నాకు సందర్భంలో చెప్పారు. సార్, మీ అనుమతితో ఫ్రెంచ్ భాషావేత్త మీ కవితను ప్రచురిస్తారని అన్నారు, మీరు అనుమతిస్తారా అని నరేష్ చంద్ర గారు పివి గారిని అడిగారట. వద్దు, నేను ప్రచారం కోసమో నా పరిజ్ఞానం చాటుకోవడం కోసమో కాదు, నాకు ఫ్రెంచ్ ఎంత వచ్చో చెక్ చేసుకోవడానికి మాత్రమే అభిప్రాయం తెలుసుకోమన్నాను అన్నట. ఎంత నేర్చుకున్నా గర్వం లేకుండా ఎలా ఉండాలో పివి గారి నుంచే నేర్చుకోవాలి. పివి గారిలో మరో విశేష లక్షణం సాహసం, దార్శనికతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు, వాటి ఫలితాలు, తద్వారా వచ్చే మార్పులే. ఎవరైనా ఉన్న చోటే ఉండిపోతే పురోగతి ఉండదు కదా. అందుకే నిర్ణయాలు తీసుకోవడానికి భయపడవద్దు. కొన్ని సందర్భాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ అంచనా వేయలేరు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అచేతనంగా ఉండిపోతే సమస్య పరిష్కారం కాదు. ఉదాహరణకు పివి గారు తీసుకున్న భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు చాలా సాహసోపేతమైనవి. అప్పటి వరకు చాలా మంది నేతలు అలా చేస్తే ఫలాలు ఎలా ఉంటుందో, ఎవరేమంటారు అనుకుంటూ ఉండిపోయారు. మనకు తెలిసిందే ఈ విషయం. అందుకే సమస్యలు కూడా అలాగే ఉండిపోయాయి. కానీ పివి గారు సాహసంతో తీసుకున్న నిర్ణయాలే తనను ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన స్ఫూర్తిగా నిలిపాయి. ఈనాటి యువతకి ఇదే సందేశం. సమస్యల్ని అధిగమించేందుకు సాహసోపేతంగా వ్యవహరించాలి. పివి గారి ఆలోచనల విధానం ఎప్పుడు వినూత్నంగా, విప్లవాత్మకంగా ఉండేది. నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండాలని పివి గారు భావించేవారు. నిజంగానే ఒక్కోసారి జీవితము, వ్యవస్థను, విధానాల్లో అన్ని సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బాగానే ఉంది కదా.

0: నడవని అని అనుకుంటే జీవితం సాదాసీదగా ఉండిపోతుంది. కానీ కొన్నేళ్ల తర్వాత ఫలాల రంగంలో ఎలాంటి ఫలితాలు వస్తే బాగుంటుంది. అందుకోసం ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఆచరణ మొదలుపెట్టాలి అనే దృక్పథం చాలా అవసరం. ఉదాహరణకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా టీవీ గారు మొదలుపెట్టిన గురుకులాలు, తెలుగు అకాడమీ, పాలనా వ్యవహారంలో కంప్యూటీకరణ, కేంద్ర మంత్రిగా ప్రవేశపెట్టిన నవోదయ విద్యాలయాలు విద్యారంగంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయో తెలిసిందే. ఇవి ఆరంభించిన విద్యాలయాలు ఎంతో మంది ఆణిముత్యాలు లాంటి విద్యావంతులను అందించాయి. పివి గారు ఎక్కడ ఉంటే అక్కడ వినూత్నమైన విప్లవాత్మకమైన విధానాలు అమలు చేసేవారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విధానాలను నాంది పలికేవారు. పివి గారు వివిధ వ్యక్తుల్ని, ఇతర పార్టీల నేతల్ని, సమాజంలోని అన్ని వర్గాలని సమన్వయం చేసుకుంటూ ముందు సాగిపోయేవారు. పివి గారు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా 5 ఏళ్లు నడిపారు. అందరూ అభిమానించే వ్యక్తిత్వమే దీనికి కారణం. భిన్న పార్టీల వ్యక్తులు కూడా పివి గారి నాయకత్వాన్ని సమర్థించారు. పార్టీలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మానవ సంబంధాలు చాలా ముఖ్యమని పివి గారి నుంచి నేర్చుకోవచ్చు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ సమన్వయంతో ముందుకు సాగిపోవాలి. దీనికి పివి గారి నిర్ణయాలే నిదర్శనం. పివి గారి వ్యక్తిత్వమే ఒక పాఠం. అందులో అనేక కోణాలున్నాయి. అందులో కంప్యూటర్ పరిజ్ఞానం ఒకటి. టెక్నాలజీపై మక్కువ ఎక్కువ పివి గారికి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్పై అవగాహన పెంచుకున్నారు. కంప్యూటర్ని విడిభాగాలుగా విప్పి తిరిగి అమర్చే స్థాయిలో ఆయన అవగాహన ఉండేది. అప్పుడు ఆయన వయస్సు 65 సంవత్సరాలు. అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పివి గారు 82 ఏళ్ల వయసులో కీబోర్డు నేర్చుకున్నారు. ఒకసారి పివి గారి చేతి వేళ్లకు సంబంధించిన సమస్య ఏర్పడింది. వేళ్లకు సంబంధించిన ఎక్సర్సైజ్ కోసం డాక్టర్ ఒక సాఫ్ట్ బాల్ ఇచ్చారు. అయితే తనంత పెద్ద ఫలితం ఇవ్వదని భావించిన పివి గారు కీబోర్డు నేర్చుకుంటే వేళ్లకు మంచి ఎక్సర్సైజ్ అవుతుందని అనుకున్నారు. 2002లో కీబోర్డు నేర్చుకున్నారు. వేళ్లకు సంబంధించిన సమస్య పరిష్కారంతో పాటు ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుందని భావించారు. వాస్తవంగా అదొక సమస్యాత్మకమైన సందర్భమే. కానీ సంక్షోభంలోనూ వినూత్నంగా ఆలోచించడం పివి గారి శైలి. కొత్త విషయాలు నేర్చుకోవడంపై పివి గారికి ఆ వయసులో అంతటి ఆసక్తి ఉంటే యువతకు ఎంత అవకాశం ఉందో అర్థం చేసుకోవాలి. యువతలో కొందరు టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడంలో వెనుకబడిపోతున్నారు. వాళ్ళ రంగంలో వస్తున్న మార్పులకు తగినట్టుగా అప్డేట్ కావడం లేదు. సంగీతంపై మక్కువ కలిగిన పివి గారు తాను కచేరీ ఇచ్చే స్థాయిలో నైపుణ్యం సాధించానని 82వ ఏట అన్నారు. తపన ఉంటే జీవితమంతా నేర్చుకోవచ్చనే సందేశం పివి గారి జీవితం నుండి నేర్చుకోవచ్చు. ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో 10-15 ఏళ్లలో వచ్చే మార్పు ఇప్పుడు 2-3 ఏళ్లలోనే వస్తోంది. అప్డేట్ కావడం చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవడం నిరంతర ప్రక్రియ. ఇలా పివి గారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు వాటిని అధిగమించిన తీరు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. సమస్య ఎదురైనప్పుడు చేతులెత్తేయకుండా ఎలా అధిగమించాలో తెలుస్తుంది. నిరంతరం నేర్చుకోవాలనే తపనతో జీవితాంతం నిత్య విద్యార్థిగా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కోవిడ్ వల్ల నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు. ప్రజలు, ముఖ్యంగా యువత, భవిష్యత్పై ఆశావహ దృక్పథంతో అడుగులు వేయాలి. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని మార్పు దిశగా ప్రయాణం చేయాలి. పివి గారి వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తాయి. పివి గారి వ్యక్తిత్వ వికాస పటిమ నేటి తరం తప్పకుండా తెలుసుకోవాలి, ఆచరించాలని కోరుకుంటూ సెలవు.
1: ఇప్పటిదాకా మీరు పివి వ్యక్తిత్వ వికాస పటిమ గురించి పివి తనయుడు పివి ప్రభాకర్ రావు ప్రసంగం విన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా పునఃప్రసారం చేసిన కార్యక్రమం ఇది. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని పివి వ్యక్తిత్వ వికాస పటిమ గురించి పివి తనయుడు పివి ప్రభాకర్ రావు గతంలో ఆకాశవాణితో పంచుకున్న విశేషాలు ఇవి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నది అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 5వ భాగం వింటారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. ఉద్యోగరీత్యా కళాశాల అధ్యాపకుడిగా ఆదిలాబాద్కు వచ్చిన మాదాడి నారాయణరెడ్డి తనకున్న ఆసక్తులతో ఇక్కడి జానపద గేయాలు ఇక్కడి మాండలిక పదాలపైన పరిశోధనలు చేశారు. దానికి సంబంధించిన అనుభవాలు అనుభూతుల్ని ఈ ముచ్చట్లో పంచుకుంటున్నారు. ఈ వారం మరిన్ని వారి అనుభవాల్ని ఈ ముచ్చట్లో తెలుసుకుందాం, వినండి.
2: నారాయణ రెడ్డి గారు నమస్కారం.
3: నమస్కారండి.
2: కొంతమంది ఇతర పరిశోధకులు ఇతర విమర్శకులు చెప్పిన విషయాలు ఉన్నాయి, వాళ్ళ పరిశీలన చేసి వాళ్ళు నిగ్గు తేల్చిన విషయాలు ఉన్నాయి. మీరు పరిశీలించినప్పుడు మీకు కూడా కొన్ని కొత్తగా అవగాహనలోకి వచ్చినాయి, ఇతరులు రాసిన దాన్ని కూడా సరిదిద్దాల్సిన అవసరం కొంత కనిపించింది మీకు. ఇప్పుడు మీరు చెప్పిన వాటిని బట్టి
3: అదే ఇట్లా చెప్పి ఫలానా ఈ పాటలు ఇవి పని పాటలు అని
2: వర్గీకరణ అంతా సరే
3: వర్గీకరణ చేసి ఈ పాట ఈ ఫలానా కలుపు సంబంధించింది అని చెప్పడం నచ్చలే నాకు. ఎందుకంటే అట్లా ఆ పాట ఇంకో రకంగా కూడా మనం ప్రజలలో చూస్తున్నాం.
2: సందర్భం వేరే సందర్భంలో కూడా పాడుతారు, వేరే పనితో పాటు కూడా
3: పాడుకుంటారు.
2: ఈ పాటల సేకరణ అంతా మీరు పిహెచ్డి పరిశోధన పత్రం సమర్పించడం కోసం చేసింది,
3: దానికోసం
2: మరి ఆ పని ఎట్లా అయింది?
3: ఇది చేయడం జరిగింది, కాకపోతే కొంత అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎట్లా అడ్డంకులు అంటే మొత్తము ఈ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మా మీద వేయడం, ఈవెన్ టీసీల మీద కూడా మేము సంతకాలు పెట్టేది, ఇటువంటి పని పెరిగింది. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే ఇంత వర్క్ చాలా వర్క్ చేసాను నేను, ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళేసరికి దాదాపు అన్ని రాయడం పూర్తి.
2: కరీంనగర్ ఎప్పుడు వెళ్ళిండు?
3: ఏటీలో
2: బదిలీ మీద.
3: బదిలీ మీద అయితే మాకు దొరికినటువంటి గైడ్ కూడా చాలా మంచి ఆమె, ఆమె తిరుమల యశోదారెడ్డి.
2: యశోదారెడ్డి
3: ఆమె కూడా అన్ని
2: పండితురాలు
3: ఎప్పుడు తీసుకుపోయినా ఆమె చూసేది, బాగున్నాయండి రాయండి అనేది ఆమె ప్రోత్సాహం కూడా ఏం తక్కువ లేదు నాకు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ పిహెచ్డి చేయడం వల్ల ఇంక్రిమెంట్ లాంటివి ఏమి లేవు, ఆర్థికమైనటువంటి లాభం ఏం లేదు, కాబట్టి కొంత అశ్రద్ధ అయింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని రిన్యూ కూడా చేసుకున్నాం, ఎక్స్పైర్ అయిపోతే డేట్ రిన్యూవల్ కూడా చేయించుకున్నాం.
2: 5 ఏళ్ళు దాటినాక?
3: 5 ఏళ్ళు దాటిన తర్వాత చేయించుకున్నాక మా మిస్సెస్ చనిపోయింది.
2: ఓహో, అదే ఎట్లా?
3: 1186లో యాక్సిడెంటల్గా మా ఊరికి వెళ్ళింది, నేను కరీంనగర్లో ఉన్నా, మా అమ్మ తను ఇద్దరు ఊరికి వెళ్ళారు. మా ఇంట్లో ఒకటి గోడ లేని బావి ఉంది, ఆ బావి దగ్గర నీళ్లు వేయడానికి వెళ్తే స్లిప్ అయ్యి అందులో పడ్డది. ఆ టైంలో ఎవరు చూడలేదు, అట్లా అనేది చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇక దీని మీద శ్రద్ధ తగ్గింది నాకు, చేయలేదు.
2: పిల్లలు దాంతో మీకు చాలా కష్టం వచ్చింది జీవితం.
3: పిల్లలు కూడా 4 పిల్లలు అప్పటికి, 2 పిల్లలు జాబ్ చేస్తున్నారు, పెద్ద ఆయన బ్యాంకులో అంతపురంలో చేస్తున్నాడు కార్పొరేషన్ బ్యాంకులో, 2 ఆయన వేములవాడలో హాస్టల్ వాడిది చేస్తున్నాడు, అమ్మాయిను చిన్నోడు చదువుకుంటున్నారు
2: అప్పుడు.
3: కాబట్టి వేరే వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అంటే నేను చేసుకునేది లేదు, ఇక వీళ్ళనే చూసుకోవాలి అని చెప్పిన ఉద్దేశంతో అటువంటి ఆలోచన కూడా లేదు. అప్పటికి నా ఏజ్ 46, ఇక అటువంటి ఆలోచన ఏం పెట్టుకోకుండా వీళ్ళ కోసమే ఇక మొత్తం జీవితాన్ని వాళ్ళకు దారవచ్చిన అనుకోండి, ఇక పనులకేం కాదు కదా, పిల్లలే కదా.
2: అయితే ఈ కుటుంబ బాధ్యతలు ఈ రకంగా పెద్ద స్థాయిలో మీ మీద పట్టడం వల్ల
3: తర్వాత మా అమ్మ ఒక్కతే, ఆమె వ్యవసాయం చేసుకునేది, ఆమె కూడా చాదాకుంటుంది, ఆమె కరుణాలు వచ్చింది, ఆమెను చూసుకునే బాధ్యత కూడా నాకు.
2: వీటన్నిటి వల్ల ఇక మీ పరిశోధన పత్రం రచన వెనుకబడిపోయింది.
3: వెనుకబడ్డది కాకపోతే ఆదిలాబాదు నాకెంతో చేసిందండి, ఇది మా కరీంనగర్ జన్మభూమి కన్నా కూడా ఆద్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడే షిల్లాంగ్ వెళ్ళాను ఒక 1 మంత్,

0: సమ్మర్ స్కూల్ ఇన్ లింగ్విస్టిక్స్, అక్కడ ట్రైనింగ్లో 1 మంత్ ఉన్నాను. నెక్స్ట్ టైం మధురైకి వెళ్ళిన 1 మంత్ అక్కడ కూడా. తర్వాత ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్సెస్ విశాఖపట్నం, తిరుపతి, తర్వాత హైదరాబాదు, పింక్ సిటీ,
1: జైపూర్,
0: ఈ ప్రాంతాలన్నీ వెళ్ళి రావడం జరిగింది. మంచి అనుభవం వచ్చిందండి. వచ్చిన తర్వాతనే అయ్యో ఇంత చేసినాం మనము, దీన్ని ఇట్లా వదిలిపెడితే బాగుండదు అనేటటువంటి ఆలోచన కలిగింది. మా పిల్లలు కూడా ఇంత చేశారు బాపు, ఇవన్నీ పట్టుకపోతే లాభం లేదు.
1: అయితే మొత్తం మీద దీనిని ఒక పుస్తకంగా ఎప్పుడు రాసిండ్రు? పిహెచ్డికి సమర్పించడం అదైతే ఇంకా
0: అది వదిలిపెట్టేసింది కదా, అది సమర్పించడం అనవసరమే కదా. ఇప్పుడు నాకు పిహెచ్డితో పని లేదు, ఈ చేసిన కృషిని దాన్ని కలకాలం ఉండేలాగా చూడాలి. ఎందుకంటే
1: ఈ పని ఎప్పుడు చేసిండ్రు?
0: ఇది 2001 లో, అంకమరాజు కథ 2001 లో ప్రింట్ చేయించాను.
1: 20 సంవత్సరాలు ఆలస్యమైంది.
0: 2007 లో ఈ ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు విమర్శనాత్మక పరిశీలన, 2009 లో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయ స్రవంతి.
1: అదే ఇప్పుడు గేయ స్రవంతి, జానపద గేయాలు రెండిట్లో విషయం ఒకటే కానీ ఒక దాంట్లోనేమో మీ పరిశీలన, మీరు పరిశోధించి మీరు నిగ్గు తేల్చిన అంశాలు వాటితో పాటు పాటల్ని కొంత కొంత ప్రస్తావిస్తూ ఉన్నారు. రెండో దాంట్లో జానపద గేయ స్రవంతిలో ఆ పాటల్ని వాటి పూర్తి రూపంలో మీరు ప్రచురించారు.
0: ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఫస్ట్ ఇది సిద్ధాంతం కోసం రాసినటువంటిది కదా, దాన్ని వివరణ ఇచ్చేటప్పుడు అవసరమైనంత పాట మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇది ఏ సిద్ధాంత గ్రంథమైనా ఇట్లాగే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏమనిపించిందంటే, ఇది కేవలం అన్ని పాటల్ని మనం పరిపూర్ణ రూపంలో అందించలేదు. ఇది మనం సేకరించినటువంటి పాటలన్నీ కూడా అప్పటికే కనుమరుగైపోతున్నాయి, కాబట్టి వాటిని పుస్తక రూపంలో ఉంచాలి అని అనిపించింది. కాకపోతే ఇది మ్యూజియంలో పెట్టే డెడ్ స్టోరేజ్ అనే ఆలోచన కూడా చాలామంది చెప్తుంటారు. పాటల్ని రాత రూపకంలో పెడితే అది మ్యూజియంలో పెట్టడానికే అనే ఆలోచన కూడా ఉంది కొంతమందికి. అది ఎట్లా ఉండాలి అంటే పాట రూపంలోనే ఉండాలి, అది ఉంటేనే దానికి అందం.
1: ప్రజల నూళ్ళల్లో
0: ఉండాలి. కాకపోతే ఏంటంటే, అది లిటరేచర్ సాహిత్యం ఏదైతే ఉందో, జానపద సాహిత్యం, అది ఈ వీళ్ళు పాడేవాళ్ళు ఇప్పుడు కనుమరుగవుతున్నారు, అందువల్ల పుస్తక రూపంలో ఉండాలని దాన్ని కూడా.
1: పుస్తకాలు వేసిన తర్వాత దీనికి ఎటువంటి ప్రతిస్పందన వచ్చిందో దాన్ని గురించి మాట్లాడుకునే ముందు, మొత్తం 3 వేసింది కదా పుస్తకాలు, ప్రజల నూళ్ళల్లో ఉండాలి అని కొందరు అంటూ ఉంటారు అన్న మీరు అన్నారు కదా, ప్రజల నూళ్ళల్లో ఉన్న విషయమే, ఉన్న పాటలు ఇవి, ఇది ప్రజా సాహిత్యం, ప్రజల మనసుల్లో ఉండేది, పుస్తక రూపంలో మనం తెచ్చుకుంటున్నాం, వాళ్లకు ఈ రూపంలో పెట్టాలి, ఇలా చూడాలనే దృక్పథం లేదు. కానీ ఇప్పుడు ఒక సాహిత్య విద్యార్థిగా, సాహిత్య పరిశోధకుడిగా ఈ పాటలను చూసినప్పుడు వీటికి ఇవ్వదగిన సాహిత్య గౌరవం కానీ, వీటిలో ఉండే కల్పనాశక్తి కానీ, వీటిలో అభివ్యక్తి పరంగా వచ్చిన గొప్ప విషయాల గురించి మీ పరిశోధన గ్రంథంలో, మీరు దానికోసమే కదా ఈ పరిశోధన చేసింది, ఎటువంటి విషయాల్ని ముందుకు తెచ్చినామని మీకు అనిపిస్తున్నది?
0: ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను ప్రసూచించిన తర్వాత ఢిల్లీ వాళ్ళు కూడా, నేషనల్ లైబ్రరీ వాళ్ళు కూడా, కలకత్తా వాళ్ళు కూడా బుక్స్ అడిగారు. వాళ్ళకు ఒక 200 బుక్స్ ఇవి అవి రెండు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నీ వివిధ గ్రంథాలయాలకు వెళ్ళిపోయినాయి. ఈవెన్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా, ఈ గజవేలు, లేకపోతే మెదకు, అది మహబూబ్నగరు, నల్గొండను, ఇటువంటి వాళ్ళు కూడా ఆ పుస్తకాలు చూసి మళ్ళీ నాకు మాట్లాడడం, లెటర్లు రాస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లెటర్స్ రాసి, సార్ ఈ బుక్ మాకు కావాలి పంపించండి అంటే, నామమాత్రపు అది డబ్బు మీదనే వాళ్ళకి పంపించేసిన ఖర్చులు, సొంత ఖర్చులతో. అసలు మొదటి ఉద్దేశం ఏంటంటే, ఇవి ప్రచురించడం అనేది ఆర్థికంగా సంపాదన కోసం కాదు, కేవలం అందరికి ప్రచురణ అందజేయాలన్న ఉద్దేశం తప్ప వేరే కాదు.
1: అయితే ప్రతిస్పందన బాగానే వచ్చింది అంటారు?
0: చాలా బాగా వచ్చింది. బుక్స్ కూడా చాలా మంది పరిశోధకులు తెప్పించుకున్నారు, నిర్మల్ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయనగరం నుంచి బుక్స్ చాలా తెప్పించుకున్నారు.
1: మీరు బిరుదురాజు రామరాజు గారితో మొదలుపెట్టి ఈ మన తెలుగు దేశంలో జానపద గేయాల గురించి, జానపద సాహిత్యం గురించి విశ్వవిద్యాలయ పరిశోధన పెద్ద ఎత్తున మొదలైంది. ఆ పరంపరలో మీరు ప్రచురించిన ఈ ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల పుస్తకంలో మీరేమైనా కొత్త ప్రతిపాదనలు చేయగలిగినరా, లేక కొత్త అంశాలను చూపించగలిగినరా, కొత్త సౌందర్యాలను ఏమైనా చూపించగలిగినరా, ఎట్లా చూస్తారు మీరు?
0: ఉన్నాయండి, చాలా కొత్త సౌందర్యాలు చాలా ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఇక్కడ వేరే చోట కనబడినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు చాలా టూకీగా చెప్తా,
1: అదే
0: ఈ హరిశ్చంద్రుని కథ ఉంది. అందులో మామూలుగా ఏముంటుంది, విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని వద్దకు వెళ్ళి డబ్బు కావాలి అంటే ఆయన ఇస్తా అన్నాడు. పూర్తిగా ఇవ్వలేక భార్య కొడుకుల్ని అమ్మేసి తనను కాటికాపరిగా చేసుకుని ఆయన పూర్తిగా చెల్లించడం జరిగింది. ఇది ఎప్పుడు ప్రత్యక్షంగా విశ్వామిత్రుడు ఎదురుగా వచ్చి డబ్బు కావాలని అడిగినప్పుడు మాట ఇచ్చాడు. కానీ మన ఆదిలాబాద్ జిల్లా జానపదుల విషయంలో కలలో కనబడ్డాడు ఆ విశ్వామిత్రుడు. కలలోకి వచ్చి నాకు ఇంత డబ్బు కావాలి అంటే కలలోనే ఆ హరిశ్చంద్రుడు ఇస్తానన్నాడు. కలలో ఇస్తానన్నటువంటి మాటకే ఇంత అవస్థపడ్డాడు ఆయన, అది విశేషం కాదా? అదేవిధంగా అదే గోవు పులి సంవాదంలో పులికి ఆహారంగా వెళ్తానంటుంది. మధ్యలో వచ్చేటటువంటి సందర్భంలో, ఆవు వస్తున్న సందర్భంలో పులి ఆపేస్తారు, అన్ని మందలు తిరిగి వస్తాయి. అక్కడ వాళ్ళు మందాన్ని అడుగుతుంది బిడ్డ లేక మా తల్లి రాలేదు ఏంటంటే పులితో బాసలాడుతుంది. అక్కడ మాట్లాడుతుంది, నేను బిడ్డకు పాలిచ్చి వస్తా అని తిరిగి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ లేగను పాలు తాగమంటే మామూలుగా ఉన్న సందర్భంలో పాలు తాగిస్తుంది, అంటే వేరే కథలలో. కానీ ఇక్కడ ఆ లేగ ఏమంటుంది అంటే, నీవు నీ శరీరాన్ని పులికిస్తానన్నావు ఆహారంగా, నీ శరీరంలో ఉన్న పాలు పులివే, నావి ఎట్లయితే?
1: ఇది అటవీ ప్రాంతం కాబట్టి అడవి జంతువులతో ఎక్కువ పరిచయం ఉండడం వల్ల జంతువులు జంతువుల మధ్య సంబంధాల గురించి ఇక్కడ అవగాహన ఇంకో రకం కదా,
0: ఇంకో రకంగా ఉన్నది. ఆ పాలు నేను దాగా అంటది,
1: ఇది పులివి,
0: పులివి అంటే అవుతోనే అంటది లేగ, నువ్వు పులికి బాస చేశావు కదా, అప్పగించావు కదా నీ శరీరాన్ని, నీలోని పాలు నేను ఎట్లా అవుతా తాగాలంటది. కానీ తల్లి మీద ఉన్నటువంటి మమకారం ఆ కారణంగా ఏమంటది అంటే, మనం ఎక్కడికైనా పారిపోదాం అంటది. పులికంతా కూడా పారిపోదాం అంటే ఆవంటది, అట్లా కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా యమభటులు వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొట్టి బాధిస్తారు. ఒక మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా తప్పకూడదు, నేను వెళ్తా అంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పులితో అంటది, ఈ నా యొక్క బొక్కలు కుక్కల పాలు చేయాకే, కండలు కాకుల పాలు చేయాకే, నెత్తురు నేల పాలు చేయాకే, నన్ను తినమని అంటారు.
1: పూర్తిగా తినే,
0: పూర్తిగా తినే, ఎంత సత్యంగో ఇది అని, నేను తినను వెళ్ళిపోమని చెప్పి పంపిస్తాను. ఇప్పుడు లేగా
1: ఈ రూపంలో, ఈ రూపంలో ఇంకెక్కడ మీరు చూసి ఉండాలి?
0: ఎక్కడ లేదు. లేగా నేను నీ పాలు తాగను అన్నటువంటి సందర్భం ఎక్కడ కనబడలే నాకు. అది విశేషం.
1: అంకమరాజు కథ,
0: అంకమరాజు కథ విషయంలో కూడా
1: అది కొద్దిగా పెద్ద కథ కదా. ఎన్ని గంటల కథ?
0: 2000 పంక్తులు
1: దాదాపు. 2000 పంక్తులు పాడినప్పుడు ఎంత, 2-3 గంటలు పట్టిందా?
0: పాడినప్పుడు మొత్తం ఇక్కడ పాడించాను సార్, అక్కడక్కడ దొరికిందా అని సేకరించుకుందా.
1: అచ్చా, సేకరించి మళ్ళీ మీరు
0: సేకరించుకొని మళ్ళీ రూపంలోకి తెచ్చాను, మొత్తం ఒక రూపంలోకి తీసుకొచ్చాను.
1: ఇది కూడా ఒక విశేషం కదా, అంటే జానపద కథ లేక ఒక చరిత్ర పూర్తి రూపంలో దొరక్కపోయినా దొరికిన భాగాలను బట్టి మనం నిర్మించగలగడం. సో మీరు దాన్ని
0: సొంత
1: దొరికిన భాగాలను తీసుకొని మీరు దాన్ని పూర్తి రూపంలోకి తీయగలిగినవి దాదాపు ఆ మూల రూపానికి దాదాపు దగ్గరగానే ఉండి
0: మూల రూపమే. అది
1: మీరు చేసి ఉండకపోతే ఈ రూపంలో మనకు దొరికి ఉండేది కాదు. ఈ ప్రయత్నం ఒకరు చేయాల్సి ఉండే.
0: ఇంత గొప్ప కోలాటం పాట, ఇంత బరువైనటువంటిది, దీర్ఘమైంది, ఇంత కావ్యాత్మకమైనటువంటి పాట ఆంధ్రదేశంలో ఎక్కడ లేదండి.
1: కోలాటంతో ముడిపడి ఉన్న అనేక గాథలు మీరు చదివి చెప్తున్నారు.
0: కోలాటం అంటే మామూలు చిన్న చిన్న పాటలు ఉంటాయి,
1: పెద్దవి కూడా ఉంటాయి కొద్దిగా,
0: కానీ ఇంత పెద్ద పాట కథాత్మకంగా ఉన్నటువంటిది, కావ్య రూపంలో ఉన్నటువంటిది ఎక్కడ లేదు. నేను అదొక విశేషం ఆదిలాబాద్ జిల్లా. ఇంకోటి కూడా ఏంటంటే, ఇటు విమర్శనాత్మకంగా తర్వాత పాట రూపకంలో రెండు వర్గాలుగా, రెండు రకాలుగా ఈ పుస్తకాలను ప్రింట్ చేయడం అనేది ఇది కూడా ఆదిలాబాద్ ప్రత్యేకత.
1: అంటే ఒకటి పరిశోధన గ్రంథం, రెండు పాటలని,
0: రెండు మొత్తం పాటలు.
1: ఇట్లా ఇతర పరిశోధకులు చాలా తక్కువ
0: ఇక్కడ కూడా నేను నా దృష్టికి అయితే రాలేదు, ఉంటే ఉండొచ్చు.
1: రెండు చేసిన వాళ్ళు లేరు, సేకరించి
0: గంగాధర వీళ్ళందరూ పాటలు అవి సేకరించారు.
1: అంకమరాజు కథ గురించి కొద్దిగా మా శ్రోతలకు అర్థమైతే కొద్దిగా చెప్తాను.
0: అంకమరాజు కథ అది కథాత్మకమైనటువంటిది, ఒక రాజుకు సంబంధించినటువంటి కథ. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు అంకమరాజు, బాబీజీ అనే అతని కొడుకు ఆయన. అయితే బాబీజీ ఉన్నటువంటి నగరం మీద ఉండే భవనాల మీద పిడుగుపడితే అవన్నీ కూడా తీసేయించి చాందాలో మళ్ళీ కూట కట్టినాడని ప్రతీతి. ఆయన కొడుకు అంకమరాజు. ఈ అంకమరాజు చాలా గొప్ప వ్యక్తి. ప్రజారంజకత్వం ఉన్నటువంటి వాడు, ప్రజాహిత కార్యాలు చేసిన వాడు.
1: ఎక్కడ పాలించిన వాడు?
0: జనగామ.
1: జనగామ
0: అంటే ప్రస్తుతపు ఆసిఫాబాద్. ఆ జనగామ ప్రాంతంలో పరిపాలన చేశాడు. ఆయన సమాధి ఉంది ఆసిఫాబాద్ బస్ స్టాండ్ దగ్గర. వాగోడున బాలేశ్వర మందిరం ఉన్నది. ఈ రెండు ఆ కథలో వస్తాయి. అంటే ఈ సమాధి ఉండదు, బాలేశ్వర మందిరం కథలో వస్తుంది. అయితే అంకమరాజు తండ్రితో విభేదం వస్తుంది, ఎందుకంటే ఈ పన్నులు ఇవన్నీ పెంచడం వల్ల తర్వాత జరుగుతుంది. అంకమరాజు రాజుగా ఉన్నటువంటి కాలం లోపల ఆయన భార్య వీరుబాయి, ఆ వీరుబాయిని చూడడానికని ఆమె చెల్లెలు గంగుబాయి వస్తుంది. గంగుబాయి వచ్చినప్పుడు గంగుబాయిని అంకుబావ చూస్తాడు. ఆయన అంకుబావ చూసి, అంకుబావ అనే చెప్తారు, ఆ అంకుబావ చూసి, ఓ వీరుబాయి నీకన్నా నీ చెల్లెలు చాలా అందంగా ఉంది, నాకు జోడు చేయవే అంటాడు. మీరు గొప్ప రాజులు, ఇటువంటి ఆలోచన ఉండకూడదు ఆమె అని ఆమె అడ్డు చెప్తుంది. అయినా వినడు. వినక గంగుబాయితో అంటాడు, అప్పటికి ఆమె సంతానం లేదు ఆమెకు, గంగుబాయి ఇక్కడ బాలేశ్వరుడు ఉన్నాడు మా గ్రామంలో, ఆ బాలేశ్వరుడు చాలా మహిమ కలిగినటువంటి వ్యక్తి, అతన్ని దర్శనం చేసుకుంటే పూజ చేస్తే నీకు సంతానం కలుగుతుంది, వెళ్ళుదాము రమ్మని ఆ గంగుబాయిని తీసుకుని అంకుబావ ఆలయంలోకి ప్రవేశిస్తాడు. తలుపులు బిగించి భంగపాటు చేస్తాడు. ఆమె చాలా బాధపడుతుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోయి తన భర్తకు చెప్తుంది రామీజీ అని. ఆ రామీజీకి చెప్తే ఏ విధంగానైనా అంకుబావను దండన చేయాలి, దండించాలి అని ఒక పథకం రచిస్తారు. ఏంటంటే ఆ రామీజీ చనిపోయినట్లుగా నటన చేస్తారు. రామీజీ చనిపోయాడు, అతన్ని తగలబెడుతున్నాము, కాస్తం ఉత్తర దిక్కున ఉంది, నీవు రావాల్సింది అని గంగుబాయి లేఖ రాసినట్లుగా అంకుబావకు రాసి పంపిస్తారు. ఆ చాకలి వాడు ఆ లేఖ తీసుకుని వెళ్తే చాలా సంతోషపడతాడు. రామీజీ చనిపోయింది కాబట్టి గంగుబాయి నాకే దక్కుతుంది అన్న ఉద్దేశంతో వస్తాడు. అక్కడికి వచ్చి తొవ్వలో ఆ కాస్తాన్ని చూస్తాడు. రామీజీ చనిపోయిండు అని నిర్ధారణ చేసుకుంటాడు. ఇంట్లోకి రాగానే గంగుబాయి నీళ్ళు ఇస్తుంది, కన్నీరు తీసుకుంటుంది. ఎందుకు బాధపడతావు, రామీజీ లేకపోతే ఏంటిది, నేను ఉన్నాను కదా నీకు అని చెప్తాడు. భోజనం చేసిన తర్వాత గదిలోకి రమ్మంటాడు. భోజనం చేసి వస్తా అని చెప్తుంది ఆమె. వీడు భోజనం చేసి ఆ గదిలో ఉంటాడు, ఆమె రాక కోసం ఎదురు చూస్తాడు. ఇది ఎటువంటి ఘటనను తలపింపజేస్తుంది అంటే నర్తనశాలలో ఉన్నటువంటి కీచకుడు తర్వాత సైరంధ్రి ఘటాన్ని మనకు స్ఫురణ చేస్తుంది. ఆ లోపలికి వెళ్ళి ఆ గదిలో ఉండి ఈ గంగుబాయి కోసం వేచి చూస్తూ ఉంటాడు. ఈ లోపల తటాలున రామీజీ వస్తాడు లోపలికి బట్టలతో పాటు, వచ్చి రెక్కలు గుంజిగడతాడు. అప్పుడు చూస్తాడు రామీజీ కనబడతాడు. ఈ చచ్చిన రామీజీ ఎక్కడి నుంచి వచ్చానా అని, గుండె రెండు చెక్కలాయే అంకుబావకు. ఎక్కడి నుంచి వచ్చాడు చనిపోయినోడు అని గుండె రెండు చెక్కలాయే అంకుబావకు
1: సందేహమే లేకుండా,
0: సందేహమే లేదు. అది అంతేకాకుండా నిన్ను చంపుతా అని అంటూ ఉంటాడు. అంటే స్వామి ఆకు చింపనేమో, సావు నిత్యం ఆయనేమో అని బాధపడతాడు. డాల్కత్తి లేదురా, దగ్గరెవరు లేరురా, సావు నిత్యమాయరా అని బాధపడతాడు. అయితే ఆ రామీజీ అంటాడు, నిన్ను చంపను నేను, నీవు చేయలేదు తప్పు, గంగుబాయిని ఇట్లా చేయడం అనేది నువ్వు చేసింది కాదు, నీ కళ్ళు చేసినాయి కాబట్టి నీ కళ్ళను తీయిస్తా అని చెప్పి కటికీలం పిలిపించి ఆయన కళ్ళు నిశ్చయిస్తాడు. గుడ్డివాడైపోతాడు. ఆ గుడ్డివాడైపోయిన తర్వాత ఈ బాబీజీ అతని తండ్రి, ఈ అంటే పాదుషాకు, ఢిల్లీ పాదుషాకు కప్పం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ప్రజల మీద అనేకమైనటువంటి పన్నులు వేస్తాడు. అట్లా అందరు కూడా గ్రామాలు వదిలిపెట్టి రైతులు వెళ్ళిపోతూ ఉంటే ఆ విషయం తెలిసినటువంటి అంకుబావ బాబీజీతో అంటాడు, ఇట్లా మంచిది కాదు, ఇట్లా ప్రజల్ని బాధ పెట్టద్దు అని. అంటే ఇద్దరి మధ్య వైరం ఏర్పడుతుంది. ఆ వైరంతో బాబీజీ వద్ద ఉన్నటువంటి మంత్రులు ఉంటారు. ఆ మంత్రులు ఇద్దరు కూడా ఇతన్ని చంపేయాలి, చంపితేనే బాగుంటుంది, ప్రజలలో నీకు మంచి మేలు జరుగుతుంది అని అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. కాలు చేతులు కట్టేసి అతన్ని అనేక రకాలుగా చిత్రహింసలు చేసి చంపుతారు. ఆయన చంపిన తర్వాత అతని కాస్టంలో మామూలుగా దహనం చేసినాక ఈ వీరుబాయి సహగమనం చేస్తుంది.
1: అంకుబావ భార్య,
0: అంకుబావ భార్య సహగమనం చేస్తుంది. అక్కడ కూడా అనేకమైన రకాల వర్ణనలు ఉన్నాయి. ఎటువంటి ఎట్లా స్నానం చేసింది, ఎట్లా దుస్తులు ధరించింది, ఏ ఏ నగలు పెట్టుకున్నది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఉన్న ధనమంతా కూడా అందరికి దానం చేసి ఆ గుండంలో పడి చనిపోతాడు. చనిపోతే అప్పుడు అష్టకంకణాల చేయి పైకి వస్తుందట, ఆమె దేవత అవుతుంది. అంకమరాజు కూడా ఈ ప్రజాహితం కోసము బాధపడ్డాడు కాబట్టి ఆయన కూడా దేవుడైపోయినాడు. ఆయన సమాధిని ఇప్పటికీ పూజిస్తారు. దసరా ప్రాంతంలో చుట్టూ ఈ భజన చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి,
1: ఆశీర్వాదాలు జరుగుతుంది. ఈ చరిత్ర చాలా మందికి తెలియదు, తెలిసిన వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. దీని కొంత చారిత్రక నేపథ్యం ఉందని మీకు అనిపించిందా?
0: ఉన్నదండి, కానీ అది స్పష్టమైనటువంటి చారిత్రకం కాదు. ఎందుకంటే అక్కడ ఈ రాజుల పేర్లు మనకు
1: అయితే ఆ వంశావళి కొంత మీరు ప్రస్తావించారు
0: పుస్తకంలో, ప్రస్తావించాను నేను. అందులో ప్రస్తావించినటువంటి విషయాలకు కొన్ని కలుస్తున్నాయి తప్ప స్పష్టంగా ఈ వ్యక్తే ఇతడు అని చెప్పడానికి వీలు లేదు.
1: కానీ మొత్తానికి చాలా గొప్ప కథ ఒకటి, ఇంకోటి ఈ అంకుబావ పాత్ర కొద్దిగా సంక్లిష్టంగా ఉంది. ఏదో ఇతను పూర్తిగా దుష్ట స్వభావి అని చెప్పలేము, పూర్తిగా గొప్పవాడని చెప్పలేము. మామూలుగా మనుషుల్లో కలిసి ఉన్నట్టుగానే అందరిలో ఒక మంచి సంక్లిష్టమైన పాత్ర. ఇట్లా ఈ రూపంలో కూడా పాత్రలు సామాన్యంగా ఉండవు జానపద సాహిత్యం కదా. చాలా గొప్ప రచయితలు రాసిన సాహిత్యంలో ఉండే సంక్లిష్టమైన పాత్ర లాగా ఉన్నది.
0: ఇది ఎట్లా ఉన్నదంటే అది చారిత్రకమై ఉండొచ్చు, అంత కొంత నిజము కొంత కల్పన ఉండొచ్చు. ఆ రాసిన కాలానికి ప్రజలలో ఏ కథ వ్యాప్తి ఉందో ఎట్లా ఉన్నదో దాన్ని బట్టి కూడా రాసే వ్యక్తి అంటే పాడుకునే వ్యక్తి కల్పన చేసుకోవచ్చు కదా. అయితే దీనికి ఒక బలిజ వీరన్న అని ఒక తను రచయిత ఉన్నట్టుగా మనకు కనబడుతుంది.
1: రచయిత కథ మళ్ళీ ప్రజల్లో వాడకంలోకి వచ్చింది.
0: అదే ఆ బలిజ వీరన్న అనే తను ఎవరు, ఎక్కడున్నాడు, దానికి సంబంధించిన అంశాలు మనకేం తెలియవు.
1: మొత్తం మీద ఇట్లా కూడా రచయితలు రాసినవి కూడా మళ్ళీ జానపదుల జీవితంలో భాగమై జానపద సాహిత్యం అయిపోయింది.
0: జానపద సాహిత్యం అయిపోయింది. వాళ్ళకి వాళ్ళు రాయడం రాసినారు, కానీ అవి జానపద నోళ్లలో పడిపోయినాయి అంతే. పాటల రూపంలో ఉన్నాయి తప్ప రాతపూర్వకంలో కనబడాయి.
1: జానపద సాహిత్యంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. రామాయణ
0: రచనలు చేస్తారు,
1: మహాకవుల రచనలు కూడా ఇట్లా ప్రజల్లో వ్యాప్తిలో ఉంటాయి వేరే రూపాలు.
2: ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట ఐదో భాగం విన్నారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతిరెడ్డి.

మురుగు ఆశన్న బృందం పాడిన జానపద గీతం అది. ఇంతటితో ఇయలటి అంబటాల సంగతుల కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా ఏడుంపావుకి ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన రాజయోగంలో ధ్యానం అంటే యోగా శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం, చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిల నైపుణ్యం విజ్ఞానం అందించే యాప్లు వాటి ఉపయోగాల గురించి కెరీర్ గైడెన్స్ నిపుణురాలు డాక్టర్ తులసి కుమారి నంద ప్రసంగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు అవుతున్నది. మరికొంచెం సేపట్ల సమాచార్ ప్రభాత్, ఆ తర్వాత 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరేంటున్నారు పుస్తకంతో, చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 8వ భాగం ఇంటరు. ఇలా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురించిన విశేషాలుంటాయి. వినిపిస్తున్నది రచయిత సామల రాజవర్ధన్. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను పొందుపరిచిన పుస్తకమే ఈ సంగీత సౌరభాలు. ఎలా ఈ పుస్తకం నుంచి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు గాయకుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురించిన విశేషాలను విందాం రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో.
2: కర్ణాటక సంగీతంలో ధృవతారగా వెలిగిన ఒక వాగ్గేయకారుడు నిశ్శబ్దంగా ఈ లోకాన్ని వీడిపోయినాడు. సంగీతమే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా బతికి ఆరోహణ క్రమంలో పైకి వెళ్లి హంసానందిరాగమై హంసరూపంలో ఆకాశానికి ఎగిరిపోయినాడు. అతడే కర్ణాటక సంగీత ప్రపంచంలో ఆధునిక వాగ్గేయకారునిగా గుర్తింపు పొందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ. వాగ్గేయకారుడంటే ఏమిటో తెలియకుండానే అందరినీ వాగ్గేయకారుడంటున్నారు. నిజమైన వాగ్గేయకారుడు త్యాగరాజస్వామివారు మాత్రమే. కలౌ వెంకటనాయక అన్నట్లు ఈ కలియుగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణనే వాగ్గేయకారుడు. ఎందుకంటే వాగ్గేయకారునికి ఉండవలసిన లక్షణాలన్నీ వారికున్నాయి గనుక. వాగ్మాతురుచ్యతే గేయం ధాతురిత్యభిధేయతే వాచం గేయంచ కురుతే యస వాగ్గేయకారకః అన్నాడు శార్గదేవుడు తమ సంగీత రత్నాకరంలో. శార్గదేవుడు మాటల కూర్పును వాక్కుగాను, మాటల నుండి వేరు చేసిన సంగీతపు కూర్పును గేయముగాను వ్యవహరించినాడని, పాటలోని మాటల కూర్పును మాతువు అని, సంగీతపు కూర్పును ధాతువు అని అంటారని, గేయాన్ని అనగా మాటల కూర్పును సంగీతపు వరుసను తానే చేయగలవాడు వాగ్గేయకారుడని శార్గదేవుని శ్లోకానికి బాలాంత్రపు రజనీకాంతరావు గారు వివరించినాడు. అంతేగాక శబ్దానుశాసన జ్ఞానమభిధాన ప్రవీణత చంద్రప్రభేద వేదిత్వమలంకారేషు కౌశలం కూడా ఉండాలన్నారు వాగ్గేయకారునికి. వట్టి వ్యాకరణ జ్ఞానమే కాదు, సుశబ్ద అపశబ్ద వివేచన, శబ్దాలను సప్రమాణంగా ప్రయోగించటం, నిఘంటు అర్థాలు ఛందస్సు తెలిసి ఉండటం మొదలైన లక్షణాలు వాగ్గేయకారునికి ఉండాలని వివరించినారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు తమ ఆంధ్ర వాగ్గేయకార చరిత్రంలో. మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి గనుక ఆధునిక వాగ్గేయకారుడైనాడు. సంగీతమేగాక నాట్యశాస్త్రంలోనూ అభినివేశమున్నదని తెలపడానికి మంగళంపల్లి వారు కూర్చిన తిల్లానాలను ఉదాహరించవచ్చు. తిల్లానాలను హిందుస్థానీ సంగీతంలో తరానాలంటారు. ఖ్యాల్ గాయనంలో విలంబిత అంటే బడా ఖ్యాల్, ద్రుతగతి అంటే ఛోటా ఖ్యాల్ తర్వాత అదే రాగంలో తరానా పాడటం హిందుస్థానీలో అనూచానంగా వస్తున్నది. ఒక్కొక్కసారి బడా ఖ్యాల్ అయిన తర్వాత ద్రుత్ పాడకుండానే తరానా అందుకుంటారు. రాంపూర్ సహస్వాన్ ఘరానా గాయకుడు ఉస్తాద్ నిస్సార్ హుస్సేన్ ఖాన్ తరానా వింటే ఆశ్చర్యం కలుగుతుంది. అతని నోట్లోని నాలిక చేపపిల్ల తిరిగినట్టు ఎంత వేగంగా తిరుగుతుందో, ఆ లయకారి ఆ ఫిరత్ అనితర సాధ్యాలు అంటారు ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు తమ సంగీత శిఖరాలు గ్రంథంలో. కర్ణాటక సంగీతంలోని తిల్లానాలు స్వయం ప్రతిపత్తి కలిగినవి. మరీ ముఖ్యంగా బాలమురళీకృష్ణ తిల్లానాలు శృతిపేయమైనవి, జనరంజకమైనవి కూడా. మరో అద్భుతమైన విషయమేమిటంటే బాలమురళీకృష్ణ తిల్లానాలు ఆశువుగా అప్పటికప్పుడు వేదిక మీదనే పురుడు పోసుకుని రాగ తాళయుక్తంగా నల్లేరు మీద బండిలాగా సాగిపోతాయి. ఇది దైవానుగ్రహం. అతని సంగీతం దైవదత్తమైనది కదా. గంటలు రోజులు నెలలు సాధన చేయ

చేసినాలొంగని తిల్లానాలు బాలమురళీకృష్ణ కంఠం నుండి క్రమశిక్షణ గల విద్యార్థుల్లాగా బయలువెడలి టీవీగా సాగిపోతూ శ్రోతలను విస్మయానికి గురిచేస్తాయి. బాలమురళీకృష్ణ బాలమేధావి. ప్రహ్లాదుని వలె తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆవిడ వీణానాదాలను విని ఆకలింపు చేసుకున్నాడు. చిన్ననాటనే మాతృవియోగం సంభవించినా తల్లిని మర్చిపోలేక తల్లి పేరుతో మహతి అని ఒక రాగాన్ని సృష్టించి తన చిన్న కూతురుకు మహతి అని నామకరణం చేసి మాతృ రుణం తీర్చుకున్నాడు. బాలమురళీకృష్ణ తండ్రి పట్టాభిరామయ్య వీణా వేణువు వయలిన్ విద్వాంసుడు. తల్లి సూర్యకాంతమ్మ వైణికురాలు. బాలమురళి తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య వద్ద సంగీతం నేర్చినాడు. బాలమురళీకృష్ణ కూడా పారుపల్లి రామకృష్ణయ్య గారి వద్దనే సంగీత శిక్షణ పొందినాడు. వీరి గురుపరంపర త్యాగరాజస్వామి వారి నుండి ప్రారంభమైంది. త్యాగరాజస్వామి వారికి మానాంబుచావడి వెంకట సుబ్బయ్య ప్రత్యక్ష శిష్యుడు. అతని శిష్యుడు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి. అతని శిష్యుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. అతని శిష్యులే బాలమురళీకృష్ణ, అతని తండ్రి పట్టాభిరామయ్య. బాలమేధావిగా పేరు పొందిన బాలమురళీకృష్ణ 15 సంవత్సరాల వయస్సులోనే 72 మేళకర్త రాగాల్లో ప్రావీణ్యాన్ని సంపాదించినాడు. తన సర్వస్వాన్ని ధారబోసి త్యాగరాజస్వామి వారి సమాధిని పునరుద్ధరించి త్యాగరాజ ఆరాధనోత్సవాలకు నాంది పలికిన విదుషి బెంగుళూరు నాగరత్నమ్మ ఆశీస్సులు బాలమురళీకృష్ణకు చిన్ననాటనే లభించినాయి. ఈ బాలుని సంగీతం దివ్యమైనదని ఆశీర్వదించిన ప్రఖ్యాత హరికథా విద్వాంసుడు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ మురళీకృష్ణకు ముందు బాల చేర్చినాడు. ఆనాటి నుండి బాలమురళీకృష్ణగా అతని పేరు మారిపోయింది. ఆ బాలుని సంగీతానికి ముగ్ధులై అబ్బురపడుతున్న ప్రజల మధ్య నుండి అతన్ని తీసుకొనిపోయి త్యాగయ్య విగ్రహం ముందు మోకరిల్లజేసి ఏ నరదృష్టి ఈ పిల్లవానికి సోకకుండా కాపాడమని ప్రార్థించింది విదుషి బెంగుళూరు నాగరత్నమ్మ. బాలమురళీకృష్ణ ఒక్క గాత్రమేగాక వీణ, వయలిన్, కంజీర, వయోలా, మృదంగం మొదలైన వాయిద్యాలు వాయించడంలోనూ దిట్ట. ఆకాశవాణిలో భక్తిరంజనిని ప్రారంభించి తత్వాలు, రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, సదాశివ బ్రహ్మం కృతులు గానం చేసి వాటిని అజరామరం చేసినారు. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలను కూర్చిన వారు వెంకటమకి. ఆ పండితుని ప్రకారం ఈ మేళకర్త రాగాల నుండి బయలుదేరిన రాగాలు జన్యరాగాలు. అవి అసంఖ్యాకమైనవి. ఈ 72 మేళకర్త రాగాలలో కృతులు రాసి స్వరపర్చినారు మంగళంపల్లివారు. వాటిని జనకరాగ కృతి మంజరి అని పేరుట ప్రచారంలోనికి తెచ్చినారు. సంగీతంలో సప్తస్వరాలతో పాడే రాగాలను సంపూర్ణ రాగాలని, 6 స్వరాలతో పాడే రాగాలను షాడవరాగాలని, 5 స్వరాలతో పాడే రాగాలను ఔడవరాగాలని, ఆరోహణ అవరోహణ క్రమాన్ని అనుసరించి ఔడవ షాడవ షాడవ ఔడవ అని రాగాలు వివిధ రూపాల్లో ఉంటాయి. కాని మంగళంపల్లి వారు సృష్టించిన రాగాల్లో 3 లేదా 4 స్వరాలు మాత్రమే ఉంటాయి. అదొక విశేషం. సాహిత్యంలో మినీ కవితలు నానీలతో, చిత్రలేఖనంలో మినియేచర్ పెయింటింగ్స్తో వాటిని పోల్చవచ్చు. అంతేగాక త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖి వంటి నూతన తాళగతులను సృజించి సంగీతజ్ఞుల మన్ననలు అందుకున్నాడు బాలమురళీకృష్ణ. ఉత్తర దక్షిణ సంగీత పద్ధతులకు వారధిగా జుగల్బందీలను ప్రారంభించిన ఘనత కూడా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిదే. హిందుస్థానీ సంగీతంలో దిగ్గజాలైన పండిత్ భీమ్సేన్ జోషి, విదుషి కిషోరి ఆమోన్కర్ ల గాత్రంతో పండిత్ హరిప్రసాద్ చౌరసియా వేణుగానం, పండిత్ శివకుమార్ శర్మ సంతూరు వాదనంతో బాలమురళీకృష్ణ జుగల్బందీ చేసినారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే జయాపజయాలు కావు. ఒకే రాగాన్ని కర్ణాటక హిందుస్థానీ పద్ధతుల్లో ఎట్లా పాడవచ్చునో శ్రోతలకు అవగాహన కలిగి ఆనందించడమే. మంగళంపల్లి వారు కర్ణాటక సంగీతమేగాక లలిత సంగీతం, సినీ సంగీతంలో కూడా తమ ప్రతిభను చాటుకోవడమేగాక కొన్ని సినిమాల్లో నటించినారు కూడా. తెలుగులో భక్త ప్రహ్లాద చిత్రంలో మంగళంపల్లి వారు నారద పాత్ర వేసి మెప్పించినారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా తమిళంలో సావిత్రి చిత్రంలో నారదుని వేషం వేసి మెప్పించింది.
ఈ ఇద్దరు అసమాన గాయికా గాయకులు నారద వేషం వేసి మెప్పించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా బాలమురళీకృష్ణ బెంగాలీలో చచందనీర్ చిత్రంలో కాసేపు తెరపై కనిపిస్తారు. మలయాళంలో ఒక సంగీత విద్వాంసుని జీవితాన్ని తెరకెక్కించగా అందులో మంగళంపల్లి కథానాయకునిగా నటించినాడు. ఆ చిత్రం పేరు సంధ్యకెందిన సింధూరం. మలయాళంలోనే స్వాతి తిరునాల్ చిత్రం కోసం గానం చేసినందుకు ఉత్తమ నేపథ్య గాయకునిగా పురస్కారాన్ని అందుకున్నారు. జీవి అయ్యర్ కన్నడంలో నిర్మించిన హంసగీతే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినారు మంగళంపల్లి వారు. ఆదిశంకరాచార్య సంస్కృత చిత్రానికి భగవద్గీత కన్నడంలో మధ్వాచార్య, తమిళంలో రామానుజాచార్య చిత్రాలకు సంగీతం సమకూర్చినారు మంగళంపల్లి వారు. ఈ చిత్రాల్లో కొన్నింటికి ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నారు. ఇతర భాషల్లో సంగీత దర్శకత్వం వహించిన మంగళంపల్లి వారు అతని మాతృభాష అయిన తెలుగులో ఒక్క చిత్రానికి కూడా సంగీతం సమకూర్చకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు తెలుగులో నిర్మించిన తోడు అనే చిత్రానికి మాత్రం మంగళంపల్లి వారు సంగీత దర్శకత్వం వహించగా ఆ చిత్రంలో పాటలు పాడినందుకుగాను ఎస్ జానకి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది పురస్కారాన్ని అందుకున్నది. బాలమురళీకృష్ణ సంగీతాన్ని తమిళులు తలకెత్తుకున్నారు. త్యాగయ్యను కూడా తమిళులు ఆరాధించినంతగా తెలుగువారు ఆరాధించలేదనడం సత్యదూరం కాదు. త్యాగయ్య సాహిత్యమే లేకపోతే కర్ణాటక సంగీతమే లేదు. త్యాగయ్య రాసిన తెలుగు కీర్తనలను తమిళంలో రాసుకొని తన్మయత్వంతో పాడుకుంటారు తమిళులు. ఎందరో మహానుభావులు అని పాడుకున్నా అక్కడ భాషాదోషం అనిపించదు. అది వాళ్ల సంగీత పారవశ్యానికి పరాకాష్ఠ. ఎన్టీ రామారావు గారు తమ హయాంలో లలిత కళా అకాడమీలన్నింటినీ రద్దు చేసినప్పుడు కళాకారులందరికీ అవమానం జరిగిందని, ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇక్కడ కచేరీ చేయనని చెన్నై వెళ్లిపోయినారు మంగళంపల్లి వారు. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి గారి అభ్యర్థనపై ఒకసారి హైదరాబాదు వచ్చి కచేరీ చేసినారు. తర్వాత ఎన్టీ రామారావు సాదరంగా ఆహ్వానిస్తే వచ్చి రవీంద్ర భారతిలో బ్రహ్మాండమైన కచేరీ చేసినారు మంగళంపల్లి వారు. అది వారి స్వాభిమానానికి సంబంధించిన విషయం. రాశి కంటే వాసే ముఖ్యం గనక మంగళంపల్లి వారు తెలుగు సినిమా పాటలు తక్కువే పాడినా అవన్నీ శ్రోతల హృదయాలను దోచుకున్నవే. ముఖ్యంగా నర్తనశాల చిత్రంలో బెంగుళూరు లతతో కలిసి పాడిన సలలిత రాగ సుధారస సారం అనే పాట కళ్యాణి రాగంలో ఆహ్లాదకరంగా సాగింది. ఈ గేయానికి సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పన చేసినారు. మరాఠీలో అష్ట వినాయక్ చిత్రం కోసం వసంతరావు దేశపాండే, అనురాధ పోద్వాల్ పాడిన ప్రథమ తులా వందితో కృపాళ అనే గీతం ఇదే బాణిలో సాగటం గమనించవచ్చు. తెలుగులో సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రం విడుదలై ఒక తరాన్ని ఉర్రూతలూపింది. ఆ చిత్రంలో ముందుగా బాలమురళీకృష్ణ గారినే నటించమన్నారట, కాని అది జరగలేదు. అయితే ఆ చిత్రరాజాన్ని దర్శించని వాడు మూర్ఖుడని, ఆ చిత్రం చూస్తే సంగీతం వచ్చినట్లేనని, సంగీతాన్ని గౌరవించినట్లేనని ప్రచారం జరిగింది. అందులో శంకరశాస్త్రి రిషభం గురించి చెప్తూ బతికించావు వృషభమన్నావు కాదు అని ఆగ్రహంతో ఊగిపోతే అందరం చప్పట్లు కొట్టినాం. షడ్జం మయూరో వదతి గావో వృషభాషినః అని కదా శాస్త్రం. ఎద్దురంకెనే రిషభస్వరమైంది, మరందరూ చప్పట్లెందుకు కొట్టినట్లు? బాలమురళీకృష్ణ గారిని శంకరాభరణం సినిమా చూశారా, మీకేమనిపించింది అని అడిగితే చూశాను, అందులో శంకరాభరణమేది అని అడిగినారట. మంగళంపల్లి బాలమురళీకృష్ణ అందుకున్న అవార్డులు, రివార్డులు, డాక్టరేట్లు, పద్మ పురస్కారాలు అనంతమైనవి, అసంఖ్యాకమైనవి. 25,000 పైచిలుకు కచేరీలు చేసిన ఘనత మంగళంపల్లి వారిది. మంగళంపల్లి కారణజన్ముడు. అతని సంగీతం దైవదత్తమైనది. అతడి భూమికి వేంచేసిన కార్యం పూర్తయిందేమో, మళ్లీ గంధర్వలోకాలకు వెళ్లిపోయినారు. గూడు చిన్నబోయింది, గూటిలోని రామచిలుక గువ్వలపాలైంది. ఇక పంచపరామాన్నములు పల్లెమూలో పోసి ఇచ్చిన మాణిక్యం చేతికిచ్చిన మాటలాడదు రామచిలుక.

0: ఇప్పటిదాకా మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 8వ భాగం విన్నారు. ఇందులో కర్ణాటక సంగీత విద్వాంసులు గాయకుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురించిన విశేషాలను విన్నారు. రచనా పఠనం సామల రాజవర్ధన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇంతటితో ఇయలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ పుస్తకంతో కార్యక్రమం శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 8:30 కథనం ఉత్తమ కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి కథను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు. నింగి నేలను కలుపుతుంది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తున్నది ఈ పాటల హరివిల్లు. ఆ సింగిడి రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరుతీర్ల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలు, మరి ఈ నడుమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి పాటలు అడగచ్చు. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలేమున్నా గవిటిని శ్రోతలతోని పంచుకోవచ్చు మీకు నచ్చిన పాటల నడుమ. ఇక మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఫోన్ నంబర్లు మళ్ళొకసారి 2950081, 2300081. ముందుగా సరిగమలు చిత్రం నుంచి ఈ గీతం విందాం. కేజీ జేసుదాస్ నోటా.

శ్రోతలు మీరు వింటున్నది సింగిడి సినీ గీతల హరివిల్లు. ఈ కార్యక్రమం ద్వారా పాట వినిపించాలని కోరుతూ ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం పంపించిన వారు మంచిర్యాల జిల్లా తాండూరు నుంచి పి సత్యనారాయణ, స్వాతి, శ్రీనిధి, లోకేష్. వీరు అడుగుతున్న పాట నీ స్నేహం చిత్రం నుంచి చినుకు తడికే అంటూ సాగే పాటను వినిపించండి, ఉషా పాడిన గీతం మా కోసం అంటూ ఈ ఉత్తరాన్ని పంపించారు. శ్రోతలు మీలో ఎవరైనా ఇలా ఉత్తరాల ద్వారా పాటలు కోరాలనుకుంటే మీరు రాసి పంపాల్సిన ఉత్తరాలు చేరాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. చిరునామా మళ్ళొకసారి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇప్పుడు విందాం నీ స్నేహం చిత్రం నుంచి ఉషా పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. ఆర్పి పట్నాయక్ సంగీతం సమకూర్చిన గీతం ఇది.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

శ్రోతలు, ఈ కార్యక్రమం ద్వారా పాటలు వినాలనుకుంటున్నా శ్రోతలు, మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల కోసం ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు మీ అందరికెరకని ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. 2300081, ఇంకొక నంబర్ 2950081. ఈ కార్యక్రమం 10:00 ప్రసారం అవుతుంది. గిన్నడమల ఫోన్ చేసి పాటలు అడగచ్చు, అట్లాగే ఉత్తరాల ద్వారా కూడా పాటలు అడగవచ్చు. ఉత్తరాలు రాసి పంపాల్సిన శ్రోతల కోసం మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. కార్యక్రమంలో ఇప్పుడు డాడీ చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: శ్రోతలు, మీరు వింటున్నది సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ధర్ము వాన్వట్ గ్రామం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం ధర్ము గారు. ఏం చేస్తున్నారు?
1: వ్యవసాయం చేస్తున్నా, ఇక ఏమన్నా పనులు చిన్న చిన్న
0: దొరికినా. అయితే వ్యవసాయం చేస్తున్నామన్నారు, ఇత్తనాలు పెట్టినరా?
1: ఇంకా పెట్టలే సార్, ఆల్చేంతా బొబ్బర పెట్టిన సార్, అరకిలా అరకిలా పెట్టేసిన సార్.
0: ఎంత ఉన్నది భూమి?
1: భూమి ఎక్క ఒక ఎక్కర్ 20 గుంటలు ఉంది సార్.
0: ఏమేమి వేస్తారు పంటలు అందులో మీరు? ఆల్చేంతా బొబ్బర్లేనా, ఇంకా వేరే పంటలు కూడా వేస్తారా?
1: ఇంకా వేరే వేస్తాం సార్. పోయిన సంవత్సరం పత్తి వేసినాం, లాస్ అయినాం సార్. 20 కిలోలు వేసినాం గంతే తప్ప నీళ్లు పత్తి వెళ్ళాలనే సార్.
0: మరి ఈయోడు ఏం పంటలు వేస్తున్నారు?
1: ఈయోడు కందే వేస్తా అంటున్నా సార్. తొగరి
0: ఉత్త కందే?
1: కందే, కందే మినిమం పెసరి దాంట్లో కలిపి.
0: అచ్చా, అన్ని పప్పు ధాన్యాలు వేస్తారు?
1: ఇక్కడ జాములదారిగా అక్కడ కలువు మునప వట్టేసిన సార్, అక్కడ కంది వేస్తా అంటున్నా.
0: మరి ఎట్లా ఇయ్యాలా? పోయినరా చేనులకు, ఇంటికాన్ని ఉన్నారా?
1: ఇంకా పోలేదు సార్.
0: మరి ఏం పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు?
1: శ్రీ ఆంజనేయం నుంచి రామారామ అని వినాలనిపిస్తున్నా సార్, దేవుని పాట.
0: తప్పకుండా, మీకోసం ధర్మం ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి. మల్లికార్జున్ పాడిన ఈ పాటను రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి కంటేష్ ఆదిలాబాద్ అటెండర్ కాలనీ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం కంటేష్ గారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? హలో చెప్పండి.
2: హలో, వినపడుతుంది?
1: వినిపిస్తుంది, చెప్పండి. ఏ పాట వినాలనిపించింది?

0: ఇది ఫోన్ చేసిండు
1: కిచెన్ మొత్తం సార్.
0: మీరు ఏం చేస్తూ ఉంటారు?
1: నేను ఎస్ఆర్డీ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ చేస్తాను
0: సార్. ఈరోజు సెలవు సండే. ఎట్లా మరి మీకు వర్కింగ్ డేలో అయితే స్కూల్కి వెళ్తారు, మిగతా టైంలో అంటే మీకు తీరిక సమయం దొరికితే ఏం చేస్తారు, ఎట్లా మీ అభిరుచులు?
1: తీరిక టైం అంటే న్యూస్ పేపర్ రీడింగ్ ఉంటుంది, రీడింగ్ ప్లస్ ఎఫ్ఎం మేము రెగ్యులర్ గా వింటూ ఉంటాం. మార్నింగ్ టైం ట్యూన్ చేసి పెట్టేసుకుంటే మా వర్క్ చేస్తూ వర్క్ తో పాటు మీ ఎఫ్ఎం అన్ని కార్యక్రమాలు వింటాం.
0: పనిలో ఉన్నా వినుకుంటాం
1: మీ ప్రోగ్రామ్స్. ఇంకోటి సార్, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తే బాగుంటది.
0: అవును, ఇప్పుడు పరీక్షల సమయంలో చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పదవ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అంటే విషయ నిపుణులతో వాళ్ళకు కొంత మోటివేట్ కలిగించేట్టు ప్రసంగాలు కూడా ప్రసారం చేసినాం గతంలో.
1: పిల్లలు ఈ రేడియో పరీక్ష కావాలంటే వాళ్ళకు కూడా వాళ్ళ క్లాసెస్ సంబంధించినటువంటి కొన్ని లెసన్స్ ని కూడా కండక్ట్ రిలే చేస్తే బాగుంటది.
0: చక్కటి సూచన. గతంలో కూడా పరీక్షల సమయంలో కార్యక్రమాలు మేము ప్రసారం చేసినాం, పదవ తరగతికి బదులంగా అని, అట్లాగే ఇంటర్మీడియట్ కి సంబంధించి. ఇప్పటికి కూడా భాష నేర్చుకోవడం కోసం ప్రతి శనివారం ఇంగ్లీష్ భాషకు సంబంధించిన గ్రామర్ గురించి కూడా ప్రసారం చేస్తున్నాం. అవును, అట్లా సందర్భం సమయాన్ని బట్టి ప్రసారం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి సోమవారం కెరీర్ గైడెన్స్ కి సంబంధించి కూడా కొన్ని విషయ నిపుణులు, పోటీ పరీక్షల విశ్లేషకులతో కూడా ప్రసంగాలు, పరిచయాలు ప్రసారం చేస్తూ ఉన్నాం.
1: అవును సార్, ఈ దేవేందర్ సార్ క్లాసెస్ మేము వింటుంటాం, పిల్లలకు కూడా వినిపిస్తాం, చాలా బాగుంటది.
0: చక్కటి సూచన చేసిండ్రు కంటేష్ గారు, మీ సూచనకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మీరు అడిగిన పాట విందాం, స్నేహితులు చిత్రం నుంచి కేజే జేసుదాస్ పడినది, కోటి స్వర కల్పన.

0: శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినీ గీతల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో
1: నమస్కారం సార్.
0: నమస్కారం, చెప్పండి మీ పేరు, మీ పరిచయం చేసుకోండి శ్రోతలతో.
1: ముందుగా ఈ రోజు పౌర్ణమి శుభాకాంక్షలు. మన బరిగే గట్టన్న, కరీంనగర్ జిల్లా హుజురాబాద్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: మేము వ్యవసాయ రైతులం. మాకు ఈరోజు సార్ మా అన్న సంధ్యవేణ మహేంద్రనాథ్ యాదవ్, ఇతను జాతీయ యాదవ సంఘం కార్యదర్శి గారు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు. వీరికి పుట్టినరోజు ఉంది సార్. వీరు పుట్టినరోజు సందర్భంగా మేము సుస్వాగతం సినిమా నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే పాట కోరుకుంటున్నాం సార్.
0: తప్పకుండా.
1: ఈ మహేంద్రన్న గారు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పేదల కోసం, విద్యార్థుల కోసం వారు ఎన్నో ఈ దాన కార్యక్రమాలు, బుక్సులు, పెన్నులు, బట్టలు, పుస్తకాలు, అన్నదానాలు చేస్తున్నారు, పిల్లలను చదివిస్తున్నారు సార్.
0: సరే, మరి
1: ఒక్క నిమిషం సార్, వారి కోసం మేము పాట కోరుతున్న శ్రోతలు సార్.
0: చెప్పండి, శ్రోతల పేర్లు చెప్పండి.
1: సంధ్యవేణ, సంధ్యారాణి, శుభం యాదవ్, సునయన యాదవ్, పవన్ యాదవ్, గడ్డి శ్రీనివాస్ యాదవ్, మానస యాదవ్ గారు, గీతాంజలక్క, శంభయ్య, రాజమణి, విక్కీ అమ్ములు, అట్లనే ఉల్లాల శ్రీశైలం యాదవ్, ఉల్లాల నవీన్ యాదవ్, మా కరీంనగర్ యాదవ సంఘాల సోదరులందరి నుంచి సార్. అట్లనే బరిగే గట్టన్న, మాధురి, మయూరి, శివరాజారెడ్డి, ఉమా, రమేష్, హరీష్,
0: జాబితా చాలా పెద్దగా ఉన్నది. సరే, మీ అందరి కోసం మీరు అడిగిన పాట సుస్వాగతం చిత్రం నుంచి వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. సరే,
1: ధన్యవాదాలు సార్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మనపాస మనియాసా మన ఎఫ్ఎం, ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిటి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఇలా 2011 గుట్టంగా దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలతో తన మనసులోని భావాలను రేడియో ద్వారా పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది ఈ 2011 గుట్టంగా. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనస్సులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. ఇదే మనసులోని మాట కార్యక్రమం మళ్ళొకసారి 8 గుట్టంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు మేఘ సందేశం చిత్రం నుంచి పి సుశీల పాడిన గీతాన్ని విందాం. కృష్ణశాస్త్రి రాసిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చింది రమేష్ నాయుడు.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతల హరివిల్లు. ఈ కార్యక్రమం 10 గంటలదాకా ప్రసారమవుతుంది. మరి ఈ నడుమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి అడగవచ్చు. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా కూడా గవిటిని పంచుకోవచ్చు. లేదా మీకు మాత్రమే తెలిసి నలుగురితో పంచుకుంటే మంచుకుంటుందనే ముచ్చట్లేమున్నా గవిటిని శ్రోతలతో పంచుకోవచ్చు పసందైన పాటల నడుమ. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నెంబర్ 2950081. శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరాలనుకునే శ్రోతల కోసం మా చిరునామా, పోస్టల్ చిరునామా, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, విద్యానగర్ ఆదిలాబాద్, 504001, పిన్కోడ్ నంబర్ 504001. చిరునామా మళ్ళొకసారి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. కార్యక్రమంలో ఇప్పుడు వందే మాత్రం సినిమా నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన గీతం, గానం వందే మాత్రం శ్రీనివాస్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీరు వింటున్నది సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉమ్మేడ నుంచి ఫరీద్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఫరీద్ గారు, ఏ పాట వినాలనిపించింది, ఫోన్ చేసిండ్రు? సరే, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తాం, వినండి. చెప్పాలని ఉంది సినిమా నుంచి గోపిక పూర్ణిమ శ్రీరామ్ ప్రభు పాడిన గీతం ఇది, మణిశర్మ సంగీతం.
5: థ్యాంక్ యూ.

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్యా?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం. ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
4: ఆర్బీఐ అంటోంది.
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.
6: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిలు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఖానాపూర్ నుంచి సుదర్శన్ గారు సిద్ధంగా ఉన్నారు. ఖానాపూర్ మండలం గోడల పంపు గ్రామం నుంచి. హలో,

0: हेलो हेलो हेलो,
1: हेलो।
0: हाँ चपंडी।
1: हाँ सर, मैं जी गोड़ा कंपनी सर खामा सर मंडल देखना जी सर मालूम पच्चा बोलते स्नाने पाठ का बोलते हैं। हीरोज मार तो मैं बर्थडे होंगी घर पे गायत्री माँ मनमल विहान बाबू तेनमुखवल्ली आकृति माँ मिसेस पेरू ममता माँ पेर सुदर्शन సార్
0: తప్పకుండా సుదర్శన్ గారు, మీకోసం మీరు అడిగిన బాహుబలి చిత్రంలోని పాటను వేస్తాం, వినండి. కార్తీక్ దామిని భట్ల పాడిన ఈ పాటను రాసింది అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు కవిత పీపల్కోటి గ్రామం నుంచి, భీంపూర్ మండలం పీపల్కోటి గ్రామం నుంచి తమకు పాట వినిపించమని ఫోన్ చేసిండ్రు. అయితే వారు అడిగిన పాట పంచదార చిలుక చిత్రం నుంచి చందా ఓ చందా, ఈ పాట మా కోసం వినిపించండి అని కోరారు. వారి కోసం ఇప్పుడు ఈ పాట విందాం.

0: శ్రోతలు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో నిజామాబాద్ పర్యాటక అధికారి పవన్ కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో, హలో,
1: హలో,
0: శుభోదయం, చెప్పండి. ఇప్పుడు మీరు అడిగే పాట వినిపించే కంటే ముందు, నిజామాబాద్ పర్యాటక అధికారిగా మీరు ఉన్నారు కాబట్టి కొంత నిజామాబాద్ లో ఉన్న పర్యాటక ప్రదేశాలు ఏ సమయంలో వస్తే వాటిని చూస్తే బాగుంటుంది, ఏవేవి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి, అంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఉన్న శ్రోతలు కూడా ఈ కార్యక్రమం వింటున్నారు, ఈ కార్యక్రమం విని, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, అయితే నిజామాబాద్ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు వాటికి సంబంధించి చెప్తారా?
1: సార్ మాకు అలీసాగర్ అని ఇక్కడ నిజామాబాద్ 12 కిలోమీటర్ల దూరం ఉంటారు సార్. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో బోటింగ్ సదుపాయం ఉంది సార్, పార్క్ ఉంది, ప్లస్ అక్కడే హరిత హోటల్ ఉంటుంది సార్. అలాగే మనకు దిచ్చపల్లి కిల్లా రామాలయం, దిచ్చపల్లిలో రామాలయం ఉంటుంది సార్, దాదాపు 9వ శతాబ్దంలో కట్టింది అది. అలాగే నిజామాబాద్ టౌన్ లోనే ఉంది సార్ కిల్లా రామాలయం అనేది, కొద్ది చాలా బ్రహ్మాండమైనటువంటి ఈ పురాతన కట్టడాలు ఉన్నాయి సార్. అలాగే కంఠేశ్వర దేవాలయం గురించి మీకు తెలిసి ఉంటది.
0: నిజామాబాద్ ఇప్పుడు ఈ కిల్లా రామాలయం పక్కనే కదా దాశరథి గారిని జైల్లో ఉంచినప్పుడు బంధించిన కారాగారం అక్కడే ఉంది కదా.
1: నా తెలంగాణ కోటి రతనామల వీణ వాక్యం ఆ జైల్లోనే ఇప్పటికీ గోడల మీద పెట్టుబడి ఉంది సార్, దాచింది ఉంది. ఇంకా అలాగనే కాకుండా మనకు పోతంపాడు ప్రాజెక్ట్ గురించి మీకు మనకు పక్కనే మీకు
0: మాకు
1: చాలా బ్రహ్మాండమైన ప్రదేశం సార్. ఇప్పుడైతే నీళ్ళన్నీ తగ్గినాయి, మాకు మన బ్యాక్ వాటర్ లో ఆ డొంకేశ్వర్ ఆ ఏరియాలో దాదాపు 20 దేశాల నుంచి మనకు పక్షులు వస్తాయి సార్ ఈ సమయంలో. జింకలు, కుందేళ్లు, ఇంకా రకరకాల వన్య ప్రాణులు మనం తగ్గ వైల్డ్ ఫోటోగ్రఫీకి ఇప్పుడు చాలా అనువైన ప్రాంతం సార్.
0: సరే సార్, చాలా చక్కని విషయాలు చెప్పిండ్రు. సమయం కూడా మనకు దగ్గర పడుతుంది. ఇప్పుడు మీరు అడిగిన పాటని వినిపిద్దాం, విందాం. మీరు అడిగిన పాట జ్యోతి చిత్రం నుంచి. పవన్ కుమార్ గారు, మరొకసారి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీ నిజామాబాద్కి సంబంధించిన విశేషాలు, పర్యాటక స్థలాల గురించి మళ్ళొకసారి తెలుసుకుందాం. ఇప్పుడు సమయాభావం వల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాం. మీరు అడిగిన పాట విందాం ఇప్పుడు, జ్యోతి చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

మీరు విన్న ఈ పాటతో ఇయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తమవుతోంది. మళ్ళీ ఈ సింగిడి కార్యక్రమం రేపటి గల 8:45 ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కాలని శ్రోతలు పొద్దుమట్ల 5 మాట చెప్పుని పాట అయినటువంటి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10:00 వస్తున్నది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, అంతకుముందు వార్తల ముఖ్యాంశాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. శ్రోతలు ఇలా 11:00 మన్ కీ బాత్, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో తన మనసులోని భావాలను రేడియో ద్వారా పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది ఈ పొద్దుల 11:00. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇదే మనసులోని మాట కార్యక్రమం మళ్ళొకసారి రాత్రి 8:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్టంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈరోజు బూత్ల వారీగా పోలియో చుక్కలు వేస్తారని, రేపు ఎల్లుండి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో జూలై 1న అదనంగా 4వ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశ చరిత్రలో ఒక కీలక దశలో భారతదేశ పురోగతికి ఆయన అందించిన చిరస్మరణీయమైన సేవలను సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. పివి నరసింహారావు సమర్థవంతమైన పరిపాలనా దక్షుడుగా గుర్తింపు పొందారని, అలాగే అపారమైన విజ్ఞానం, భారతదేశపు వైవిధ్య భరితమైన సంస్కృతిపై లోతైన అవగాహన కలిగిన విశిష్ట పండితుడిగానూ ఆయన పేరు పొందారని మోదీ పేర్కొన్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఐడీఈఎస్ 2012 బ్యాచ్ అధికారి అజిత్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని నిమ్స్ 2026 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 27 నుండి అందుబాటులో ఉన్నాయి. జూలై 11 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. హార్డ్ కాపీని జూలై 14 సాయంత్రం 5 గంటల్లోపు నిమ్స్ పంజగుట్టకు చేరేలా పంపించాలి. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:04 దాటి 15 సెకండ్లైంది.

మంచి మ్యూజిక్ వింటే ఆ మ్యూజిక్ ని మాత్రమే కాసేపు హమ్ చేస్తూ ఉంటాం. ఇష్టమైన పాట వింటే ఏ పాట విన్నా ఇష్టమైన పాటనే పాడుతూ ఉంటాం. అదే ఎవర్ గ్రీన్ హిట్స్ ఉన్నారనుకోండి, మళ్ళీ మరో ఎవర్ గ్రీన్ హిట్ పాట వినేంత వరకు అదే పాటే పాడుతూ ఉంటాం. మరి వివిధ భారతిలో 10 గంటల నుంచి 11 గంటల వరకు ఎవర్ గ్రీన్ హిట్స్ వినేద్దాం, వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

అభినందన. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం విన్నారు. ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం. ఈ పాటని ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, నరేష్, వంశీ, సాయినా, సుచిత్ర. ఇంకా వరంగల్ కాశీబుగ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్.

0: ఈరోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ 135వ సంచిక ప్రసారమవుతుంది. అలాగే తెలుగు అనువాదం వెను వెంటనే ప్రసారమవుతుంది. ఈ రోజు ఉదయం 10:55 మన్ కీ బాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: పది 14:14 స్టూడియో క్లాక్ లో గద్వేల్ నుంచి సేర్ల వెంకటేశ గుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, ఇంకా హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్, శ్రీయాంశ్, అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి మోతి కృష్ణ, సంతోష్, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ కోసం శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రేణుక ఆలపించిన గీతం, సిరివెన్నెల రచన, కోటి సంగీతం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్తయాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధురవి, నవీన్, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిత్విక్, ఇంకా దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక, నవీన్చారి, త్రిలోక్, వెంకటాచారి, వరలక్ష్మి, ఇంకా దాసరి రవి రాయగిరి నుండి మెసేజ్ చేశారు. అలాగే పెంచల్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, ఇంకా వైష్ణవి రెడ్డి నెల్లూరు నుండి ఈ శ్రోతల కోసం గమ్యం చిత్రం కోసం చిత్ర ఆలపించిన గీతం విందాం. సిరివెన్నెలగై రచన, శ్రీ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి శ్రోతల అరుణ, రాజేందర్ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీశేషం, గాయత్రి, బ్రిసుత, మహాదతి కోసం, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి, ఎవర్ గ్రీన్ హిట్స్ అంటే చాలా ఇష్టం అంటూ ఒక చిన్న మెసేజ్ చేశారు యాదగిరి శాంత, అవిహాసిని, వైష్ణవి, నితిన్, భువనగిరి అర్బల్ కాలనీ నుండి. ఇంకా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు పరమేశ్వర్, సంధ్య, హరీష్ కుమార్, వరుణ్, వమిక, వనమాల, వర్షిణి, నాగచరణ్ ట్రిపుల్ ఆర్ మూవీ నుండి పాటను వినాలనుకుంటున్నాం అంటూ మెసేజ్ చేశారు. ప్లే చేసే తప్పకుండా ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడైతే వినిద్దాం నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం హరిహరన్ పాడిన ఈ పాట.

ఈ రోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ 135వ సంచిక ప్రసారమవుతుంది. వెను వెంటనే తెలుగు అనువాదం కూడా ఉంటుంది. ఈ రోజు ఉదయం 10:55 మన్ కీ బాత్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య ఆ వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ

భారతి కేంద్ర నిలయంలో సమయం 10:32 దాటి 52 సెకండ్లైంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నాం. నల్లకుంట శ్రోతలు మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, సాయి కిరణ్ గౌడ్, ఇంకా అలాగే మధు, శ్రీవాణి, రవి, రాధిక, సౌమ్య, అల్మాస్గూడ నుంచి, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం శ్రోతలు బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోసం, ఇంకా సంగీత, శ్రవణ్ కుమార్, యాదవ్ లంగరోస్ నుండి మెసేజ్ చేశారు ఒక మంచి పాట వినిపించండి మాకోసం అంటూ. షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్ అందరికోసం ఇప్పుడైతే వచ్చేస్తుంది నువ్వు నేను చిత్రం కోసం ఈ కమ్మని పాట.

0: మాటైనా ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు, ఏ చోటైనా శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు నీ వివిధ భారతి 102.8

10:39 దాటి 15 సెకండ్లు వీబీ క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినిద్దాం. నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం కోసం చిత్ర ఆలపించిన గీతం, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రజని, వెన్నెలమ్మ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్ గారి కోసం, కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, అనన్సి, సుహాన్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమ్రశ్రీ, అలాగే ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమాని, మొహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుమేర్, ముఖ్రామ్, నొమాన్, ఫరూక్, జకీర్, ఫజిల్ అందరి కోసం ఈ పాట.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సౌదీ నుండి మహేష్ గారి కోసం, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, ఎద్దుమలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తీకేయ, ఇంకా ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, యాదాద్రి భువనగిరి జిల్లా శ్రోతల కోసం, అలాగే పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ, వెంకటేష్ గారి కోసం నరసింహ చిత్రం కోసం శ్రీరామ్ బృందం ఆలపించిన గీతం విందాం. ఏం రత్నం శివగణేష్ గే రచన, యా రెహమాన్ సంగీతం.

మా అభిమాన అశేష శ్రోతలందరి కోసం ఇప్పుడైతే వచ్చేస్తుంది. పరదేశి చిత్రం కోసం సుజాత ఎంఎం కీరవాణి బృందం ఆలపించిన గీతం, వేటూరి రచన ఎంఎం కీరవాణి సంగీతం.

ఆకాశవాణి సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు.

0: प्लास्टर ऑफ पेरिस से बनी मूर्तियां बिल्कुल न खरीदें। साथियों, मिट्टी की मूर्तियां पूजा के बाद सहज रूप से पानी में विलीन हो जाती हैं। इससे हमारी नदियां, तालाबों और पर्यावरण की रक्षा होती है, हमारी आस्था भी बनी रहती है और प्रकृति के प्रति हमारा दायित्व भी पूरा होता है। जब हम स्थानीय कारीगरों से मूर्ति खरीदते हैं, हम वोकल फॉर लोकल के संकल्प को मजबूत करते हैं। मुझे विश्वास है इस बार गणेश उत्सव में और ऐसे हर उत्सव में हम ऐसी सारी बातों पर जरूर गंभीरता से सोचेंगे और देश हित में कदम भी उठाएंगे। साथियों, हमारे देश की सबसे बड़ी शक्ति हमारे देश के लोग हैं। देश के अलग अलग हिस्सों में हो रहे छोटे बड़े प्रयास हमें बहुत कुछ सिखाते हैं। ये प्रयास बताते हैं कि जब मन में संकल्प हो और समाज का साथ मिले तो कोई भी बड़ा बदलाव लाया जा सकता है। आप अपने आसपास हो रहे ऐसे प्रयासों के बारे में मुझे जरूर लिखते रहिए, अपने विचार और अपने सुझाव भेजते रहिए। हो सकता है आपके आसपास की कोई छोटी सी पहल पूरे देश के लिए प्रेरणा बन जाए। अगले महीने हम फिर मिलेंगे, देशवासियों के कुछ नए प्रयासों की चर्चा करेंगे। तब तक आप अपना और अपने परिवार का ध्यान रखिए। और हाँ, जल संचय तो करना ही करना है, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। कैच द रेन, ये अभियान जरा भी ढीला नहीं होने देना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं। बहुत बहुत धन्यवाद, नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी प्रधानमंत्री गौरवनीयులు श्री नरेंद्र మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్ లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295 ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్నిస్తోంది. దీనివల్ల

ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్లు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్లు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని
బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరిమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000,000 కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు
హరిగిలాలు గూళ్లు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు.

ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హరిగిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గూర్చి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైన మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కాని అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంత మంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సెల్ లీగ్. బహుశా ఫుట్సెల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సెల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సెల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సెల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేనెంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం

మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచడం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువ కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక. మిత్రులారా, బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్ మార్గం.

చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్లి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కాని మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100,000 కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది
గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం.

0: గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బొప్ప విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనమందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 12:10 దాటి 50 సెకండ్లు. నేను మీ ఆర్జే భవాని. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి వింటారు. స్టే ట్యూన్డ్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోర్డంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి, అలాగే హిందీ భాష మాట్లాడని ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పూర్తి 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తొలి ప్రధానమంత్రి ఆయన. మరి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఎస్, జూన్ 28, 1921 కరీంనగర్ జిల్లాలో రుక్మాబాయి సీతారామరావు దంపతులకు జన్మించారు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు. మనం పివి నరసింహారావు అని పిలుచుకుంటాం. హన్మకొండ జిల్లాలో పాఠశాల విద్య అభ్యసించి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ముంబై యూనివర్సిటీ నుండి న్యాయ విద్య కూడా అభ్యసించారు. రైతు కుటుంబానికి చెందిన వారైనా న్యాయవాదిగా ఉంటూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ప్రపంచానికి భారతదేశాన్ని కొత్తగా పరిచయం చేశారు. ఇంకా మాట్లాడుకుందాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీ పివి నరసింహారావు గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రీ పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తన సేవలను అందించారు. అంతేకాకుండా న్యాయ, సమాచార, విద్య, వైద్య, ఆరోగ్య, హోం, రక్షణ శాఖలకు కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. విదేశాంగ మంత్రిగా కూడా తన సేవలను అందించారు పివి నరసింహారావు గారు. మరి వ్యాపార వాణిజ్య రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారు ఆయన. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అంటే FDIలో మార్పులు తీసుకొచ్చారు, సెబీ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, ఇటువంటి కొత్త కాన్సెప్ట్స్ తో దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త బాట పట్టించారు ఆయన. అంతర్జాతీయ దౌత్యం అంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీలో కూడా తనకున్న విద్య, రాజకీయ, పరిపాలన అనుభవాల్ని తీసుకొచ్చారన్నమాట. టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ని కూడా ఆయన ప్రవేశపెట్టారు. అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించారు. మరి రాజకీయాల్లో హుషారైన వ్యక్తి ఆయన, అలాగే వ్యక్తిగతంగా కూడా చాలా సరదాగా ఉండేవారట. రాజకీయాలు కాకుండా ఆయనకి మరో ప్రపంచం ఇంకోటి ఉంది, అదేంటి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

స్ఫూర్తి వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో మీ ఆర్జే భవానీతో. శ్రీ పివి నరసింహారావు గారి గురించి మాట్లాడుకుంటూ ఇందాక చెప్పాను కదా, వ్యక్తిగతంగా ఆయనకి మరో ప్రపంచం ఒకటి ఉంది అని, అది సంగీతం, సాహిత్యం, సినిమా. చాలా ఎంజాయ్ చేస్తారు వీటిని. భారతదేశ తత్వశాస్త్రం, సంస్కృతి అంటే అపారమైన ప్రేమ ఆయనకి. కల్పిత సాహిత్యం, రాజకీయ విశ్లేషణ అన్నా చాలా ఇష్టపడతారు ఆయన. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టపడే ఆయన 17 భాషలపై పట్టు సాధించారు. తెలుగు మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు అనే నవలను సహస్ర ఫండ్ అని హిందీలోకి అనువాదించారు నరసింహారావు గారు. మరాఠీ నుండి తెలుగు అనువాదాలు, తెలుగు నుండి మరాఠీ అనువాదాలు చాలా చేశారు ఆయన. అనేక వ్యాసాలు కూడా రాశారు. రాజకీయ విషయాలపై యుఎస్ఏ, వెస్ట్ జర్మనీలలో అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠాలు కూడా చెప్పారు ఆయన. మరి 2003 సంవత్సరంలో అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆయన అక్కడ ఉపన్యాసాన్ని మరాఠీలో ఇచ్చారట. మరి ఆయన అందించిన సేవలకు గాను భారతదేశం ఆయనకి భారత రత్నాన్ని, ప్రతిభామూర్తి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని కూడా అందించింది. 2004 సంవత్సరంలో అనారోగ్యం కారణం చేత ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కష్టపడి పనిచేసి నేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు అని అనడానికి పివి నరసింహారావు గారి జీవితం ఓ నిదర్శనం. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: यावत प्रपंचान्नी భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: ప్రభుత్వం అందిస్తున్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर 2 लाख रुपए तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन

0: जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है। ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को 2 लाख रुपए का बीमा कवर देती है। मेरा आप सभी से आग्रह है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर साझा करें।
1: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
0: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका यह प्रयास बहुत प्रेरक है.
1: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బెహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బెహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టము జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ ఆస్టేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:41 క్రాస్ చేసి 3 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో ఈట్ ఫిట్ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఈట్ ఫిట్ విత్ యువర్ ఆజే భవానీ. ప్రతిరోజు ఈట్ ఫిట్ లో ఆరోగ్యకరమైన ఆహారం గురించి, ఏ ఫుడ్ హెల్త్ కి మంచిది ఏది కాదు, ఇలా బోలెడని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఇవాళ ఈట్ ఫిట్ లో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, ప్రస్తుతం ఆహార విషయంలో మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల గురించి, అండ్ ఆ పొరపాట్లు మనని ఒక ఫిట్ అండ్ హెల్దీ లైఫ్ నుండి ఎలా దూరం చేస్తున్నాయి అన్ని విషయాలన్నమాట. చాలాసార్లు ఫుడ్ కరెక్ట్ గా తీసుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తాం, మెడిటేషన్ కూడా చేస్తాం, కానీ ఎక్కడో కొన్ని అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయబ్బా, మనం తెలియకుండానే మనం వాటిని ఫాలో అయిపోతాం. దానివల్ల పాజిటివ్ ఎఫెక్ట్ కన్నా నెగిటివ్ ఎఫెక్టే ఎక్కువగా ఉంటుందండి. ఓయ్, మరి అలాంటి హ్యాబిట్స్ లో ఒకటి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. టైం లేక చాలా మంది అవాయిడ్ చేస్తారబ్బా బ్రేక్ఫాస్ట్. సో రాత్రి భోజనం చేశాక మన్నాడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేసి టీ కాఫీ మీదే బతికేసి ఏకంగా లంచ్ టైంకి తింటూ ఉంటారు. సో ఇన్ని అవర్స్ గ్యాప్ ఉంచడం కొన్నిసార్లు నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఇంత గ్యాప్ ఇవ్వకుండా, అలాగే కొంచెం కష్టమైన నూనె పదార్థాలని అవాయిడ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తే హెల్త్ కి మంచిది అంటున్నారు డాక్టర్స్. సో కుదిరితే పొద్దున్న కాస్త త్వరగా అయినా లేచి బ్రేక్ఫాస్ట్ చేసే బయటికి వెళ్ళండి. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఈట్ ఫిట్, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటి ఫుడ్ తీసుకుంటున్న విషయంలో ఈ మధ్య కాలంలో అని. ఫుడ్ లేబుల్స్ అంటే మనం ప్యాకేజ్డ్ ఫుడ్ కొంటూ ఉంటాం కదా, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి. సో వీటి వెనకాల న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకా అవి తయారు చేసే ప్రక్రియలో వాడే ఇంగ్రీడియంట్స్ గురించి డీటెయిల్గా రాస్తారనమాట. అంటే ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, షుగర్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవన్నీ ఎంత క్వాంటిటీలో ఉన్నాయని వివరిస్తారు ఆ ప్యాకెట్ వెనకాల. యాక్చువల్లీ నేనైతే ఎప్పుడు చూసేదాన్ని కాదు, కానీ డాక్టర్స్ చెప్తున్నారు ఈ ఇంగ్రీడియంట్స్ని చూసి ఏవి మంచివి ఏవి మంచివి కాదని తెలుసుకుని అప్పుడు కన్స్యూమ్ చేయడం.

బెటర్ అని. అండ్ ఇంకో చిన్న పొరపాటు చెప్పిన, జంక్ ఫుడ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఎంత తరచుగా మనం బయట ఫుడ్ తీసుకుంటున్నాము అని. మనలో చాలా మందికి తెలుసు, మనం వీక్లో కానీ మంత్లో కానీ ఎన్నిసార్లు తీసుకుందాం అని అనుకున్నామో ఆ లిమిట్ క్రాస్ చేసేస్తాం, ఎక్కువ సార్లే తింటూ ఉంటాం. అండ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా, ఎక్కువసార్లు తింటున్నామని తెలిసినా కూడా దాన్ని అవాయిడ్ చేయలేకపోతాం. సో నో చెప్పడానికి ఇబ్బంది పడకుండా కాన్షియస్గా ఉంటూ మరీ తప్పనిసరి పరిస్థితుల్లోనే బయట ఫుడ్ తినడం బెటర్ అని కూడా అంటున్నారు డాక్టర్స్. ఎందుకంటే మనం ఎన్ని హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నా కూడా ఒక్క చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, మరి అది నెగటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. లేదా కొంచెం అన్హెల్దీ ఫుడ్ ఎక్కువైనా సరే ఫ్యాట్ ఇవన్నీ మన శరీరంలోకి ఎంటర్ అయిపోతాయి అండ్ అయిపోయిందనమాట. ఇంకా ఆ ఫ్యాట్ ని కరిగించడానికి మనం పడే తిప్పలు అంతా ఇంత కాదు కదా. యాక్చువల్లీ తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేసుకుని ఆ రిపోర్ట్స్ చూసినప్పుడే అనిపిస్తుంది అబ్బా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కదా అని. సో కేర్ఫుల్ గా ఉండడంలో పోయేదేం లేదుగా. ఏమంటారు?

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, ఇంకా ఫైబర్, ఇవన్నీ బాడీకి సమపాళ్లలో అందించడం. అండ్ చిన్న పిల్లల్లో ఈ బ్యాలెన్స్ డైట్ అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. అందులోనూ వాళ్ళ బాడీ డెవలప్మెంట్ లో ప్రోటీన్స్ హెల్ప్ చేస్తాయి. సో ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది అని ఎస్ న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. అంటే ఎగ్, పనీర్, సోయాబీన్స్ ఇటువంటి ఫుడ్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో పిల్లలకి ఎక్కువగా ఈ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ల ఎదుగుదల లో సహాయపడుతుంది. ఇంకా మాట్లాడుకుందాం ఈట్ ఫిట్ లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

Yes, eat fit into Naru on Akashvani Vivida Bharati with me, RJ Bhavani. మరి ఆహార విషయంలో మనం చేస్తున్న ఇంకో చిన్న పొరపాటు బాడీకి కావాల్సినంత వాటర్ని ఇవ్వకపోవడం. ఎస్, మరి సరైన మోతాదులో వాటర్ని తీసుకుంటే మన బాడీలో ఉన్న వేస్ట్ని అంటే అన్హెల్దీ ఫ్యాట్స్ని బయటకి ఫ్లష్ చేస్తుంది. సో బేసిక్గా ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్ ఒకవేళ అరగకపోతే అది ఫ్యాట్లా మారి బాడీలో పేరుకుపోతుందన్నమాట. సో కావాల్సినంత వాటర్ మనం తీసుకున్నప్పుడు అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా వర్కౌట్ లాంటివి చేసినప్పుడు స్వెట్ రూపంలో ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ని అన్నింటినీ బాడీ బయటికి పంపించేస్తుంది. సో ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా టాక్సిన్స్ ని బయట పడేయడానికి వాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్లీ వాటర్ తాగడం మర్చిపోతున్నాము అని చాలా మంది అంటూ ఉంటారు, అంటే నా లాంటి వాళ్ళు. సో ఒక చిన్న టిప్ ఏంటంటే మేబీ ఫోన్లో రిమైండర్ అలా పెట్టుకోవచ్చు, ఎవ్రీ 1-2 అవర్స్ కి వాటర్ తాగాలి అని. అండ్ మరి ఎక్కువైనా కూడా ప్రమాదమే, సో ఆ లిమిట్ లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇంకొక ఆప్షన్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ లో కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఫ్రూట్స్ ని కూడా మనం మన డైట్ లో ఒక భాగం చేసుకుంటే అది కూడా మంచిదే. అండ్ ఆఫ్ కోర్స్ ఫోన్ లేదా టీవీకి దూరంగా ఉండి తినకపోవడమే మనం చేసే ఇంకో చిన్న పొరపాటు. అంటే అన్నం తినేటప్పుడు అన్నం మీదే కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటే ఎంత తింటున్నామో తెలుస్తుంది, అలాగే అరుగుదలకి కూడా అది సహాయపడుతుంది. ఎస్, ఇది మరి ఇవాళ ఈట్ ఫిట్. మరి మీరు నాలా వీటిలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటే వాటికి దూరంగా ఉండి ట్రై చేయండి. మీరు ఫాలో అవుతున్న హెల్దీ హ్యాబిట్స్ కి ఇవి కాస్త సహాయపడతాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మన దేశ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందని, అక్కడి ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతను నేర్చుకోవడం గర్వకారణమని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో అన్నారు. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. రేపు ఎల్లుండి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారు. రాష్టంలో ఈవేళ రేపు 17 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్నిస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్బర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135 సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: యావత్ ప్రపంచాన్ని భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలను గెలుచుకుని పతకాల పట్టికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते. इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: ప్రభుత్వం అందిస్తున్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 430 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజ్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో అన్నారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर 2 लाख रूपये तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर साझा करें.
0: మన పరిసరాల్లో పేరుకుపోయే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంతో పాటు వాటిని పునర్వినియోగానికి అనువుగా మార్చవచ్చని వాళ్ళ దేశ పౌరులు నిరూపిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బావ్రాకు చెందిన కొందరు మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలను, ఖాళీ సీసాలను సేకరించి ఇకో బ్రిక్స్ గా మారుస్తున్నారని ఆయన ఉదాహరించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता.
0: गणपति नवरात्रुल समीपिस्तुन्नायनि गुर्तु चेस्तू పర్యావరణ హితమైన వినాయకుల్ని పూజించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నివారించాలని, ఫలితంగా ప్రకృతి పట్ల మన బాధ్యతను నెరవేర్చగలుగుతామని ప్రధానమంత్రి అన్నారు.
1: गणेश जी की मूर्तियां बनाते हैं, उनसे भी मेरा आग्रह है कि वे मिट्टी की मूर्तियों को प्राथमिकता दें. प्लास्टर ऑफ पेरिस से बनी मूर्तियां बिल्कुल न खरीदें. मिट्टी की मूर्तियां पूजा के बाद सहज रूप से पानी में विलीन हो जाती हैं. इससे हमारी नदियां, तालाबों और पर्यावरण की रक्षा होती है.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతను నేర్చుకుంటూ

0: సహకరిస్తున్నారని అన్నారు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికన్ అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి సగర్వంగా చెప్పారు.
1: कैरेबियन सागर में डोमिनिकन रिपब्लिक का एक देश है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
2: సిరికొండ బలరాం, అది ములుగు. 130 మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం జరిగింది. మహారాష్ట్రలో నాందేడ్లో పెళ్లి వేడుకలలో ఆ ఊరు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక ఉద్దేశంతో దాన్ని కల్పించడం జరిగింది.
3: యువత నైపుణ్యం ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, కొత్త ఆలోచనల ద్వారా వారి ఉపాధి పొందుతూ వికసిత భారత్ ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది.
4: పేరు తిరుమలేష్, వనపర్తి జిల్లా, బీహార్ నలంద యూనివర్సిటీలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడే విధంగా వాటికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
5: నా పేరు షణ్ముఖ రాజున్న, సిరిసిల్ల జిల్లా. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం చాలా నచ్చింది. విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నివారించాలని చెప్పడం నచ్చింది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమం ఈ వేళ రేపు ఎల్లుండి రాష్టంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు బూతుల వారీగా పోలియో చుక్కలు వేస్తున్నారు. రేపు ఎల్లుండి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో జూలై 1వ తేదీన అదనంగా 4వ రోజు కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. భారత పూర్వ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు 105వ జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని పివి జ్ఞానభూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పివి సేవలను స్మరిస్తూ సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని నడిపించిన మహానేత అని, ఆయన ఆదర్శాలు భావితరాలకు స్పూర్తిదాయకమని కొనియాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి పివి చూపిన దార్శనికత ఆధునిక భారతదేశ నిర్మాణానికి బలమైన బాట వేసిందన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 4 జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ముందుగా కనగల్ చేరుకుని రాష్ట ప్రభుత్వం దాదాపు 13,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండకు చేరుకుని తాగునీటి పథకం ఫేజ్ 1 కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్టంలో నిన్న పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ వేళ రేపు కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు బాసర్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల చోరీ జరిగిన మహంకాళ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. 5 సంవత్సరాల్లోపున్న చిన్నారుల తల్లిదండ్రులు పోలియో బూస్టర్ డోస్ చుక్కలు వేయించి పోలియో బారిన పడకుండా రక్షించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశ్ సురభి సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ చెప్పారు. ములుగు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇమ్యునైజేషన్ అధికారి నాగానీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ హరిత పోలియో చుక్కల మందులు వేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందని, ఇది గర్వకారణమని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో చెప్పారు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. రేపు ఎల్లుండి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 1:20 క్రాస్ చేసి 50 సెకండ్స్. మరి కొంతసేపట్లో మరి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మరి షో టైం కోసం రెడీగా ఉన్నారా? ఫోన్స్ అన్ని పట్టుకొని ఉన్నారు, అందుకేగా వెల్కమ్ టు షో టైం అని నాకు మెసేజ్ పెడుతున్నారు. సో ఎక్కువ ఏం వెయిట్ చేయించను మిమ్మల్ని, క్వశ్చన్ అడిగేస్తాను. కానీ దానికన్నా ముందు మరి షో టైం ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి షో గురించి రెండు మాటలు. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానన్నమాట, జీకే సినిమా వీటికి సంబంధించినవి. మీకు కనుక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్టయితే ఆ ఆన్సర్తో పాటు మీ పేరుని, ఊరిని మా వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. మరి నా వాట్సాప్ నెంబర్ STD code 0400 జత చేస్తూ 2324 0852 0402324 0852. ఎస్, సో మరి మీకోసం ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? ఎస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? మీకోసం ఈజీ క్వశ్చన్ అడిగాను, సో ఎక్కడా వెతకకుండా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి నా వాట్సాప్ నంబర్ 0402324 0852కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఎస్, షో టైం వింటున్నారు. అండ్ షో టైంలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, ప్రస్తుతం మన ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అని అడిగాను. మరి రైట్ ఆన్సర్ ఫస్ట్ పంపించారు ఉమ్మడి నుంచి బి దివాకర్, అలాగే ఖైరతాబాద్ నుంచి కేవీ రావు మెసేజ్ చేశారు, ఇంకా మియాపూర్ నుంచి భాను, మోతీనగర్ హైదరాబాద్ నుంచి శివబాబు సగం పేరే పంపించారు, బోయన్పల్లి సికింద్రాబాద్ నుండి హరీష్ కుమార్, అలాగే చంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మావతి, శిల్ప, ప్రసాద్, రేఖా నాయక్ రైట్ ఆన్సర్, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, అలాగే పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్ రైట్ ఆన్సర్, అంకుశాపురం నుంచి దూర్నాల సుదర్శన్, గీతానగర్ హైదరాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఆదిలాబాద్ నుంచి దినేష్ కుమార్, పెడన నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు, రాజన్నపేట నుంచి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్ తో పాటు మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. ఇంకా యలగందుల మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన చాలా మందిలో కొంతమంది వరంగల్ జిల్లా ఎల్బీ నగర్, ఓ అక్కడ కూడా ఎల్బీ నగర్ ఉందా, నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్ పంపించారు, నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యాగారి సత్యనారాయణ, ఎస్ ఫస్ట్ రాంగ్ ఆన్సర్ పంపించి రైట్ ఆన్సర్ పంపించారు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి సిహెచ్ హనుమంతరావు రైట్ ఆన్సర్, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, ఎస్ కరెక్ట్ ఆన్సర్, పుట్టపాక నుండి తిరుమలయ్య కూడా రైట్ ఆన్సర్, న్యావనంది నుంచి వెంకటేష్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, చాలా మంది పంపించారు. ఎస్, సంజయ్ మల్హోత్రా కరెక్ట్ ఆన్సర్. సో మన ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నమాట.

ఎస్ మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని ఏం లేదు, కానీ సరదాగా చిన్న క్వశ్చన్ అనమాట. సో మీరు అడవిలో వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారు, మీకు ఒక పులి ఎదురైంది. మరి పులి అంటే అందరికీ భయమేగా. ఎస్.

అని మనం దాన్ని మాయ చేసి దాని నుంచి తప్పించుకోవాలి. అంటే దాన్ని ఏదో రకంగా ట్రిక్ చేసి మీరు తప్పించుకుని వెళ్ళిపోవాలన్నమాట. దాన్ని మాయ చేయడానికి మీరేం చేస్తారు గుర్తుంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఏం లేదు, లాజికల్ గా ఉండాలని కూడా ఏం లేదు. సరదాగా ఒక జోక్ లాగా మీరు ఆన్సర్ పంపించవచ్చు. సో మీరు ఒక అడవిలో వెళ్తున్నారు, ఒక జీప్ లో లేదా కార్ లో మీకు పులి ఎదురైంది, దాన్ని మాయ చేసి మీరు ఎలా అక్కడి నుంచి తప్పించుకుంటారు, నా నంబర్కి పంపించండి 0402324 0852.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

yes, షో టైం వింటున్నారు. అండ్ షో టైం లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫారెస్ట్ లో మీరు వెళ్తున్నారు, కార్ లో మీకు పులి ఎదురైంది, దాన్ని ఎలా మాయ చేసి తప్పించుకుంటారు అని. చాలా మంచి మంచి ఆన్సర్స్ పంపించారు అందరూ. శివకుమార్ కొండ నిజామాబాద్ నుంచి అంటున్నారు, స్టాండ్ బై, అలా ఊరికే స్టే చేసేస్తారంట. ఓకే, తర్వాత కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్ అంటున్నారు, నాలో ఉన్న గాన గాంధర్వులని బయటికి తీసి, అంటే గట్టిగా పాటలు పాడితే అది తప్పించుకుంటుంది, దాని నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నారు. వెరీ గుడ్. ఎస్, అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ అంటున్నారు, పులి వెనకాల ఒక గడ్డితో తయారు చేసిన మేక పిల్లని చూపిస్తే అది అక్కడికి చేరుకుంటుంది, సో మనం అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో కార్లో గడ్డి అవన్నీ కూడా పెట్టుకున్నారా, అంత త్వర త్వరగా చేసేస్తారా? ఎనీవేస్, నైస్ ఆన్సర్. ఉమ్మడి నుంచి దివాకర్ మెసేజ్ చేస్తున్నారు, పులంటే మాకు భయం కాబట్టి, ఓకే, దానికి నక్కో జింకో ఏదో కనిపిస్తే అదే తప్పించుకుంటుంది అని. ఓకే, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కూడా అదే చెప్తున్నారు, పులికి ఆహారంగా మరో జీవి కనిపిస్తే అదే పారిపోతుంది కదా, నేనేం మాయ చేయక్కర్లేదు అని. ఓకే, అండ్ ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి హర్షిని మెసేజ్ చేస్తున్నారు, పులి భయపడే వేషం వేసి అక్కడి నుంచి తప్పించుకుంటాను అని. వెరీ గుడ్. ఫైర్ స్టిక్ చూపిస్తారు అని అంటున్నారు చోడవరపు సాయి మాన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి. బ్రహ్మయ్య కర్నూల్ మాత్రం చాలా కూల్ గా, మాయామంత్రం ఏం లేదు, అది వెళ్ళిపోయేదాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, ఈ వివిధ భారతి వింటూ వెయిట్ చేస్తూ ఉంటానని చెప్తున్నారు. తర్వాత ఓ శ్రీనివాసరావు కోదాడ నుంచి, నన్ను ఏమైనా చేస్తే మా ఆవిడకి చెప్తాను నీ ఇష్టం అని బెదిరించి తప్పించుకుంటారట సార్, మీ ఆవిడ వింటున్నారా మరి? ఇంకా ఓకే, మెసేజ్ చదువుతాను, ఆన్సర్ పంపించలేదు. వెంకటేష్ నవీన్ కుమార్ ఏకలవ్య నగర్ నుంచి, పులిలా గర్జించి దాని నుంచి తప్పించుకుంటానంటున్నారు ప్రగతి నగర్ నుంచి. ఓకే, శిల్ప హైదరాబాద్ నుంచి, క్లోజ్ యువర్ ఐస్ టైగర్ విల్ డిసపియర్. వావ్, సింపుల్ అండ్ స్వీట్, బాగుంది. గట్టిగా హార్న్ కొడితే అది వెళ్ళిపోతుంది అంటున్నారు మురహరి యశోద నిజామాబాద్ నుంచి. ఓకే, నేను కార్ స్టార్ట్ చేసేస్తాను, డోర్స్ విండోస్ క్లోజ్ చేసి అంటున్నారు కన్యాగారి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుంచి. అలాగే ఫైర్ స్టిక్ అని కూడా అంటున్నారు విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి. కార్లో కూర్చుని ఆ పులితో ఓ సెల్ఫీ తీసుకుని టాటా బాయ్ బాయ్ చెప్పి కార్ రివర్స్ తీసుకుని వచ్చేయడమే అంటున్నారు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి. చాలా ధైర్యం అండి మీకు. పులి ముందు డాన్స్ చేయాలట, ఎందుకంటే పులికి డాన్స్ రాదు కాబట్టి అది పారిపోతుంది అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి. కట్ల రాజేశం సరోజిని మాయ. ఇంకా నేనేం చేయను, ఊరికే అలా వెయిట్ చేస్తాను అది ఎడిపే వరకు అంటున్నారు పార్సిగుట్ట హైదరాబాద్ నుంచి ఏకనాథం మంగ. ఇంకా వేరే మార్గం చూసుకుని వెళ్ళిపోతానంటున్నారు ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి. మళ్ళీ కూల్ గా కూర్చుంటున్నారు హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి గారు కూడా. పులి నన్ను చూస్తుంది, నేను పులిని చూస్తాను, ఇద్దరం ఇవాళ ఆదివారం పని వద్దు అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం అంటున్నారు ఆదిలాబాద్ నుంచి దినేష్ కుమార్. ఛాలెంజ్ సినిమాలో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ అని అంటాను. చిరంజీవి లాగా పులి వెళ్ళిపోతుంది. ఓ, పెడెన నుంచి అప్పలరాజు మెసేజ్ చేస్తున్నారు, చాలా మంది చాలా మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. ఎస్, నేను అనుకున్న ఆన్సర్ కి కాస్త దగ్గరగా పంపించారు పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. చెప్తాను ఆన్సర్ రివీల్ చేస్తాను. లైట్లు వేసుకుని తలుపులు వేసుకుని కూర్చుంటే కాసేపు చూసి పులే వెళ్ళిపోతుంది. ఓ, కౌకూర్ నుండి మహాలక్ష్మి సూర్యశ్రీ మెసేజ్ చేస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. నిజామాబాద్ నుంచి అరుణ రాజేందర్, కార్లో వెళ్తుంటే పులి ఎదురైతే మేము పులి వెళ్లేంత వరకు, ఓకే, మీరు కూడా వెయిటే చేస్తారా? ఓకే, వెరీ గుడ్. సో చాలా మంది వెయిట్ చేస్తాం అంటున్నారు, చాలా పేషెన్స్ మీకు, అర్థమైంది. కిష్టాపురం నుంచి పాష కూడా మెసేజ్ చేస్తున్నారు, ఓకే, ఇదే ఆన్సర్. ఎస్, మోహన్ లింగంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, నా మాంసాన్ని కొంచెం దానం చేసి వెళ్ళిపోతానా? అయ్యి బాబోయ్, చాలా వైలెంట్ గా ఉన్నారండి మీరు. సో హైదరాబాద్ నుంచి జాహ్నవి మెసేజ్ చేస్తున్నారు, ఓ, నా అందంతో మాయ చేస్తా పులిని అని. వెరీ గుడ్. ఎస్, సో థ్యాంక్స్ అండి, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. అయితే ఇందాక చెప్పాను కదా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య కొంచెం దగ్గరగా పంపించారు అని. సో కరెక్ట్ ఆన్సర్ ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ దాట్ నేను లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ నుంచి వెళ్ళిపోతానన్నమాట.
ఎస్, మరి మనం లెఫ్ట్ ఇండికేటర్ ఇస్తే పులి కూడా లెఫ్ట్కి వెళ్తుంది కదా, కానీ మనం రైట్ నుంచి వెళ్ళిపోతాం. సో అది ఏదో సరదాగా ఒక చిన్న ఆన్సర్. సో ఇంత కష్టపడి మీరు టైప్ చేశారు కాబట్టి మీకోసం ఇప్పుడు క్వశ్చన్ అడిగాను, పాట వేసిస్తాను, పాట తర్వాత మీకోసం ఒక మంచి క్వశ్చన్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8.

ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో టైం 1:47 క్రాస్ చేసి 25 సెకండ్స్ అయింది అండ్ మీరు వింటున్నారు షో టైం విత్ మీ ఆజే భవానీ. ఎస్, మరి షో టైమ్ లో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, ఒక కథ ఏదైనా సినిమా ఇంకా పుస్తక రూపం రెండింటిలో వస్తే మీరు ఏది ఎంచుకుంటారు? అంటే ఆ కథని సినిమా రూపంలో చూడటానికి ఇష్టపడతారా, లేకపోతే పుస్తక రూపంలో చదవడానికి ఇష్టపడతారా, అండ్ ఎందుకు? మీ ఆన్సర్ని నా వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక కథ సినిమా ఇంకా పుస్తక రూపంలో రెండింటిలో వస్తే మీరు ఏది ఎంచుకుంటారు? సినిమా చూడడానికి ఇష్టపడతారా, పుస్తకం చదవడానికి ఇష్టపడతారా, అండ్ ఎందుకు? నాకు నా వాట్సాప్కి పంపించవచ్చు. 0402324 0852 నా వాట్సాప్ నెంబర్. వింటూనే ఉంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, షో టైం వింటున్నారు. అండ్ షో టైంలో నేను అడిగిన క్వశ్చన్, ఒకవేళ ఒక కథ సినిమా ఇంకా పుస్తక రూపంలో వస్తే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, సినిమా చూడడానికా లేదా పుస్తకం చదవడానికానీ? సో పుస్తకం చదవడానికి ఇష్టపడతానంటున్నారు. ఉమ్మెడ నుంచి బి దివాకర్, ఇంకా భాను మియాపూర్ నుంచి, అలాగే మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి కూడా పుస్తక రూపమే ఇష్టపడతానంటున్నారు. సినిమా చూడడానికి ఇష్టపడతామంటున్నారు, ఎందుకంటే సినిమా త్వరగా అయిపోతుంది, సో పుస్తకం చదివేంత టైం మాకు దొరకదు అని అంటున్నారు. వనస్థలిపురం నుండి దోర్నాల సుదర్శన్, ఇంకా గీతానగర్ హైదరాబాద్ నుంచి కూడా బుక్ చదువుతానంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, వీళ్ళు కూడా పుస్తకం చదవడానికే ఇష్టపడతారు. నటన నాకు త్వరగా అర్థమవుతుంది కాబట్టి నేను సినిమా చూస్తాను అంటున్నారు. రాజన్నపేట సిరిసిల్ల నుంచి పోలేపల్లి శ్రీనివాస్, ఇంకా పుస్తకంకి ఇంకొక ఓటు వచ్చింది. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, అలాగే ఆదిలాబాద్ నుంచి హర్షిణి, ఎందుకంటే క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకోవచ్చు కాబట్టి నేను అదే ప్రిఫర్ చేస్తానంటున్నారు. కథని ముందుగా పుస్తక రూపంలో చదివి తర్వాత సినిమాలో ఆట పాటతో పాటు ఎంజాయ్ చేస్తానంటున్నారు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి. ఇంకా పుస్తకానికే ఓట్లు వస్తున్నాయి. కాచిగూడ నుంచి వీరేందర్ మెసేజ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ కూడా బుక్ పుస్తకానికే ఓటేశారు. హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి కూడా బుక్ అంటున్నారు. సినిమాకి ఎస్, ఇంకొక ఓటు వచ్చింది. పున్నం వెంకటేష, హేమలత. ఇంకా పుస్తకం చదువుతాను బికాస్ ఆఫ్ లో బడ్జెట్. ఓ, తక్కువ ఖర్చుతో అయిపోతుందిట, వెరీ కమర్షియల్. మోతీనగర్ హైదరాబాద్ నుంచి మల్హోత్రా ఇంకా శివబాబు మెసేజ్ చేస్తున్నారు. సినిమా చూస్తాను బికాస్ కొంచెం సేపట్లో అయిపోతుంది అంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, పవన్ కళ్యాణ్, హేమంత్. సినిమాకి ఎస్, ప్రగతినగర్ హైదరాబాద్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి మెసేజ్ చేస్తున్నారు. కన్యగిరి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుంచి కూడా సినిమా అంటున్నారు. అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి, పుస్తకం చదువుతారు ఎందుకంటే చదివితే తెలివి వస్తుంది. ఓకే. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి కూడా బుక్ అంటున్నారు. సినిమా చూడటం అంటున్నారు. సినిమా చూడటం ఎందుకు అంటే, ఓకే, సినిమా అంటే ఆయనకి ఇష్టం కాబట్టి సినిమా చూస్తానంటున్నారు. అప్పలరాజు పెడన నుంచి కథ రూపంలో ఎంచుకుంటాను. సో డైరెక్టర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు, ఉన్నది లేనిది కనుక కథను సినిమా రకంగా చూస్తేనే బాగుంటుంది. కన్ఫ్యూజ్ చేసేసారండి. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల

జిల్లా నుంచి. సినిమాకి ఇంకొక ఓట్ వచ్చింది, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత, ఇంకా పుస్తకం అంటున్నారు రమాలక్ష్మి ఆనంద్ నగర్ ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి. సినిమా బొడ్డు షేకులు, శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు మెదక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. బుక్ అంటున్నారు కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్, ఎందుకంటే ఇమాజినేషన్ పవర్ బాగుంటుంది కాబట్టి, అండ్ మూడ్ అండ్ టైం ప్రకారం ఏదో ఒకటి చూస్ చేసుకుంటానులే అప్పుడు అంటున్నారు. పోచారం నుంచి లత. ఇంకా సినిమా రూపంలో నేను ప్రిఫర్ చేస్తానంటున్నారు జాహ్నవి హైదరాబాద్ నుంచి. అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కూడా అదే ఆన్సర్. ఎస్, చాలా మంది మరి మీ మీ ఇష్టాలు, మీ మీ ప్రిఫరెన్సెస్ అన్ని చెప్పారు. యా, యాక్చువల్లీ రెండు యాక్సెప్టబుల్ మేబీ చిన్నపిల్లలకి అలా సినిమా చూపిస్తే వాళ్ళకి ఎక్కువగా రీటైన్ అవుతుంది బ్రెయిన్లో, కానీ ఎక్కడైనా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బుక్ ప్రిఫర్ చేస్తామని కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. సో దట్ వల్ల ఇమాజినేషన్ పవర్ పెరుగుతుందని. సో యా, ఇది మరి ఈనాటి షో టైం. అందరూ మరి చాలా మంచిగా ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

భక్త కన్నప్ప. ఈ పౌరాణిక స్క్రిప్ట్ను ముళ్లపూడి వెంకటరమణ జనరంజకంగా మలిచిన వైనం నిజంగా చెప్పుకోదగింది. కైలాసనాథ శాస్త్రి పాత్రతో మూఢభక్తిని నిరసిస్తూనే కిరాతార్జునీయం లాంటి ఘట్టాలతో భక్తిరసం పండించారు. క్లైమాక్స్లో ముక్కంటి దేవుడికి తన కళ్లే దానం చేసి తిన్నడు ధన్యుడయ్యే సందర్భంలో ముళ్లపూడి తన డైలాగ్తో ప్రేక్షకుల మనసును గెలిచారు. సామే, ఇక నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ వెలుగుతో నేను నిన్ను చూశాను, నా బతుకు పండింది, పుట్టక పుట్టినందుకు తరించాను తండ్రి అంటూ సాగే ఆ ఘట్టంలో రచయిత, దర్శకుడు, నటుడు ముగ్గురూ త్రివేణి సంగమమయ్యారు. ఇక కన్నప్పకు మారువేషంలోని శివయ్య జ్ఞానబోధ చేసే ఘట్టంలో అసలు మూడో కన్ను శివుడికే కాదు, జీవులందరికీ ఉంటుంది. మూడో కన్నంటే వెలుగు, మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పును నువ్వు తెలుసుకో, ఎదుటివాడి

ఒప్పని ఒప్పుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది, దీపం పెద్దదవుతుంది, దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి, ఆ చూపే మూడో కన్ను, ఆ కంటిసిరి నీ కండసిరి కన్నా గొప్పది అన్న డైలాగ్ కథా తాలూకు సారాన్ని కొద్ది మాటల్లోనే చెప్పేస్తుంది. అది ముళ్ళపూడి అంటే.

ప్రసిద్ధ సినీ పంపిణీ సంస్థ లక్ష్మీ ఫిల్మ్స్ బ్యానర్లో సాగిన భక్త కన్నప్ప చిత్ర నిర్మాణం ఆ రోజుల్లో సంచలనం. నాటి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించిన తొలి తెలుగు సినిమా ఇదే. మరి ఆ గ్రామ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన అడవులు. వాటికి ఆనుకుని ఉండే గిరిజన సంక్షేమ ప్రాంతాల్లో అడవి జంతువులు సంచారం ఎక్కువే ఉండేదిట. కన్నప్ప స్టోరీకి ఆ ప్రాంతం సరిగ్గా సరిపోయింది. అందుకే ఒక కైలాసం సీన్లు మినహా మిగతా చిత్ర నిర్మాణం అంతా బుట్టాయగూడెం కేంద్రంగా పరిసరాల్లో సాగింది. ఇంత భారీ చిత్రం అవుట్డోర్ షూటింగ్ లో ఏ లోటుపాట్లు లేకుండా సజావుగా సాగడానికి స్థానిక బుట్టాయిగూడెం పెద్దలు కారణం. అక్కడ పెద్ద షావుకారైన గ్రామ మునసభ కరాటం చంద్రయ్య ఇంకా ఆయన సోదరుడు కరాటం కృష్ణమూర్తి ఉండేవారట. మరి ఈ సినిమాకి వాళ్ళు అందించిన సహకారం అంతా ఇంత కాదు. బుట్టాయిగూడెంలో సినిమా యూనిట్ క్యాంప్ చేసిన చోటు నుంచి షూటింగ్ కోసం రోజు 10-15 మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చేదిట. మరి అడవి ప్రాంతంలో ఆ రోడ్ల మీద జీపులు తప్ప ఇంకే వాహనాలు నడిచేవి కావు. ఆ జీపులు నడవడానికి కూడా రోజు రోడ్డు బాగు చేసుకోవాల్సి వచ్చేదిట. కరాటం సోదరుల సహకారం వల్లే రోడ్డు లేని ప్రాంతాలకి కూడా వెళ్లి షూటింగ్ జరపగలిగారు. ఎలాగో తెలుసా, ప్రతిరోజు దాదాపు 50 మంది కూలీలు నుంచి అవసరమైన చోటల్లా తాత్కాలిక రోడ్లు వేయించి మరీ షూటింగ్ చేశారు. అక్కడ సెట్ నిర్మాణం, ఇతర షూటింగ్ పనుల ద్వారా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ అక్కడున్న గిరిజనులకు దాదాపు 4 నెలల ఉపాధి కల్పించడం విశేషం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఒక సినిమా కథ నుండి మొదలై తెరకెక్కాలంటే కొన్నిసార్లు అడ్డంకులు తప్పవు. మరి ఈ సినిమా నిర్మాణంలో కూడా అవరోధాలు కొన్ని తప్పలేదు. బుట్టాయిగూడెంలో కారాటం కృష్ణమూర్తి పొలంలో హీరోకి అతని ప్రత్యర్థికి పోటీ వగేరా లాంటి సీన్స్ కొన్ని షూట్ చేయాలి. అలాగే 30 అడుగుల ఎత్తు అమ్మవారి విగ్రహము చేయాలి. వందల మంది శ్రమిస్తే కానీ

పూర్తి కాని ఈ సెట్ పనుల కోసం స్టూడియో కార్పొరేటర్లు, పెయింటర్లు, మోల్డర్లు, బోలెడంత మంది కూలీలంతా వచ్చారు. ఆ పని మీదే అక్కడికి వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రాజు గారికి అనుకోని ఇబ్బంది ఒకటి వచ్చింది. అర్జెంటుగా మద్రాసు వెళ్ళిపోవాలి. మరి ఆ సమయంలో బాపు రమణల ఆప్తమిత్రుడు బీవీఎస్ సీతారామరావు ఆదుకున్నారు. ఇది సంకల్ప బలం, దైవ నిర్ణయం అంటే. ఎన్నడ్డంకులు వచ్చినా ఈ సినిమా షూటింగ్ ఆగకూడదని పరమశివుడే అనుకున్నాడేమో, అందుకే సీతారామరావు గారిని పంపించారు. ధవళేశ్వరంలో గవర్నమెంట్ ఇంజనీర్ ఆయన. అనేక కథలు రాసిన రచయిత. సినిమాలపై ఆసక్తి కొద్దీ గోదావరి తీరంలో బాపు రమణల సినిమాలు అవుట్డోర్ షూటింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి తన వంతు సహాయం చేసి పాలు పంచుకునేవారట. భక్త కన్నప్ప షూటింగ్ కి ఆర్ట్ డిపార్ట్మెంట్ తో, అంటే ఈ డిపార్ట్మెంట్ లో ఎదురైన చిక్కుతో రమణ మేకప్ మ్యాన్ జయకృష్ణ వెళ్లి అభ్యర్థించేసరికి ఆయన వచ్చి తన కళా దర్శకత్వ నైపుణ్యం చూపారు. అనుకున్న దానికన్నా పెద్ద ఎరేనా సెట్ ప్రహారీతో సహా పూర్తి చేశారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ ప్రహారీ పూర్తిగా తాడిపట్టితోనే కట్టించారుట. మద్రాసు నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేలుస్వామి తయారు చేస్తున్న అమ్మవారి భారీ విగ్రహానికి ఎదురుగా ఉన్న స్థలంలో ఓ తాటి తోపు ఉండేది. అందులో నాలుగు తాటి చెట్ల మధ్య 10 అడుగుల ఎత్తులో దూలాలు అమర్చి వాటి మీద కోయదొర స్థావరం నిర్మించి మెట్లు కూడా కట్టించారు. మరి ఆ ఎరేనా విశాలంగా ఉంది. నేల మీద ముగ్గులేస్తే షూటింగ్ సమయంలో అవి చెరిగిపోతాయని ఒక టార్పోలిన్ క్లాత్ ని 5 నుంచి 2 అడుగుల వ్యాసాల్లో కత్తిరించి వాటిపై ముగ్గుల్ని పెయింట్ చేయించారు. ఆ టార్పోలిన్ క్లాత్ నేల మీద పరిస్తే అక్కడ మంచిగా నిండుగా ముగ్గు ఉన్నట్టుగా కనిపించేదిట. కెమెరా దృశ్య పరిధిలో వాటిని వాడుకుంటే నేల అందంగా ఉండేది. మరి ఆ తర్వాత ఎంతో మంది ఆర్ట్ డైరెక్టర్లు ఇదే ట్రిక్ ని ఫాలో అయ్యారంట. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నవరసాలు నిండిన స్క్రిప్టుతో ప్రకృతి ఒడిలో కన్నుల పండుగగా తీసిన భక్త కన్నప్ప 1976 మే 29 రిలీజ్ అయింది. ప్రజలు పత్రికలు కళాత్మక చిత్రంగా మెచ్చుకున్న ఈ పురాణ గాథ ఆర్థికంగానూ అఖండ విజయం సాధించింది. అప్పట్లో ఈ చిత్రం ఏకంగా 25 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం చేసుకుంది. ఇక శత దినోత్సవం విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇలా 6 కేంద్రాల్లో జరుపుకుంది. ఒక మాటలో భక్త కన్నప్ప మామూలు సినిమా కాదు, ఒక కావ్యం. అందుకే 50 ఏళ్లు నిండిన ఇటీవలి ఇవాల్టికి ఆ సినిమా వన్నె తరగని ఓ క్లాసిక్. ఇదండి ముళ్లపూడి వెంకటరమణ గారి 95వ జయంతి, అలాగే 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సినిమా భక్త కన్నప్ప ఈ సందర్భంగా ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. రచన రెంటాల జయదేవ, రచయిత సినీ పరిశోధకుడు, ప్రభుత్వ నంది గద్దర్ అవార్డుల గ్రహీత.

అనార్కలి నాటకం వింటారు. రచన శ్రీ మూటుకూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బంద కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఊలిటి వెంకటేశ్వర్లు, గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఊలిటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి నిందిమూడి లక్ష్మి, సోఫియా శ్రీమతి పని నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్వీఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, టామ్ చైన్ శ్రీ బందా అబ్దుల్ ఫలి.

0: కౌన్సిలింజీ షాజా డాక్టర్ని తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు
1: అన్నారు కళి. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త వేసి.
2: ఏం చేస్తానో గురూజీ?
1: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందన్నమా. ఆ బలంతో ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కాదారుని.
2: అవును, మన అన్నారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురుజీ.
1: బేటి, భయము లేదు. జహాపనా రసికుడు, కళోపాసికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది.
0: కాంతేంజీ సరదాగా సలీం దయచేస్తున్నాడు.
1: సలాం సలాం షహజాదా సలీం వారికి.
3: అలైకుం సలాం.
1: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
3: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవడానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అజరామరమైన కీర్తి వస్తుంది.
1: చిత్తం చిత్తం. ఉపక్రమింపన ప్రభు.
3: మంచిది.
1: అనర్కలి గజ్జకటమ్మ ప్రారంభించు.

0: ఈమె ఎవరు కాల్సింది?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైనది. పసితనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయిన పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది. ఈమె శరీరపు పొందిక నాట్యకలకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ విరియబోచిన దానిమ్మ ఎందరి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నారు.
1: చిత్తం
0: పేరు
1: అనర్కలి.
0: మీరు పెట్టినారా?
1: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి నీ అదృష్టం అన్నా?
0: సాదాగా వారికి సార్వభౌముని సెలవైంది. ఈమె తన విశ్రాంతి కాలంలో జనానలోనికి రావచ్చును. ఫర్మానాయే వ్రాసి ఇచ్చేదను. నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతి దాచి అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్ను ఆహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములునైన ఆ కళ్ళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చలినది.
3: ప్రభు, గాయకులు తాన్సేంజీ దయచేసినారు.
0: రమ్మను. తాన్సేంజీ
1: జహాపన.
0: ఆమెకు నాట్య కళాభ్యాసం అంతా పూర్తి

गई।

0: అనార్కలి, ఈ నడతి వచ్చుటకు కూడా ఇవేమి నాట్యపు పుణ్యమాలను అభ్యసిస్తున్నావా?
1: అనార్పణ, అది నడకే నాట్యం కాదు, పాలు చల్లారిపోవు.
0: చల్లారిన హృదయాలు వేడిపాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అనార్కలి, ఈ పాలంలో ఏం కలుపుతున్నా?
1: పాల సుగంధి చక్కెర
0: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో కొత్త రుచి, కొత్త ఉత్సాహం కలిగించి ఏదో స్వభావం కలిగింది కాదా?
1: నాకెన్నో తెలియదు ప్రభు.
0: తెలియకుండానే జరిగిపోతాయి కొన్ని. ప్రపాతకు గాలి తొందరలు, పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
1: జాపన, ఆ పువ్వు కన్య ఎంత పుణ్యం చేసుకున్నదో కదా.
0: పుణ్యమనగా?
1: ఏదో గొప్ప తపస్సు.
0: కాదు కాదు, గొప్ప పుణ్యమంటే ఉత్కృష్టమైన ప్రేమ, నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని, ప్రేమ అని అంటారు.
1: అది ఎప్పుడు ఎవరిపై పొడిని ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవము, ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవది ప్రభు. దాసిని ప్రభు, దాసిని.
0: దాసి అని, చక్రవర్తి అని, ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనార్కలి. ఇటు చూడు అనార్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకు ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతాను అనార్కలి.
1: అదే ప్రభు, నీ కొరకే ఈ దాసి.

0: Ne kusura bakıyor, öteler misin bir gıda?
1: Harika bir anahtarı. Anahtar. Ne yorumlu kremişsin ama. Anahtar. Bu hastalığın bu bir duyduğunu işlerin çınanı vurdu gari. Yanında geri geldi. İyi. Benim tıram neydi ana?
0: Ya bana. Neyden yetecek kalemim davuna. İyi buldu. Nala usta silivin tabirli. Nala mundu bu dostana. İyi gali. Nala çevil oğu kayıp fanda. İyi udası fikavu vatına. Ben sağa kaçarım ya bana.
1: Nuna kavala ana. దానిమ్మలు పోసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలో చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పుల కాకకు ఆవిరి అయిపోకుండా ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగివేయాలనిపిస్తుంది.
0: నేను ఒక్కటి కోరుతాను.
1: వేయి కోరుకును
0: ప్రియా. నేటి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే ఉంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపబడి.
1: అంతేకాదు అనా, ఈ సలీం ఈ క్షణం నుండి అనార్కలి అసుర సుతారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు తల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బహుబంధంలోని సుగంధ ధూమాల పైపులు నిదురిస్తారు. నడిస్తేనే నాట్యాలు వరికించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనార్.
0: అలా అనకూడదు ప్రభు.

0: Yes.
1: Wah,
0: keras. Ayah nak tahan sendiri. మహాశయ సార్వభౌమునకు అనర్కళి నాట్య ప్రశస్తి తెలియవచ్చి నన్ను పిలిపించిన.
1: అంతేనా?
0: ఈ రాత్రి 9 గంటలకు దర్బార్లో ఆమె నాట్య ప్రదర్శనానికి అనుజ్ఞయింది. ఏమమ్మా?
1: ఏమి విధిగా చేయవలనా?
0: చెప్తాం.
1: నాట్యము నేర్పి విధి వచ్చి.
0: ఏమి?
1: ఏమి లేదు.
0: ప్రభువులకు ఆనందం కలిగించడకే కదా నేను.
1: అంత మాత్రమున తులకన చేయకూడదు.

0: తాన్సేన్ జీ
1: జహాపన.
0: మానవ లోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇరుమడించిన గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. శాంతయ్యే, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరికి ఈ సమావేశం నిర్ణయించాము.
1: సార్వభౌమ,
0: ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జలాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతుంది. ఉపక్రమించు నా ప్రభువు.

0: ಅದೇವಿ ಅನ ಕಣಿ ಆ ಸಲೀಂ ಯುವರಾಜ್ ಓಡಿಲು
1: ಯುವರಾಜ್
0: ఇది పరపాలే కానీ
2: షహన్నడి
0: తాము విశ్రాంతి భవనానికి దయచేయండి, మనవి చేస్తాను. షహజాదా సలీం వారు కూడా విశ్రమించారు. తాంతేంజీ తమరు వెళ్ళండి.
2: దర్వాన్ ఈమెను ఒక ప్రత్యేక మందిరమునకు చేర్చి కనిపెట్టి ఉంది.
0: రాజా మాన్సింగ్జీ తొందరపడకండి,
2: చాలా అనుచితమైన కార్యం జరిగింది. వారిని ఒళ్ళో ఎంత ధైర్యంగా ఒరిగింది.
3: యా ముసల్మానం తెలియ అపమానే గులామీ.
0: అవును ఇలే ఖాన్జీ, ఇది అమానుషం, అకృత్యం, ఎవరు కాదండి.
2: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత ప్రాభవం జరిగింది. నీచత వాటి బాని జనసాతాను మందలించక నెత్తినెక్కించుకుంటాడా ప్రభు?
0: క్షమించాలి మాన్ సింగ్జీ. ఇలే ఖాన్జీ, మీరు తొందరపడకండి.
3: ముఖం
0: నేను శాంతించినట్లు చెప్పగలను.
2: నేను శాంతించాలి. వారిసల పెట్టుకుని సైతక్కలాడు ఈ నీచ ప్రదర్శనాలకు మా మేర పిలువాలి. క్షత్రియ జాతితో కులతూక గల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు ఇంత నీచత్వం నేను ప్రేమపదాలను. క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావీయదు. ఈ దర్బార్తో నాకు పని తీరిపోయి.
0: రాజు సహా, ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం
3: చేద్దాం.
0: హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలీ చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది. మీరేమి చింతించారు?

0: என் சன்னிதியை தாரிமமோக்கா அருணாருண தம்பிரு விரசந்து ప్రకృతిలోని సౌందర్యాలంత గొప్పతనది. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు?
1: ప్రభు, ప్రభు.
0: సోఫియా, లేదండి, భయం లేదు.
1: నగర్లో ఉంది తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
0: నగరిలో నుంచి బహిష్కృతం చేయమన్నారు?
1: పశువుని చేయమన్నారు.
0: అలాగా
1: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
0: సరే, నీవు కఠోర శాసనం సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక
2: మరించేస్తాను.
0: చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు వంచుతున్న పాలితులపైన కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకరం. అది మానవుని అల్పత్వానికి చిహ్నం. అతని తిరుహాసం సిందులాడు ఈ ప్రశాంత మధురమము శిరీష కోమల రమణీయములు అయిన సృష్టిపై ప్రతిది తరుట కథాయి కార్యం.
2: జహాపన, మనవి చేయుటకు అవకాశం ఇవ్వలేదు.
0: మంచిది, కూర్చో.
2: నేను కేవలము చక్రవర్తి సందేశహారిని వలే రాలి, సహృదయముతో విషయం సమక్షముల చర్చించటకు కూడా వచ్చి. జహాపన, అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థను ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించుట చూడవలనని ఆకాంక్ష పడినాను. తమ వయస్సు కన్నా త్రిగుణీకృతమైన వయస్సులో ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొనుటను ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వింతుకలన్నీ నెరసిపోయినవి. జాపన, పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది. దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేత కాంతులకి హృదయ మేధస్సుల అపూర్వ సుధా సమ్మేళనము వంటి. అందుకే అది మొఘల్ రాజవంశ చిహ్నముగా అంకితమైంది.
0: అయినా
2: ప్రభువును సామ్రాజ్య లాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమస్థితిలోనైనా అన్య భావాలకి దాసులై వాటిని అగౌరవం చేయ
0: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదత్యాలను ఉపాధ్యాయం చేసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేదు, దేనిని గౌరవించవలే?
2: తమ అభిప్రాయం
0: యథార్థమునే ఘటిస్తాను. నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమ రస తరంగ లహరి విహార నౌకలు దాడిమ ప్రసవ సుందరి అనార్కలిని గౌరవించడం
2: అది బానిస జాతి పువ్వు గదో. జహాపన, దానికి గులాబీతో సహచర్యం
0: బానిస. పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ తన ఔదార్యంతో దాడిమమును తెచ్చుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
2: సంస్కారం అన్నా అంత తేలికయా? జహాపన, మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి పొద్దు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేతామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
0: ఏమి ప్రజలకు నా వివాహంతో ఏం పని? నేనేమి

0: ప్రజలకు బానిసన. సామ్రాజ్య కంఠానిబద్ధ వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయమునకు బానిసయ్యవు కాదు. నేను స్వేచ్ఛాజీవి, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాను. నాకు ప్రేమయే జీవన, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కలిని ప్రేమించాను, ఆమెను వివాహం ఆడి తీరుతాను. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలిపింజలలో ఎగిరిపోతాయి. వజ్రసి, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం, తిరుగులేదు, ఇక చర్చించలేదు, తావులేదు.
1: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నగరం
0: అవసరమైనతో

0: हाँ बोलो।
1: जहापन साम्राज्य स्थापनोद्देशंलो మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతం లేదా అబులు?
2: జహాపన్ ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచిల్ అందు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం
1: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలను తోసిరాదని, భావి భారత క్షేమానికి, హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాదాను.
2: అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులో తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా?
1: అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా ఏల భావింపరాదు.
2: భావింపవచ్చు, కాని ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు.
1: ఏమి?
2: భావి భారత సింహాసనానికి బానిసకులుగా వారసుడు అని.
1: యదార్థం మొఘల్ జాతి నానాటికి నిర్వీర్యమైపోలేము.
2: రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చొరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచిన వైఖరి స్పష్టపరిచినాడు.
1: నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసనమాక్రమంటారా?
2: అది సంభవమే జహాపన. మనము చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది.
1: రాకుమారుడు ఒక బానిస విలాసంలో మునిగి తీరే వాంఛ వల్ల మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా?
2: కావున
1: కావున మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి.
2: రాచరికపు జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా?
1: ఆ మాత్రమే మా సౌఖ్యం. ప్రవేశపెట్టము. ఆ నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా?
3: తెలియదు.
1: నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తనం మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
3: నేనేమీ చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని ఉన్ని వేస్తున్నట్లవుతుంది.
1: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సలీంపైన అలా పడిపోతావా?
3: నాకేమీ తెలియలేదు ప్రభు.
1: నీవు అలా పడిపోవటం పిచ్చితనం కాదు.
3: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో

0: నా తల్లిదండ్రులు వదిలిపోయినా ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్న వారి పరులేదు. అది ఏ సృష్టి సందేశమో కాదు. రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలుగు రక్తవాహితలన్నీ పొంకులెత్తి నా కళ్ళ ఎదుట ఒక చోసి మెరిసిపోయింది. ఒక మాసక్తి నా చైతన్యాన్ని అణచివేసి బలవత్తరాకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసింది. నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు. నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
1: నీవు తలయం రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
0: ప్రేమ అనగా?
1: ప్రేమ అనగా అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
0: నేను వారి సాంగత్యాన్ని అభిలషించటం లేదు జహాపన.
1: అది కాదు, వారిని నీవు ఆశించుట.
0: వారి కడ నాకు నిరాశలు లేవు, కేవలం ఆ మూర్తి దర్శనమే.
1: దానినే వలదని శాసిస్తున్నాను, దానినే ప్రేమ అంటాను.
0: దర్శనం కూడా వీల్లేదు. తేజోరాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు వస్తుంది ప్రభు. సూర్యుడు లేడేమో అనిపిస్తుంది. సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లు అవుతుంది. వాంఛించుటలేదు. పేదలై పొందిదినట్లు చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు. ఇది ఒక్కటే. ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
1: నీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోట.
2: అనర్హని. నీవు రాకుమారుని అపేక్షించటం రాకుమారులకు వారి రాజ్యానికి క్షేమం కదమా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుదు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షింప. నీ ప్రేమ నిష్కళంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎదుటు. నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు. ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థ త్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
0: ప్రభు, ప్రభు, నీకు నీపై అవిధేయత చేయటం లేదు. నీ ముందు మాట్లాడటానికి ఈ కంఠం మణికిపోయి మూర్చాడటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు లేడా? రాకుమారుడు నాకు లేడా? అయ్యో, ఈ హృదయం అంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది. ఒక్కమారు ఈ అనార్థలి ప్రేమమయ జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమనండి ప్రభు, నడిచిపోమ్మనండి. జహాపన, నేను రాకుమారిని చూడకుండా ఉండలేదు. అది నాకు అసాధ్యమైన పని. సమనిశితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచివేసి నాకు ఉపకారం చేయండి ప్రభు, నాకు ఉపకారం చేయండి. అంతే అంతే నేను కోరేది ప్రభు. ప్రభు,
1: ఈ ముష్కరమైన సామ్రాజ్యపు ఇనుప కిరీటం కింద తలయొగ్గిన మహాపాపములు, నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై నీకు నిలువ నీడ లేకుండా చేసింది. నన్ను క్షమించు. ఎవరక్కడ? ఈమెను ఆ అవతలకి తీసుకుని పండు. అవును, ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనం.

0: Apa ini lagi kiri tong? Begitu kau bangsa. Apa ini dokter yang masuk rumah dulu? I anak, jah anak. Raja ni si tantra guna ini abul. Prakruti susah mal cukup marah main. Sergi ye kavita lagi tika lupa sih uci abul. Abul. కిరీటం శిరస్సునలేని అక్బరు అనార్కలి సలీమ్ల వివాహాన్ని అంగీకరించడానికి ప్రయత్నిస్తాడు అబుల్. జహాపర కవి అయిన అబుల్ దాన్ని గాలం చేస్తాడు.
1: జహాపర కౌన్ హై మే రాజా మాన్సింగ్ హూ.
0: మాన్సింగ్ కూర్చో.
1: జహాపర లాహోర్ అంతా గబ్బోలుగా ఉంది.
0: ఏ విషయం?
1: షహజాదా సలీం బానిస కూతుర్ని పరిణయమాడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది. రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది. క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలోకుటకు అంగీకారం లేదు.
0: పవిత్ర ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
1: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమానం.
0: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
1: కర్తవ్యము
0: ఏమియును లేదు. నీవు వెళ్లి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞా బలదత్వాలతో చేసుకుని
1: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా
0: ఉండవచ్చునా?
1: చేయదాలం.
0: నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
1: చేయదాలను. జహాపన క్షమింపుడు. చేయదాలు. ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలు. ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరశిఖామణులు రణరంగంలో దురికి మృత్యుదేవి కరాల సంఖాత్మలలో వీర విహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు. కాని అవమాన పరాజితులు కావటాన్ని భరింపదాలు. యోగ్యతకు సమరస భావానికి ముగ్ధుడనై హిందూ మతమానుల శాశ్వత సఖ్యం కోసం తనగులాడే మీ చేయూతగా నుండడానికి మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఎలుపమ్మనిచ్చా. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడైన మా చిత్తూరు ప్రభు రా ప్రతాప్ సింహ్ మొఘల్ సామ్రాట్యునకు సామంతుడుగా ఉన్నదాలకనే కదా నేటికి కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కల్పించుకున్నాడు.
0: సైన్యాధిపతి
1: ప్రభు నాకి సర్వ సైన్యాధిపతిత్వంతో పని లేదు. ఒక క్షత్రియ జాతి అయిన నేను సమస్త భారతీయ సభ్య జాతులకు తలవంపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిస కూతురు కనుసన్నలతో పాలించు చక్రవర్తి శాసనాలను ఫర్మానాలను శిరోధార్యమని తలచి నా వంటి ఆత్మాభిమానం గలవాడు సేవించలేడు. ప్రభు క్షమించండి.
0: మాన్సింగ్ మాన్సింగ్ రాజధర్మం నిర్వర్తించే ఈ హృదయంలో దయాప్రేమలకు స్థానం లేదు. ఎవరక్కడ లఘు తెల్లవారక పూర్వమే అనార్కలిని సజీవ సమాధి చేయించు. జహాపల జహాపల మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపల. అట్లయినచు భావి పరిణామాన్ని శంకించకుండా పరమశుడై ప్రేమించిన సహజాదా సలీం కేమి శిక్ష? ఆమె అపరాధం కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించండి. ఉత్తరవాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చాడు. అసహాయ కదా అని ఇంత పని చేశారు కదా ప్రభు. ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేదు. మీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంది. ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం చేస్తారా?
1: గురుజీ నేను తొందరపడ్డాను. దారుణమైన శాసనం చేశాను. కరుణార్ద్రమైన నా హృదయాన్ని ఈ రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకి పోయింది.

0: నా బిడ్డ, ఈ దీనగాయకుణ్ణి ఒక్కడిని శూన్య ప్రపంచంలో వదిలివేసి స్వర్గధామం చేరుకున్నావా? నీలోని కళాప్రావీణ్యమే నీకు మృత్యప్రాయమైపోయిందా? ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యువేదనలనే పాడుకునవలెనా బిడ్డ? బిడ్డ, అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రాలిపోతే ఏమయ్యేదాని ఓ బిడ్డ? నా చేతులారా తెచ్చి పెంచి సర్వ జగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకుని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశారా? సూర్యుడిలోని జ్యోతిస్తుపోయి సృష్టికాల అంధకారమైపోయి
1: అలా ఇక నీవు నాకు లేవు.

0: 眠りに出よう。
1: సత్యనారాయణరావు. నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. సంగీతం శ్రీ ఓలటి వెంకటేశ్వర్లు. కాయనీ గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఓలటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి మింజిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్వీఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, థాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సిక్ శ్రీ కె లక్ష్మీనరసయ్య, వార్తాహరుడు శ్రీ నండూరు సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

పొద్దుగల పది గొట్టెటి సంధి. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM నుండి వెలువడే కార్యక్రమాలను వింటారు. మరి కొంచెం సేపట్లో మీకు నచ్చే సినిమా పాటల కార్యక్రమము మాట చెప్పుండ్రి పాటి నుండ్రి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081. మాట చెప్పుడ్రీ పాటి నుండి కార్యక్రమం తర్వాత ఈ పొద్దుమట్టు 5:30 సంబురం కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఉంటుంది. వినడం యాది మరవకండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట అయినండ్రి. మీ మాటలు మీకోసం సినిమా పాటలు. పరిచయం అందరవుతారు, కానీ కొందరు మాత్రమే మంచి వ్యక్తిత్వంతో మనల్ని ఆకట్టుకుంటారు. అలాంటి వారే చివరి వరకు మన మనసులో నిలిచిపోతారు. అసొంటి బంధాన్ని పంచుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమానికి స్వాగతం.

నమస్కారం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇనతందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 295081, ఇంకొక నంబర్ 2300081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు, మాట చెప్పండి పాట నుండి కార్యక్రమానికి ఇప్పుడు ఫోన్సే కాకుండా ఉత్తరంతో సుఖ మీకు నచ్చిన పాటను కోరచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 50

నాలుగు 001. మాట చెప్పుండ్రి పాడి ఈనుండ్రి కార్యక్రమానికి ఉత్తరం వచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ప్రియతమ అను పాటను ప్రసారం చేయగలరు అని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ నుంచి స్వప్న, చుట్కీ, అనిత, పూనం, సంతోషిని, సౌజన్య దోస్తులు. వీళ్ళ కోరిక మేరకు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఈ పాట.

0: ఇది మనయాస మనవాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో, నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేమి? బడ్డాడి నుంచా? సరే, మీ పేరు చెప్పండి. చెప్పండి, ఏ పాట వింటారు? ఏ చిత్రం అది? ఖచ్చితంగా వినిపిస్తా. ఇంకేమని చెప్పాలని ఉందా? ఇంతేనా? ఒట్టి తేట తేట తెలుగు. ఇది ప్రేమ్ నగర్ చిత్రంలోని పాట. పాడతారా? పాడరా? ఏం
1: చేస్తుంది?
0: అవునా, ఈ చిత్రం మీరు అంటే ఈ ప్రేమ్ నగర్ మూవీ 3 సార్లు చూసారా?
1: అవును.
0: థియేటర్ లో? అంత ఇష్టం అన్నమాట ఈ చిత్రం అంటే మీకు?
1: అవును, ఎందుకంటే ఇప్పుడు శ్రీకృష్ణ తులాభారం గాని, ఇట్లా పాండవ వనవాసము, పాండవ కురుక్షేత్రం, శ్రీకృష్ణ అర్జున యుద్ధం,
0: అవి కూడా 3 సార్లు చూసారా? లేకుంటే ఇది ఒక్క చిత్రమే 3 సార్లు చూసారా?
1: శ్రీకృష్ణ అర్జున యుద్ధం 3 సార్లు చూసిన నేను.
0: అచ్చా, మళ్ళా ప్రేమ్ నగర్ కూడా 3 సార్లు చూసారు?
1: ఎందుకంటే అందులో శ్రీకృష్ణార్జున యుద్ధం బాగా ఉంటది మేడం, పాండవులది కౌరవులది.
0: మరి ప్రేమ్ నగర్ లో ఏముంటది? 3 సార్లు చూసారు?
1: అవును మేడం, మన అది మత్తు పదార్థం గురించి ఉంటది మేడం ఎక్కువగా.
0: అవునా?
1: ఇక ఇప్పుడు కల్లుకు బానిస ఎవరైతే అవుతారో దాని గురించి ఎక్కువ స్టోరీ ఉంటుంది.
0: కళ్ళుకు బానిస అయిన వాళ్ళ జీవితం ఎట్లా పాడైపోతుంది అన్నట్టు మెసేజ్ ఇచ్చే చిత్రం కదా.
1: భార్యకు పెద్ద మందిరం కట్టిస్తాడు కదా.
0: మంచిగా ఉంది చిత్రం, అందుకే చూసారు. సరే సరే, మీకు ఇష్టమైన చిత్రం ప్రేమ్ నగర్ నుంచి పాట వచ్చేస్తుంది, మీరు చేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం, మీ పేరు?
1: ఆర్ వెంకట సుబ్బయ్య మేడం.
0: ఆర్ వెంకట సుబ్బయ్య, ఎక్కడి నుంచి?
1: నంద్యాల జిల్లా పాండ్య మండలం కందికాపుల మేడం.
0: సరే, ఏం చేస్తుంటారు?
1: టైలరింగ్ మేడం.
0: టైలరింగా?
1: అవును మేడం.
0: సరే, ఏ పాట వింటారు?
1: శ్రీకృష్ణ పాండవం చిత్రం నుంచి మత్తు వదలరు అనే పాట మేడం.
0: సరే, పాట వచ్చేసింది, వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
2: దాటడానికుపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా.

చూరు సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ELT మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము. తిరిగి రేపు పొద్దున్నట్టు 5:00 మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మరేడనేస్తారు. ఇప్పుడు ఫోన్ కలవని శ్రోతలు, రాత్రి 8:30 ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి నుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సంబురం పిల్లల కార్యక్రమము. బడికిపోయే పిల్లలు వాళ్ళు చెప్పే కథలు, నాటికలు, ఏకపాత్ర అభినయము, పాడే పాటలు, పద్యాలు, జానపద పాటలు, వీటిని అన్నింటినీ కదంబంగా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ప్రతి ఆదివారము పొద్దున్నట్టు 5:30 సంబురం కార్యక్రమంలో మరి ఇలా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము. ఈ కార్యక్రమం ప్రసారం చేసే ముందు ఒక ప్రకటన.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్

0: ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యార్థుల కదంబ కార్యక్రమం కనిష్ట వర్గం. నా పేరు తనుకు వైభవి.
2: నా పేరు బి శ్రావికారెడ్డి.
1: మేమిద్దరం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా చేస్తున్నాం. ముందుగా కుమారి విహాసిని యొక్క సరస్వతి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.

0: ఇప్పుడు మన ముందుకు మాస్టర్ ఎస్ సాయి చరణ్ తెలుగు బాల పద్యంతో వస్తున్నాడు.
1: కోకిలమ్మ చేసుకున్న పుణ్యం వేమి, కాకి చేసుకున్న కర్మమేమి, మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు లలిత సుగుణ జాల తెలుగు బాల. దీని బా కోకిలమ్మ చేసుకున్న పుణ్యం ఏమిటో, కాకి చేసుకున్న కర్మం ఏమిటో అని ఆలోచిస్తే కోకిల గొంతు కమ్మదనం, మధుర సంభాషణ దానికి మర్యాదనిస్తుంది. కాకి కావు కావు అంటే అందరూ దాన్ని తరిమేస్తారు. అందుకే మనం అంతా తీయగా మాట్లాడాలి, కటువుగా మాట్లాడవద్దని అర్థం.
0: ఇప్పుడు మాస్టర్ సాయివర్ధన్ తోట మనకు పుట్టినరోజు కానుక అనే చిన్న కథను వినిపిస్తాడు.
2: పుట్టినరోజు కానుక. రాజా గణేష్ రావు గారి ఒక్కగానొక కూతురు ఆకృతి. ఎప్పట్లానే రాజావారు ఆకృతి 12వ పుట్టినరోజును ఘనంగా చేయాలనుకున్నాడు. ఆ వేడుకకి రావాల్సిందిగా ప్రజలందరినీ ఆహ్వానించాడు. ఆ ఏడాది ఆ ఊరిని వరదలు ముంచెత్తాయి. అసలే కరువు తాండావీస్తుంటే వేడుకలా అనుకున్నారంతా. కానీ రాజావారి మాటను తోసిపుచ్చలేరు కదా, తోసిన బహుమతి తీసుకుని వెళ్లారు. వచ్చిన జనాన్ని వారి చేతిలోని కానుకల్ని చూసి రాజావారు మురిసిపోయారు. భార్యతో నా చిట్టి తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా అని మీసమ్మెల వేశాడు. దానికి తల్లి కూడా వంతట పాడటం చూసి ఆకృతి బాధపడింది. సాయంత్రానికి 12 రకాల వంటకాలు తెప్పించారు. రాజవారు వచ్చిన వాళ్ళని ఉద్దేశించి ఆహ్వానాన్ని, అందుకు వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, మీరంతా మంచి మనసుతో మా అమ్మాయిని ఆశీర్వదించండి, ప్రేమతో తెచ్చిన కానుకల్ని అందించి భోజనాలు చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను అని రాజధర్మంతో చెప్పాడు. చిత్తం చిత్తం అని ప్రజలందరూ ముక్తంటంతో పలికారు. రాజావారు ఆకృతి వైపు గర్వంగా చూస్తూ, అమ్మ పిండి వంటకాలు అతిథులందరికీ పంచిపెట్టి వారి ఆశీర్వచనాలు తీసుకో అన్నాడు. తండ్రి మాటకు ఆకృతి ముభావంగా కూర్చుంది. కూతురు సంతోషంగా ఉండాల్సిన ఈ సమయంలో మౌనంగా ఉండడాన్ని చూసి నా రాజావారు, ఏమైంది తల్లి, ఎందుకలా ఉన్నావు, నీ పుట్టినరోజు ఏర్పాట్లు ఏమైనా లోపం ఉందా, నీకేం కావాలో కోరుకు, వెంటనే తెప్పించి ఇస్తాను అన్నాడు. ఆకృతి లేచి నిలబడి, నాన్నగారు మీ బిడ్డనని మీరు నా మీద ఎంతో అభిమానం చూపిస్తున్నారు, కానీ అందులో కొంతైనా ప్రజల మీద చూపిస్తే సంతోషించేదాన్ని. అసలే ఉప్పెనతో వాళ్ళు ఎంతో నష్టపోయారు, దానికి తోడు నా కోసం తెచ్చే కానుకల ఖర్చు ఒకటి. నాకు పుట్టినరోజు కానుకగా ఏదడిగినా ఇస్తానన్నారు కదా, అలాగైతే నష్టపరిహారంగా అందించి వీళ్ళ వ్యవసాయానికి సహాయపడండి, ఊరంతా కోలుకునే వరకు పన్నులు రద్దు చేయండి అని వేడుకున్నట్లుగా చెప్పింది. ఆ మాటలకు గ్రామస్తులంతా హర్షాన్ని వ్యక్తం చేశారు. రాజావారు కళ్ళు తడిసిపోయాయి. ఆనందంగా కూతురిని దగ్గరకు తీసుకొని, ఇంత మంచి మనసు, గొప్ప ఆలోచన నాకు లేనందుకు సిగ్గుపడుతున్న తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తా అని మాట ఇచ్చాడు.

0: వేడుక వైభవంగా ముగిసింది. ప్రజలంతా నిండు మనసుతో ఆకృతి నూరేళ్ల ఆనందంగా జీవించమని ఆశీర్వదించారు. ఈ కథలోని నీతి, మంచి మనసుంటే అందరూ మనవాళ్లే. ధన్యవాదాలు.
1: ఇప్పుడు కుమారి సిహెచ్ అదితి నీతి శ్లోకాన్ని వినిపిస్తుంది.

0: ప్రధానం. విద్య దొంగలు దోచుకోలేనిది, రాజులు తీసుకోలేనిది, అన్నదమ్ములు పంచుకోలేనిది, బరువు లేనిది. ఖర్చు పెడుతూ ఉంటే నిత్యం ఇంకా పెరుగుతూ ఉండేది. అందుకే విద్యా ధనం అన్ని ధనముల కంటే గొప్పది.
1: ఇప్పుడు చెల్లెమ్మకి మనోజ్ఞ తన పద్యాన్ని వినిపిస్తుంది.
2: వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్, భేదంబు సేయకెన్నడు సాధుల గనుగొన్న సేవ సల్పుముతనయా.
3: ఇప్పుడు మన తమ్ముళ్ళు విశ్వక్సేన్ జీవన్ సాగర్ వేణువుపై జానపద గీతాన్ని వినిపిస్తారు.

0: నిత్యే. ఇప్పుడు కుమార్ శివాని పద్యాన్ని వినిపిస్తుంది.
1: చెప్పకు చేసిన మేలు నొకప్పుడైనా గాని దాని హర్షింపరుగా, గొప్పలు చెప్పిన నదియును తప్పే అని చిత్తమందు తలపు కుమారి.
0: ఇప్పుడు కాకతీయ వీరనారి రాణి రుద్రమాదేవి బుర్ర కథ కుమారి శ్రీమాన్వి దీక్షిత రవీనా వినిపిస్తారు.

0: పరిగెడత.
1: అవునక్క, వీరులైన భారతదేశ రాజకుమారుల గురించి గాను చెప్పబోయేది. అర్జునుడు, ఏకలవ్యుడు, కర్ణుడు, ఆహా భలే భలే. ఆ వీరపురుష చరిత్ర వినాలంటే నాకు భలే ఇష్టం.
2: నాకు కూడా యుద్ధం అంటే ఇష్టమే, కానీ చూడ్డానికే సుమా, కత్తితో చకచకా తిప్పుతూ గుర్రం మీద వెళుతుంటే అబ్బా భలే ఉంటుంది కదక్క.
0: వీరత్వం అనేది పురుషులకే పరిమితం కాదమ్మా, మన దేశంలో అబలలు కూడా సబలలే. ఝాన్సీ లక్ష్మీబాయి, చెన్నమ్మ, ఇంగ్లీష్ వారిని సైతం గడగడలాడించిన వీరవంతలు తెలుసా?
2: అక్కయ్య, నాదొక చిన్న అనుమానం, మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం?
1: ఆ మాత్రం తెలియదా, బుర్రకథ చెప్పడానికి వచ్చాం.
2: ఏ బుర్రకథ? నీ బుర్రకథ, నా బుర్రకథ?
0: ఎవరి బుర్రకథ కాదమ్మా, మన బుర్రలో బూజు తులిపి దేశభక్తి పెంచే మన రాణి రుద్రమదేవి కథ చెప్పడానికి వచ్చాము.
1: అవునక్కయ్య, మరి ఇందాక ఏవో అబలలు సబలలు అని అన్నావే, అంటే ఏమిటో చెప్పు మరి.
0: అబలలు అంటే ఆడవాళ్ళు, సబలలు అంటే బలవంతులు అని అర్థం. స్త్రీలు కూడా శక్తి స్వరూపులే అని అర్థం, సరేనా?
2: ఓహో, ఇంతేనా? ఆ సంగతి నాకెప్పుడో తెలుసు. నాకే కాదు, ఇక్కడున్న వారందరికీ తెలుసు. కావాలంటే ఒకసారి మా వీధి వైపు వచ్చిపో. వీధికులాయి నీటి కోసము, పిల్లల తగాదాల కోసము, దేనికైనా ఆడవారి యుద్ధాలు చేసుకున్నట్టు మగవాళ్ళు చేయగలరా?
1: నువ్వనుకునే వీధి జగడాలు కాదమ్మా వీరత్వం అంటే, యుద్ధరంగంలో శత్రువులను చీల్చి చెండడం. అవునా అక్క?
0: చక్కగా చెప్పావు. స్వార్థం కోసం చేసుకునే తగాదాలు కాదు వీరత్వం అంటే, దేశం కోసం ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించేది శక్తి. అటువంటి వీరబెబ్బులి రుద్రమదేవి కథ చెప్పడానికి వచ్చాము.
2: చెప్పక్క చెప్పు.
0: ఓరుగల్లకు

0: చింతతో తరిగిడట. మగ సంతానం లేదన్న చింతతో ప్రభువు రుద్రమదేవిని మగబిడ్డలా పెంచాడు. ఆమెకు రాజకుమారుల్లా అన్ని విద్యలు నేర్పించాడు.
1: అచ్చు నాలాగే అన్నమాట.
2: అదేలాగో చెప్పు మరి.
1: అవును, మా ఇంట్లో మేమిద్దరమే అక్క చెల్లెలం. అన్నదమ్ములు లేరని మా నాన్న నన్ను మగపిల్లవాన్లా పెంచాడు. ఎప్పుడు లాగు చొక్కా వేసుకొని తిరుగుతూ గోళికాలాడటం, కర్ర బిల్ల, బంతులాట, కుస్తీలు పట్టడం ఇలా అన్నీ ఆడేవాళ్ళం. అందువల్ల నేను కూడా అన్ని విద్యలు నేర్చా.
2: గొప్పగా పెరిగేవాళ్ళ మగపిల్లవాళ్ళ. నీలా కాదమ్మా, మన రుద్రమదేవి ఎలా పెరిగిందనుకుంటున్నావు?
1: ఎలా పెరిగిందేమిటక్క?
0: బాల్యమునే.

0: అమ్మో నాకు భయం వస్తుంది. గుర్రపు స్వారీ, కత్తి సాము, రాజకీయాలు, యుద్ధ తంత్రాలు అన్ని నేర్చేసిందా?
1: మరేమనుకుంటున్నావు? ఇది రాజకుమారుల్లా పెరగటం అంటే చక్రవర్తి గణపతి దేవుడు రాజకీయాలు చర్చించేటప్పుడు రుద్రమదేవిని చెంతనుంచుకునేవాడు. ఆమెను రాజకుమారుల్లా భావించి అన్ని విషయాలు వివరించేవాడు. రుద్రమదేవి తండ్రి నుండి పరిపాలనా పద్ధతులు, యుద్ధ విద్యలు అన్నీ చక్కగా గ్రహించింది.
0: అయితే వివాహానంతరం చక్కగా జరిగితే వంట వార్పు చేస్తూ హాయిగా ఉండొచ్చు.
1: కాదమ్మా, కాదు. నిడదోవాలు పాలకుడైన చాణుక్య వీరభద్రేశ్వరుడితో ఆమె వివాహం జరిగింది. కానీ చక్రవర్తి రాజ్యాన్ని రుద్రమదేవికే చెందేటట్లు చేశాడు. కాకతీయ

0: శుభమమ్మా. తరికిడ తరికిడ జమ్తత తరికిడ థా. రుద్రమదేవి సామాన్య స్త్రీ కాదని గ్రహించిన శత్రువులు ఆమె అడుగులకు మడుగులు వత్తారు. రాజ్యం శాంతిమయమైంది.
1: ఆహా, ఎంతటి శుభదినం! భలే సోదరి, భలే. ఇంకా ఏమేం పనులు చేసిందో చెప్పు మరి.
0: దాన ధర్మములు చేసిన రుద్రమ ధర్మ బుద్ధి తోడా.

రజం తదతరికిడ థా. ఇలా రుద్రమదేవి ఎన్నో తిరుగుబాట్లను యుద్ధములను ఎదుర్కొని తన కుశోగ్ర బుద్ధితో తెలుగు జాతి ఖ్యాతి గౌరవాలను చాటి చెప్పింది. మనం మన భారతమాతకు వందనాలు చెప్తూ సెలవు తీసుకుందాం.

0: లేవు. జై బోలే భారత్ మాతాకి
1: జై.
2: ఇప్పుడు మన తమ్ముడు జి నిశాంత్ వేమన పద్యం వినిపిస్తాడు.
3: ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను దినక లెస్స దాచుగాక తేన తీగ గూర్చి తెరువరికి విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏమిటంటే తాను తినకుండా ఇతరులకు దానం చేయక విసరామై ధనాన్ని కూడబెడితే అది చివరికి ఎవరికి చెందుతుందో తెలియదు. ఎలాగంటే తేనెతీగ ఒక్కొక్క పువ్వు నుండి మరకందాన్ని సేకరించి తేనె తెత్తె పెడితే దానిని ఎవరో ఒకరు దొంగిలించకపోతారు అని వేమన గారు అన్నారు.
2: ఇప్పుడు మన చిట్టి తమ్ముడు నందు మంచి గీతాన్ని వినిపిస్తాడు.
4: మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలేండి కొండలేసి ధాన్య రాసులెత్తినప్పుడు ఎయ్ ఏకుల మబ్బి మాదే మత మబ్బి ఏకుల మబ్బి మాదే మత మబ్బి పొగ గొట్టాలై పేగులు కొలమిసెగలు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు ఎయ్ ఏ

ఐ విగ్రహాలు చెక్కినప్పుడు ఏయ్ ఏకుల మబ్బి మాదే మత మబ్బి, ఏకుల మబ్బి మాదే మత మబ్బి. పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు ఏయ్ ఏకుల మబ్బి మాదే మత మబ్బి, ఏకుల మబ్బి మాదే మత మబ్బి. పశువు గొంతు కోసి మీకు

పుట్టిచ్చినప్పుడు కోటికింత కోడు లేక కుండలు చేసిచ్చినప్పుడు ఏకుల మబ్బి మాదే మత మబ్బి, ఏకుల మబ్బి మాదే మత మబ్బి. సన్యాసులై వస్తే క్షవరాలు ఇచ్చినప్పుడు మురికి గుడ్డలు తికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు ఏకుల మబ్బి మాదే మత మబ్బి, ఏకుల మబ్బి మాదే మత మబ్బి. చెల్లవు మీ కొల్ల బొల్లి కబుర్లన్నీ చెదలు పట్టి ఆగదు మీ పాత రోత రతం విరిగిపోయినది ఏ

0: వేరు చేస్తే చెమటోర్చే మనుషులము చేయి కలిపి నిలబడితే ఏయ్ ఏకులమబ్బి మాదే మతమబ్బి ఏకులమబ్బి మాదే మతమబ్బి.
1: ఇప్పుడు మన చిట్టి తమ్ముడు మౌనిత్ కుమార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు యొక్క ఏకపాత్రాభినయం చేస్తాడు.
2: సోదర సోదరిమనులారా, స్వార్థపరులైన ఈ శ్వేత జాతికి మీరు చెమటలు చిందించి సేవలందిస్తున్నారా? మీ రక్తాన్ని చిందించి ఇంకా లాభాలను అర్జించి పెడుతున్నారా? తక్కువ కూలిచ్చి ఎక్కువ పని చేయించుకునే ఈ కిరాతకులకు తగిన బుద్ధి చెప్పండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మా చేత సలాం కొట్టించి మాపై ఆధిపత్యం చేసి ఈ ఆంగ్లేయులను వదిలిపెట్టకండి. తిరిగి పోరాడండి. శాశ్వత స్వాతంత్రమే మన ఏకైక లక్ష్యం. ఆ ఏంటి, అన్నిచులను బందీ చేయలేక అకసినంత మీ మీద చూపిస్తున్నారా? పల్లెలకు పల్లెలే భస్మీపట్టణం చేస్తున్నారా? నిరాపరాధులు నిరాయుధులైన ప్రజల్ని నిర్దయగా సంహరిస్తున్నారా? ఆ ఏంటి, మన వనితల్ని అవమానిస్తున్నారా? నేను ఈ దుర్వార్తలను వినలేను. నా మూలంగా మీరందరు చిత్రహింస పొందడం నేను సహించలేను. నా మూలంగా ఈ మన్యం శ్మశానం కావడం నేను భరించలేను. మీకోసం, మీ జీవితాల కోసం ఇప్పుడే వెళ్ళి ఆంగ్లేయుల కసాయుల పాల్కులతో మాట్లాడి నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ హింస జరగకుండా ఆపు చేస్తాను. అప్పటిదాకా నాకు మనశ్శాంతి లేదు. ఒరే రూథార్, నా భారత జాతి నీకు బానిసత్వం చేయాలా? నా జాతి మీ నిరంకుశత్వానికి మీ నీచత్వానికి లొంగిపోవాలా? ఇది భారత గడ్డరా. ఈ గడ్డలో పుట్టిన ప్రతి ప్రాణి ఒక వీరసింహం రా వీరసింహం. మా జాతి తీక్షణ వీక్షణాలతో ఒక్క చూపు చూస్తే అచుక్కలైన చక్కలై నేలరాలగలవురా. మా వీరుల ధాటికి పొంగి పర్లి మా పరాక్రమం ముందు నువ్వు ఒక లెక్కరా తెల్ల కుక్క. అబ్బా, సందికని పిలిచి చంపడానికి చూస్తావా? పిరికి పంద రూదర్, దొంగ దెబ్బ తీయడం కాదురా. నీ తుపాకీతో గుండెల మీద కాల్చరా, కాల్చు. అబ్బా అమ్మా భారతమాత, ఇన్నిచుల నుండి నీకు త్వరలో విముక్తి లభిస్తుంది తల్లి. ఒరే రూథర్, సీతారామరాజు అంటే వ్యక్తి కాదురా, సమూహ శక్తి. స్వాతంత్ర్యం నాదం మట్టిలో మట్టినై ప్రజల జీవితాలు మళ్ళీ జీవించి మీ నిరంకుశత్వానికి చర్మం గీతం పాడతాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
1: ఇప్పుడు 7వ తరగతి నుంచి కుమారి హాసిని అక్షర అసూయ అనర్థానికి హేతువు అనే చిన్న కథను వినిపిస్తారు.
3: విక్రమపురాన్ని ఏలే శూరసేనుడికి లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు సుమతి అనే పేరు పెట్టారు. సుమతి పేరుకు తగ్గట్టుగానే చాలా మంచిది. సుమతి పుట్టిన తర్వాత కొన్నేళ్లకు తన తల్లి చనిపోయింది. సుమతికి రాజు తల్లి లేని లోటు ఉండకూడదని ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు కూడా కూతురే పుట్టింది. ఆమెకు లవంగి అనే పేరు పెట్టారు. లవంగికి అక్క సుమతి పైన చాలా అసూయ కలిగేది. సుమతి పెద్దది కావడంతో లవంగిని ఏమి అనకుండా ఉండేది. సుమతితో సవతి తల్లి అన్ని పనులు చేయించేది. చివరికి ఆవులు మేపడానికి కూడా పంపించేది.
4: ఒకరోజు ఒక ఆవు సుమతితో ఇలా అంది, అమ్మా సుమతి, నేను నీ తల్లిని. నేను చనిపోయిన తర్వాత ఇలా ఆవుగా పుట్టాను. ఆవుగా పుట్టడంతో నాకు కొన్ని శక్తులు కూడా వచ్చాయి. నీకు ఏమి లోటున్నా చెప్పమ్మా, నేను తీరుస్తా అని అంది. రోజు సుమతి తన అమ్మతో మాట్లాడేది, తను కావాల్సిన కోరికలన్నీ తీర్చేది. ఈ విషయం సవతి తల్లికి తెలియడంతో ఆవుని చంపించేసింది. ఆవు రూపంలో ఉన్న తన తల్లి చనిపోవడంతో సుమతి చాలా బాధపడింది. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ సుమతి తన కళ్ళలో కనిపించి, అమ్మ నన్ను ఎక్కడ పాతి పెట్టారో తెలుసుకొని అక్కడ నువ్వు రోజు నీళ్లు పోస్తే నేను తులసి చెట్టులా పెరుగుతాను అని అంది.
3: సుమతి సవతి తల్లికి లవంగికి తెలియకుండా రహస్యంగా ఆ ప్రదేశంలో భక్తితో నీళ్లు పోసేది. కొద్ది రోజుల తర్వాత అక్కడ తులసి మొక్క మొలిచి పెద్దదైంది. అప్పుడు ఆవు నుండి తులసిలా మారడంతో సుమతి వాళ్ళ అమ్మకు మరిన్ని శక్తులు వచ్చాయి. ఇక రోజు తులసి రూపంలో ఉన్న సుమతి తల్లి ఒక దివ్య అభిమానాన్ని సృష్టించి నగరమంతా విహరించమనేది. ఒకరోజు సుమతి ఆకాశంలో విహరిస్తున్నప్పుడు తనకు సంబంధించిన పాదరక్ష కింద పడింది. అది సరిగ్గా చక్రవర్తి కుమారుడు విహరించే ప్రదేశంలో పడింది.
4: అప్పుడు చక్రవర్తి కుమారుడు ఇలా చెప్పాడు, ఈ అందమైన చెప్పకు సంబంధించిన కన్యనే పెళ్లాడతా అని నిశ్చయించుకొని అప్పుడు రాజ్యమంతా దండోరా వేయించి

0: మళ్లీ తన సైనికులని తన రాజ్యంలో ఉన్న ఇంటింటికి వెళ్లి కన్యలందరినీ వేసుకుని చూడమన్నారు. ఆ పాదరక్ష రాజ్యంలో ఎవరికీ సరిపోలేదు. చిట్ట చివరిగా సుమతికి ప్రయత్నించారు. అప్పుడు సుమతికి సరిపోవడంతో చక్రవర్తి కుమారుడు సుమతిని వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. లవంగి చేసిన అసూయ పనులకు చక్రవర్తి కుమారుడు లవంగిని పని మనిషిగా పెట్టాడు. కావున స్నేహితులారా, దీనిలో మనకు అర్థమైంది ఏమిటంటే అసూయ అనర్థానికి హేతువు.
1: ఇప్పుడు మాస్టర్ దీక్షిత్ నా మనసు అనే కవితను వినిపిస్తాడు.
2: వికసించిన పువ్వులను, ఉదయించిన సూర్యుని, పక్షుల కిలకిలలను, తుమ్మెద సంగీతాన్ని కని విని ఆనందించ. రైతన్నల కష్టాలను, శ్రామికులను, కార్మికులను, తిండిలేని భిక్షాకులను, ఆకలితో అలమటించు పసిపాపల ఏడుపులను చూసి బాధపడ్డాను. పరిష్కారం ఏదన్నా పచ్చని పైరుల చూసి, పండిన వెన్నెల చూసి, అమ్మ జోలపాట విని, అమ్మమ్మ కథలు విని, ఆనందపు పరవశాన ఆటలాడుకున్నాను, పాట పాడుకున్నాను. ధన్యవాదాలు.
1: ఇప్పుడు చిట్టి తల్లి జీ శ్లోక శ్రీరాముని స్తుతిస్తుంది.
3: ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.

0: అంతే. ఇప్పుడు ఎన్ రిష్తా శ్రీనిధి, లివింగ్ ఐన్స్టీన్ మరియు భౌతిక ఖగోళ శాస్త్రవేత్త అని పిలువబడే స్టీఫెన్ విలియం హాకింగ్స్ గురించి చెప్పబోతుంది.
1: అందరికీ నమస్కారం. లివింగ్ ఐన్స్టీన్ అని పిలువబడే స్టీఫెన్ హాకింగ్ గురించి చెప్పబోతున్నాను. స్టీఫెన్ విలియం హాకింగ్ 1942 జన్మించారు. ఇతను సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కోలోసిస్ అనే నాడీ మండలానికి సంబంధించిన జబ్బు వల్ల క్రమంగా దశాబ్దాల తలబడి అతడు శరీర భాగాలు చచ్చుబడుతూ వచ్చిన తన మెదడు పనిచేస్తున్నదని దాన్ని దన్నుగా ఉపయోగించుకొని కృష్ణబిలాలకు సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశారు. హాకింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్లో గౌరవ సభ్యునిగా, ఫాంటికల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో జీవితకాల సభ్యునిగా ఉన్నారు.
2: ఇంతవరకు సంబురం కార్యక్రమంలో కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. ఇది ఇఎల్టి సంబురం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన సంబురం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినుండ్రి. ఇనీ గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. రేపు పూజమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బాజారాత్నర్కు చెందిన కుంబోజీ రవళితో ముచ్చట పాటలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:00 మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి.
3: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि जलवायु कार्रवाई उचित, उत्तरदायित्वपूर्ण और समान होनी चाहिए. सेशल्स की राष्ट्रीय असेंबली को संबोधित करते हुए आज प्रधानमंत्री ने कहा कि ये जलवायु न्याय का मूल तत्व है. उन्होंने कहा कि सेशल्स और भारत दोनों ऐसी दुनिया चाहते हैं जहां विकास समग्रता में हो और जहां अंतर्राष्ट्रीय संस्थान समसामयिक वास्तविकताओं को परिलक्षित करें. श्री मोदी ने कहा कि भारत के विजन महासागर में सेशल्स का विशेष स्थान और ये प्रतिबद्धता पहले से कहीं अधिक ज्यादा मजबूत हुई है.
4: I came here because I believe that Seychelles occupied a special place in India's vision for the Indian Ocean. Today, as I return here after a decade, that conviction is stronger than ever. And I'm delighted to join you as you celebrate 50 years of your independence. Congratulations to you and the people of Seychelles on this special occasion.
3: श्री मोदी ने कहा कि मानचित्र में सेशल्स हिंद महासागर में द्वीपों के समूह के रूप में दिखाई देता है. उन्होंने कहा कि भारत इसे ऐसे राष्ट्र के रूप में देखता है जो अपनी सीमाओं से परे है. श्री मोदी ने कहा कि ये विशेष सम्मान है कि भारत का कोई प्रधानमंत्री पहली बार सेशल्स की राष्ट्रीय असेंबली को संबोधित कर रहा है.
4: President Armini and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes of 1.4

0: बिलियन पीपल ऑफ इंडिया।
1: इससे पहले प्रधानमंत्री मोदी को सेशल्स की राजकीय यात्रा के दौरान पर्यावरण संरक्षण और सतत विकास में नेतृत्व के लिए वहां के सर्वोच्च नागरिक सम्मान गार्जियन ऑफ द ब्लू होराइजन से सम्मानित किया गया। सेशल्स के राष्ट्रपति डॉ पैट्रिक हर्मिनी ने प्रधानमंत्री मोदी को ये सम्मान प्रदान किया। प्रधानमंत्री ने सम्मान पर्यावरण संरक्षण और जलवायु परिवर्तन का मुकाबला करने के लिए प्रतिबद्ध सभी देशों को समर्पित किया। गृह मंत्री अमित शाह, विदेश मंत्री एस जयशंकर और रक्षा मंत्री राजनाथ सिंह ने आज प्रधानमंत्री नरेंद्र मोदी को सेशल्स के सर्वोच्च सम्मान से सम्मानित किए जाने पर बधाई दी है। श्री शाह ने एक सोशल मीडिया पोस्ट में कहा कि ये सम्मान दुनिया में भारत के बढ़ते प्रभाव को दिखाता है। प्रधानमंत्री ने कहा है कि स्वदेशी रक्षा उत्पादन पर ध्यान केंद्रित करते हुए भारत समुद्र से लेकर आकाश तक अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है। आज आकाशवाणी से मन की बात कार्यक्रम को संबोधित करते हुए श्री मोदी ने कहा कि जून महीने में स्वदेशी C-295 विमान की पहली उड़ान के साथ ही भारत ने विमानन क्षेत्र में बड़ी सफलता हासिल की है। ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान ने कहा है कि विकसित भारत में गांव की भूमिका महत्वपूर्ण होगी। आज नई दिल्ली में राष्ट्रीय ग्रामीण विकास सम्मेलन में उन्होंने कहा कि विकसित भारत ग्रामीण योजना के अंतर्गत 1,51,000 करोड़ रुपए से अधिक का प्रावधान किया गया है। श्री चौहान ने आश्वस्त किया कि ग्रामीण समुदायों के सशक्तिकरण के लिए पंचायतों को ठोस वित्तीय सहायता मिलती रहेगी। अमरीका ने लगातार दूसरे दिन ईरान के कई सैन्य ठिकानों पर हवाई हमले किए हैं। ये कार्रवाई शुक्रवार को हॉर्मूज जल डमरू मध्य में एक तेल टैंकर पर हुई ड्रोन हमले के जवाब में की गई। भारत ने एवीसी मेंस वॉलीबॉल कप का कांस्य पदक जीत लिया है। अहमदाबाद में कांस्य पदक के लिए खेले गए मुकाबले में भारत ने बहरीन को 3-1 से हराया। ये भारत का इस प्रतियोगिता के इतिहास में पहला पदक है। भारत ने आयरलैंड के साथ 2 T20 क्रिकेट मैच की श्रृंखला के दूसरे और अंतिम मैच में बेलफास्ट में टॉस जीतकर गेंदबाजी का फैसला किया है। और महिला T20 क्रिकेट विश्व कप में लंदन के लॉर्ड्स में भारत आज अपने ग्रुप मुकाबले में ऑस्ट्रेलिया के साथ खेलेगा। ये मैच भारतीय समयानुसार शाम 7 बजे से शुरू होगा। भारतीय टीम 4 मैच में 3 जीत के साथ ग्रुप में दूसरे स्थान पर है। सेमीफाइनल में जगह बनाने के लिए भारत को ऑस्ट्रेलिया पर जीत हासिल करनी होगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఈఎల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రకటనలు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఈఎల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఏపో జమటు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన జాకటి రవి బృందం పాడిన తెలుగు జానపద పాటలు, ఇంకా నిజామాబాద్ కు చెందిన టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన సరసం పాటలు వింటారు. ఈ పొజమటు 6:30 ఐసీసీ మహిళా T20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది మ్యాచ్ ముగిసే వరకు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పైన ప్రసారం.

ప్రసారమవుతుంది. అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. ఈ పూట రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వాననీటి సంరక్షణకు ఫామ్ పాండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డిన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట వింటారు, ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా అల్లం సాగు యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలనిన్. ఈ పూట రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానభవతి 101 కథల సంపుటి నుండి ఘోస్ట్ రైటర్ కథలు ప్రసారమవుతాయి. రచన కెవి నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి. రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ తో ముచ్చట రెండవ భాగం వింటారు. ఈ పూట రాత్రి 9:45 ఇగై నుండి కార్యక్రమంలో. రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో ఆమ్రపాలి చారిత్రక నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. రచన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం కలగ కృష్ణమోహన్, గానం సునీత ఉపదృష్ట బి సాయిచరణ్, నాటిక పర్యవేక్షణ చావలి దేవదాస్, నక్క సుధాకర్ రావు, నిర్వహణ ఎస్బి బి శ్రీరామమూర్తి, సహకారం కొలిపాక శంకర్రావు. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసం రాత్రి 8:30 ఉషారులో ఉషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో హాయన పాటల్ని, అలాగే ఈ పూట రాత్రి 7:45 హిందీ సినీ గీతాలు వింటారు దిల్ పసంద్లో. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు 6:10 ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో అనురాధ పోడవల్ స్వరంలో శివ అమృతవాణి రెండవ భాగం ప్రసారమవుతుంది. రేపు 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన రాజయోగంలో ధ్యానం అంటే యోగ శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం, ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో నైపుణ్యం విజ్ఞానం అందించే యాప్లు ఉపయోగాల గురించి విద్యావేత్త క్యారియర్ గైడెన్స్ నిపుణురాలు డాక్టర్ తులసి కుమారి నంద ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 36వ భాగం వింటారు. ఇవే కాకుండా మరిన్ని కార్యక్రమాలు వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశం ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు. రాష్టంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మన దేశం ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి అన్నారు. ఆటల ద్వారా సమగ్ర వికాసం సాధ్యమవుతుందని, యువత క్రీడల పట్ల మక్కువను కనబరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రధానంగా ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके

0: तारकों और प्रतिभा के लिए उनको प्रेरित करती है। नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है।
1: పశ్చిమాసియాలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం బంగారం కొనుగోలు వాయిదా వేయాలని, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లడం మానుకోవాలని, రైతులు రసాయనిక ఎరువులు వినియోగించడం తగ్గించుకోవాలని తన సూచనలను దేశ ప్రజలు పరిగణనలోకి తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా హర్షించారు.
0: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, कि विदेश में छुट्टियां मनाने से बचें, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल

0: ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పీఎం జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని, ఈ బీమా సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు.
1: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కే తహత్ కేవల్ ఏక్ సాల్ కే 20 రూపాయే కా ప్రీమియం, ఉస్ పర్ 2 లాఖ్ రూపాయే తక్ కా దుర్ఘటనా బీమా మిల్తా హై. ఉసీ ప్రకార్ సే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై.
0: నీటి సంరక్షణ మన భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, సమాజంలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. వర్షాకాలంలో ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలని ఆయన సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం, భూగర్భ జలాలను పెంపొందిద్దామని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మోదీ పిలుపునిచ్చారు.
1: జల్ సంచయ్ తో కర్నా హీ కర్నా హై, బారిష్ కే పానీ కీ ఏక్ ఏక్ బుంద్ కో హమే బచానా హై. కేచ్ ద రెయిన్ యే అభియాన్ జరా భీ ఢీలా నహీ హోనే దేనా హై. తో మేరా ఖాస్ ఆగ్రహ హై, వర్షా కా బుంద్ బుంద్ పానీ హమ్ మిల్కర్ కే బచాయే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం దేశ ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతోందని, దేశవ్యాప్తంగా జరిగే ఎన్నో విశేషాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డి అన్నారు. ఈనాటి మన్ కీ బాత్ ప్రసంగం గురించి ఆకాశవాణికి ఆయన తన స్పందన తెలియజేశారు.
2: ఎవరైతే జన్ధన్ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వాళ్ళందరూ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా 436 రూపాయలు మాత్రమే, 2 లక్షల నేచురల్ డెత్ కు పనిచేస్తా ఉంటది. 100% మీరు అందరు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన దానికి అందరు పాటించాలని కోరుతున్నాను.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా ఈ రోజు కొనసాగింది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందులు వేయడానికి బస్టాండు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో కేంద్రాలను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. బిడ్డల ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తు కోసం ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత తెలంగాణను ఆవిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. ఈరోజు హైదరాబాద్ బోరవండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే నవీన్లతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆరోగ్య మంత్రి ప్రారంభించారు. చిన్నారులకు ఆరోగ్యవంతమైన, బంగారు భవిష్యత్తుతో కూడిన బాల్యం అందించడం పౌర సమాజం బాధ్యత. పోలియో రహిత భారత్ కోసం రాష్ట వ్యాప్తంగా ఈవేళ నుంచి జూన్30 వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్టంలో ఉన్న పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాల వ్యాప్తంగా పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ కు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కనగల్లో 13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించే హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న సింగిల్ లేన్ రహదారులను డబుల్ లేన్ రహదారులుగా ఆవిష్కరించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా 451 రహదారులను 6,092 కిలోమీటర్ల పొడవున అభివృద్ది చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పట్టణానికి తాగునీరు అందించే పథకానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నల్గొండ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నారు. రాష్టంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 30 ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో జరగనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్టాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో కూడా అది సాకారం అవుతుందని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ది వేగవంతం అవుతుందని నితిన్ నవీన్ పేర్కొన్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించే నితిన్ నవీన్ రేపు వరంగల్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమాపేశంలో పాల్గొంటారు. భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు 105వ జయంతి సందర్బంగా హైదరాబాద్లోని పీవీ జ్ఞానభూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీవీ సేవలను స్మరిస్తూ సంక్లిష్ట పరిస్థితుల్లో

0: సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు కూడా పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు. రాష్టంలో నిన్న పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ రోజు రేపు కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ మొదలైన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య పథకం జులై 15వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తితో మన దేశం అన్ని రంగాల్లో స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని ప్రధానమంత్రి ఈ రోజు మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. రాష్టంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రోజు రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పల్లె పదాలు జానపద సంగీతాన్ని వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన చహకటి రవి బృందం పాడిన తెలుగు జానపద పాటలు, ఇంకా నిజామాబాద్కు చెందిన టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన సరసం పాటలు.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరుంజేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమము. సినిమా పాటలు ఒక ఎత్తు అయితే, నిత్య జీవితంతో ముడిపడే కైగట్టిన జానపద పాటలు మరో ఎత్తు. ఈ జానపద పాటలు వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పల్లె పదాలు కార్యక్రమంలో. మరి ఇయల్ల ఇచ్చోడ మండలం దువార్పేట గ్రామానికి చెందిన చహకటి రవి బృందం పాడిన తెలుగు జానపద పాటలు విందామా మరి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా, సమయం 6:30. మరికొద్ది క్షణాల్లో ఐసీసీ మహిళా T20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు మ్యాచ్ ముగిసే వరకు. ఇది ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పైన, అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతాయి. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమము ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన చాకటి రవి బృందం పాడిన తెలుగు జానపద పాటలు వింటున్నారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఈ ప్రకటన కంటే ముందు పల్లె పదాలు కార్యక్రమంలో ఇచ్చోడా మండలం దుబార్పేట గ్రామానికి చెందిన చాకటి రవి బృందం పాడిన తెలుగు జానపద పాటలు విన్నారు.
2: ఇదిగో కోడలి పిల్ల, ఏంటత్తయ్య, ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా?
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా చాలా అత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం. ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
6: ఆర్బీఐ అంటోంది.
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నిజామాబాద్కు చెందిన టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన సరసం పాటలు ఇప్పుడు విందాం.
7: ఒక మరదలు తన బావతో పుట్ట మీద పాలపిట్ట ఉంది, దాన్ని ముట్టబోతే తేలుగుట్టింది అని పాడుతుంది. మంత్రం వేయడానికి రా బావా అంటూ ఈ పాట.

మా అయ్య తెచ్చిండు 116, కనీసం లెక్క పెట్టుకోవడానికి కూడా చేతగాదు. ఇలాంటి అతనికిచ్చిండేమ్రా దేవుడా అంటూ ఒక మరదలు తన బావకు ఈ విధంగా పాడుతుంది. మా అయ్య

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో నిజామాబాద్కు చెందిన టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన సరసం పాటలు.
1: నిమ్మల కోటేరో రగవోనంద అంటూ నాకు ఆ పచ్చబొట్టేయు ఓ బావా, దాన్ని చూస్తూ నేను ఆనందపడతాను అంటూ ఒక మరదలు ఈ పాట.

చూస్తే గడ్డిపోసనే, అయితే పట్టుకుంటే చేతిలోకి రాదు, కడితే కట్టలా తయారవ్వదు. ఆ గడ్డితో సరసాలాడుతూ ఒక అమ్మాయి ఆ గడ్డి గురించి పాడుతుంది.

ఇంతవరకు నిజామాబాద్కు చెందిన టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన సరసం పాటలు విన్నారు. ఇది ఈఎల్టీ పల్లె పదాలు కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినట్లా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన పల్లె పదాలు కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను వినండి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. పల్లె పదాలు కార్యక్రమము ప్రతి ఆది మంగళ గురువారాలల్లా ఉపజమటు 6:20 ప్రసారమవుతుంది. తిరిగి రేపు ఉపజమటు 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్డూర్ మండలము కాయతాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమిల పాటలు 6వ భాగం, ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లెండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డొల్కి పాటలు 12వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా విద్యా ఉద్యోగ సమాచారం.

రేపే డిఎడ్ సర్టిఫికెట్ల పరిశీలన. ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ డైట్. ప్రైవేటు కళాశాలలో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు నిర్వహించిన డిఎడ్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ పరిశీలనకు మరో అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపాల్ మొండయ్య తెలిపారు. ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ ఎల్ఎండి కాలనీలో ఈ నెల 29న సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు డీసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10th ఇంటర్ మెమోలు, ఇంటర్ వరకు స్టడీ, కుల ఆదాయ ధృవపత్రాలతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు. తాత్కాలిక బోధన సిబ్బందికి దరఖాస్తుల స్వీకరణ. జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల పాఠశాలలు ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి తాత్కాలిక బోధన సిబ్బంది ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ఆదిలాబాద్ రీజియన్ డీసీఓ లలిత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ లెక్చరర్స్ మ్యాథ్స్ 6, జూనియర్ లెక్చరర్స్ 6, గణితంలో 2, బాటనీ 1, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 1, తెలుగు 1, జువాలజీ 1, హిస్టరీ 1, కామర్స్ 1, పీజీటీ 4, టీజీటీ 7, తెలుగు 1, మ్యాథ్స్ 3, ఫిజికల్ సైన్స్ 1, సోషల్ 1. లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. జేఎల్ పీజీటీ పోస్టులకు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీతో పాటు బీఈటీ అర్హత కలిగి ఉండాలన్నారు. టీజీటీ పోస్టుకు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ, బీఏ, బీకామ్ డిగ్రీ కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణతో బీడీ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. పీఈటీ పోస్టుకు వ్యాయామ విద్యలో 50% మార్కులతో

డిగ్రీ కలిగి ఉండాలన్నారు. కావున ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో తమ విద్యార్హత ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జత చేసి కళాశాలలో ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు సాయంత్రం 4 గంటలలోపు డిసిఓ ఆఫీసులో సమర్పించాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు మాత్రమే సదరు సబ్జెక్టుల్లో ఏదైనా ఒక చిన్న నచ్చిన అంశంపై 2 జూలై బోధనకు సిద్ధపడి డెమోకు హాజరు కావాలని సూచించారు.

ఎంఏ ఎంఎస్సీ పిహెచ్డి ప్రవేశాలు. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ ఐఐపిఎస్ ముంబై 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంఏ ఎంఎస్సీ పిహెచ్డి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తు

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్బర్ భారత్ స్పూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ది మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armani and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ ను సీషల్స్ ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషల్స్ ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్దిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషల్స్ అధ్యకుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని బ్లూ ఇకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ది చెందుతున్న దేశాల అభివృద్ది మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందజేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా

0: దేశాన్ని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్దతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషల్స్ అధ్యకుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. మన దేశం ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్బంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్దిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్బంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలం ఉండడంతో ఇప్పటి వరకు

0: పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: اللو يوسم. రైతన్నలకు వ్యవసాయంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ వాననీటి సంరక్షణ, ఫామ్ పాండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా అల్లం సాగు యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలేనిన్. వాతావరణ సూచన: జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे हैं
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. వర్షాధార ప్రాంతాల్లో రైతన్నలకు సాగునీటిని అందించడానికి, భూగర్భ జలాలను పెంచడానికి ఫామ్ పాండ్ అంటే నీటి గుంతలు ఎంతో అవసరం. వాననీటి సంరక్షణకు ఈ ఫామ్ పాండ్ ఎట్లా నిర్మించాలి, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలనో సమగ్ర వివరాలు అందిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్. ఆయనతో ముచ్చట పెడతారు పి అశోక్. విందామా మరి.
4: నమస్కారం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు.
5: నమస్కారం అండి.
4: ముందుగా చెప్పండి, మరి మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే వర్షపాతం అయితే ఎక్కువగా నమోదవుతుంది, మరి ఈ నేపథ్యంలో కూడా మనం ఈ నీటిని ఎందుకు సంరక్షించుకోవాలని అంటారు, దాని యొక్క అవసరం ఏమిటి? మరి
5: ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే సరాసరి వర్షపాతం దాదాపు 1150 మిల్లీమీటర్లు పడతా ఉంది. అయితే మనం ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే వర్షాధారంగా ఎక్కువగా సాగు చేయడము, ఈ వర్షాధారంగా సాగు చేసే ప్రాంతాల్లో ముఖ్యంగా మన మేజర్గా ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకు దాదాపు 80% పైన మనకు ఈ వర్షాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనం చూసినట్టయితే ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు, జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే మనకు దాదాపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సరాసరి వర్షపాతం 1150 మిల్లీమీటర్లు ఉన్నప్పటికీ కూడా మనకు కురిసే వర్షపాతంలో 80% పైన మనకు కేవలం ఈ 4 నెలల్లో మాత్రమే, అందులో ముఖ్యంగా చూసినట్టయితే మనకు జూలై అండ్ ఆగస్టు, ఈ జూలైలో దాదాపు మనకు ఒక 300 పైన మిల్లీమీటర్లు పడుతుంది. అదేవిధంగా ఆగస్టు మాసంలో కూడా ఒక 300 పైన మిల్లీమీటర్లు, జూన్లో అయితే దాదాపు 150 నుండి 200, తర్వాత మిగతాది సెప్టెంబర్లో ఒక 150 నుండి 150. సో ఉదాహరణగా చూసినట్టయితే 1150లో 80% పైన కేవలము అంటే ఇంకా చెప్పాలి

0: అంటే 2 నెలలనే మనకు 600 mm రెయిన్ఫాల్ పడుతూ ఉంది. అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా నల్లరేగడి భూములు ఉన్నప్పటికీ కూడా అయితే ఎప్పుడైతే మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం సాగు చేసే ప్రాంతాల్లో ఒక డ్రై స్పెల్ అంటే సడన్ గా వర్షాలు ఆగిపోవడం, ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా సడన్ గా ఈ సంవత్సరం మనం చూసినట్టయితే ఈ జూలై మాసంలో మనకు జూలై మొదటి నుండి ఆల్మోస్ట్ మనకు ఈ 20-25 రోజుల పాటు వర్షాలు కురడం జరిగింది. సో ఆ విధంగా చూసినప్పుడు అంటే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం కురవేయడము లేకపోతే సడన్ గా వర్షాలు ఆగిపోవడము వీటి అన్నింటినీ మనం చూసినప్పుడు ఏమైతుందంటే పంట కాలంలో ఏదో ఒక సమయంలో ప్రతి పంటకు ఒక క్రిటికల్ స్టేజ్ అనేటివి ఉంటుంది. ఆ క్రిటికల్ స్టేజ్ లో ఆ నేలలో సరైన తేమ లేనట్టయితే మనకు మొక్క పెరుగుదల అనేది దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. చివరిగా అంటే చూసినట్టు దాదాపు 50-70% వరకు కూడా మనకు దిగుబడి అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన నేల బట్టి అంటే తేలికపాటి నేలల, ఎర్ర నేలల, నల్లరేగళ్ళ బట్టి ఈ దిగుబడి అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ ఓవరాల్ గా చూసినట్టయితే ముఖ్యంగా ఈ క్రిటికల్ గ్రోత్ స్టేజెస్ లో ఏ పంటకైనా కూడా ప్రతి పంట కూడా కొన్ని క్రిటికల్ గ్రోత్ స్టేజెస్ ఉంటాయి. ముఖ్యంగా పూత దశ, కాయదశ ప్రతి పంటకు కూడా స్టార్టింగ్ లో అయితే మొక్క మొలకెత్తడానికి ఈ విధంగా చూసినట్టయితే ప్రతి పంట కూడా కీలక దశలు ఉంటాయి. ఈ కీలకమైన దశల్లో మనం ఆ భూమిలో మనం సరైన తేమ లేనట్టయితే దిగుబడి అనేది తగ్గిపోతుంది. అయితే మనకి ఇంత వర్షపాతం కురిసినప్పటికీ కూడా ఆ వర్షం అనేది మొత్తం కూడా నేల స్వభావాన్ని బట్టి కావచ్చు, నేల ఆ టోపోగ్రఫీ బట్టి కావచ్చు, ఆ పడ్డ వర్షం ఒక ప్రాంతం నుంచి ప్రాంతాన్ని కొట్టుకొని పోవడము, తద్వారా మంచి నేల కూడా దాంతో పాటు వెళ్ళిపోవడము, ఎప్పుడైతే పంటకు అవసరమో ఆ సమయంలో మనకు ఈ నీళ్లు లేకపోవడం వల్ల ఈ కీలకమైన దశల్లో పంట నీటి ఎద్దడికి గురి కావడం వల్ల దిగుబడి అని తగ్గిపోతుంది. దీన్ని అధిగమించడానికి ఈ ఇటువంటి చిన్న చిన్న నీటి గుంటలు మనం చేసుకోగలిగినట్టయితే అంటే ఎప్పుడైతే మనకు నీరు అవసరమో ఆ సమయంలో ఈ నీటిని ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ గా మనం వాడుకోవడానికి, అంటే వర్షం లేకున్నప్పటికీ కూడా ఖరీఫ్ సీజన్ లో మనం వర్షాధారం సాగు చేసినా లేదా ముఖ్యంగా రబీలో మనం క్రాపింగ్ ఇంటెన్సిటీ పెంచుకోవాలి అనుకున్నట్టయితే మనకు రబీ సీజన్ కు కంపల్సరీ వర్షాధారంగా సాగు చేసే ప్రాంతాల్లో మనకు తప్పనిసరిగా ఈ నీటి గుంటల యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది.
1: మనం ఈ నీటి సంరక్షణ పద్ధతులు చూసుకున్నట్టయితే ఏ రకంగా సంరక్షించుకోవచ్చు, ఆ పద్ధతులు చెప్పండి.
0: నీటి సంరక్షణకు చాలా రకాల పద్ధతులు ఉంటాయి. అగ్రోనామికల్ ప్రాక్టీస్ అంటే ఒక మంచి రకం బట్టి కావచ్చు, లేకపోతే మనం వేసే పద్ధతుల బట్టి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఉంది, ఇన్సిట్యూ మాయిశ్చర్ కన్జర్వేషన్ అంటారు, అంటే ఎక్కడ పడ్డ వాటర్ అక్కడనే మనము కాపాడుకునే విధంగా ఒక బీబీఎఫ్ బ్రాడ్బెడ్ అండ్ ఫర్రో మెథడ్ ఎత్తుమల్ల పద్ధతిలో మనం సాగు చేసుకోవచ్చు. బీబీఎఫ్ బ్రాడ్బెడ్ అండ్ ఫర్రో మెథడ్లో మనకు 4 నుండి 5 వరుసకు ఒక కాలువ లాంటివి మనం చేసుకోవడం వల్ల పడ్డ వాటర్ అక్కడే ఆ కాలువలో ఉండిపోతున్నాయి. ఎప్పుడైతే నీరు ఎక్కువ అవుతుందో అప్పుడు ఆ నీరు అనేది బయటకు వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. లేదంటే ఎత్తుమల్ల పద్ధతిలో మనం చేసుకోవచ్చు, అదొక రకమైన పద్ధతి. ముఖ్యంగా పడ్డ వాటర్ మాయిశ్చర్ కన్జర్వ్ చేసుకోవడానికి మనము మల్చింగ్ షీట్ వేసుకోవచ్చు, లేకపోతే స్వల్పకాలిక పంటలు వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక అగ్రోనామిక్ ఆస్పెక్ట్ లో మనకు చాలా రకాల నీటిని కన్జర్వేషన్ పద్ధతులు ఉన్నాయి. ఇంజనీరింగ్ పరంగా కూడా మనకు వివిధ రకాలైనటువంటి స్లోప్ బట్టి మనము వివిధ రకాల పద్ధతుల్లో మనం వాటర్ ను కన్జర్వ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీటన్నిటికీ ఒక నీటిని సంరక్షించే పద్ధతులతో పాటు ఈ కన్జర్వేషన్ తో పాటు ఇక్కడ మనం నీటిని స్టోరేజ్ చేస్తుంది. ఈ పాంపాన్ టెక్నాలజీలో మెయిన్ గా మనం చేసేది ఏంటంటే ఎక్కువ పడ్డటువంటి వాటర్ ను మనం ఒక గుంటలో స్టోర్ చేసుకుని మనం అవసరం అయినప్పుడు దాన్ని వాడుకుంటాం. కాబట్టి ఇది ముఖ్యంగా తేలికపాటి నేలలో అయినా తక్కువ వర్షపాతం సాగు చేసే ప్రాంతాల్లో అయినా, తక్కువ వర్షపాతం సాగు చేసే ప్రాంతాల్లో కంటే కూడా ఎక్కువ ఏడైతే వర్షపాతం కురుస్తున్నదో అటువంటి ప్రాంతాల్లో ఈ ఫామ్ పాన్ టెక్నాలజీ అనేది చాలా అత్యంత ఉపయోగమైనది. అంటే మనము దేశవ్యాప్తంగా కూడా చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో మనకు సరాసరి ఈ వర్షపాతం చూసినట్టయితే 250 mm ఉంటుంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల 500 ఉంటుంది, కొన్ని చోట్ల 750 ఉంటుంది. మన ఆదిలాబాద్ జిల్లాలో ఇంతకుముందు చెప్పినట్టు 1100 పైన ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో 1500-2000 కూడా మనకు ఉంటుంది. సో అటువంటి ప్రాంతాల్లో ఆ నీటిని కన్జర్వ్ చేసుకోవడానికి ఈ పామ్ పాన్ టెక్నాలజీ అనేది ఉపయోగపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
1: మరి నీటి సంరక్షణ పద్ధతుల్లో ముఖ్యమైనదిగా మనం నీటి కుంట అని చెప్పుకోవచ్చు, మీరు చెప్పారు కూడా. అయితే ఈ నీటి కుంట నిర్మాణం అనేది ఎట్లా చేసుకోవాలంటే ఏ పద్ధతుల్లో ఈ నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది?
0: ఈ నీటి కుంట నిర్మాణానికి ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన ప్రధాన అంశాలు ఏంటంటే మనకు ఎంత వర్షపాతం పడుతుంది. ఫస్ట్ మన చుట్టుపక్కల సరాసరి కొత్త కొన్ని 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మనకు ఎంత వర్షం పడుతుంది, అంటే 250 mm పడుతుందా, 500 పడుతుందా, 700 పడుతుందా, 1000 పడుతుందా, దాన్ని ఆధారంగా చేసుకొని తర్వాత మన క్యాచ్మెంట్ ఏరియా అంటే ఎక్కడికి వెళ్ళి నీరు వస్తుంది, యాక్చువల్ మన చుట్టుపక్కల ఎంత ఫ్లో ఎంత వస్తుంది వాటర్, దాన్ని బట్టి మనము ఈ డిజైన్ చేసుకోవాలి. అదేవిధంగా నేల రకాన్ని బట్టి అది తేలికపాటి నీళ్ళ

0: నల్లరేగల వీటిని ఆధారంగా చేసుకొని స్లోపు వర్షపాతం వీటిని ఆధారంగా చేసుకొని మనము ముఖ్యంగా ఈ ఫామ్ పన్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా చూసినట్టయితే ఈ 250 to 500 mm వాటికి ఒక చిన్న నీటి కుంట సరిపోతుంటుంది. అయితే ఎక్కడైతే 750 mm పైన పడుతుందో మనకు రెయిన్ఫాల్ అక్కడ కనీసం 500 to 1000 meter cube ఉన్నటువంటి కాంపౌండ్ను తవ్వుకోవాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా మనం చూసినట్టయితే మన ప్రాంతాన్ని బట్టి ఇంత చెప్పినట్టు వర్షపాతాన్ని బట్టి ఒక 20 meters పొడవు 20 meters వెడల్పు ఒక 4 to 5 meters లోతు గల ఒక గుంతను తవ్వుకున్నట్టయితే మనకు కావలసినంత నీటిని మనం అందులో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నీటిని అంటే మన సీజన్లో చూసినట్టయితే ఒకటి లేదా మినిమం 2 times మనకు ఆ ఫామ్ పండ్ అనేది పూర్తిగా నిండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నిండినటువంటి వాటర్ను మనము ఒకవేళ సీజన్లో మనకు ఈ సంవత్సరం అంటే ఇంత ప్రస్తుతానికి అధిక వర్షాలు పడుతున్నాయి కానీ సాధారణంగా మనకు జూలై ఆగస్టు మాసంలో ఒకసారి ఒక 15 to 20 రోజుల పాటు డ్రై స్పెల్ రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ నీటిని వెంటనే మనము ఆ పంటకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆగస్టులో మరొకసారి వర్షం పడ్డప్పుడు మరొకసారి అది పూర్తిగా నిండడానికి అవకాశం. అంటే సీజన్లో మనము వర్షపాతాన్ని బట్టి ఒక 2 to 3 times మనకు ఫామ్ పండ్ అనేది పూర్తిగా నిండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో చివరిగా ఉన్నటువంటి ఫామ్ పండ్ ఒకవేళ నీరు అవసరం లేదు మనకు అలాగే ఉంచుకున్నట్టయితే ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత రబీలో మనం ఏదైనా కూరగాయలు కానీ ఇంకా ఏదైనా స్వల్పకాలిక పంటలు ముఖ్యంగా నీటి తడి తక్కువ అవసరం ఉన్నటువంటి పంటలు జొన్న లాంటి పంటలు కానీ లేకపోతే శనగ లాంటి పంటలు వేసుకున్నప్పుడు ఈ నీటి తడులు ఇచ్చుకోవడం ద్వారా మనం ముఖ్యంగా దాంట్లో అధిక ఉత్పత్తి అనేది తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు మన ప్రాంతాన్ని బట్టి కంపల్సరీగా మనం వర్షాధారంగా సాగు చేసినట్టయితే ఈ నీటి కుంటలు అనేటివి తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది.
1: మరి ఈ నీటి కుంటల నిర్మాణంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు, అంటే ఏ విషయాలని వ్యవసాయదారులు గమనించాలి?
0: అంటే ఈ నీటి కుంటలో జాగ్రత్తలు మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆ నీటితో పాటు ఈ సిల్ట్ బాగా వస్తూ ఉంటుంది,
1: సన్నమ్మట్టి
0: అంతా కూడా అదంతా కూడా మనకు ఆ నీటి ద్వారా లోపలికి వచ్చినప్పుడు అది కూరకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ సిల్క్ ట్రాప్ అనేది మనకు ఇన్లెట్ కానీ అంటే ఎక్కడైతే నీరు మనకు క్యాచ్మెంట్ ఏరియా నుండి ఈ ఫామ్ పాండ్ లోపలికి నీరు వస్తుందో ఎంట్రెన్స్ పాయింట్ కాడ మనం సిల్క్ ట్రాప్ అనేది చిన్నగా కన్స్ట్రక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఎక్కడిక్కడ ఆ సిల్ట్ అనేది మొత్తాన్ని కూడా ఒండ్రు అనేది మొత్తం కూడా అక్కడే ఆపేసి కేవలం నీటిని మాత్రమే లోపలికి పంపడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎక్కువ రోజుల పాటు అది కుంట అనేది కూరుకుపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. లేకపోతే ఎక్కువ ఈ నీటితో పాటు ఈ సిల్ట్ రావడంతో దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ అనేది పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రైస్ సోదరులు తప్పనిసరిగా ఒక సిల్ట్ ట్రాప్ పెట్టుకోవాలి. తర్వాత నీటిని బయటకు పంపించే విధంగా కూడా ఎప్పటికప్పుడు మనం ఇన్లెట్ అవుట్లెట్ కంపల్సరీ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం వీటిని ఏ విధంగా మనం నీటిని ఇచ్చుకోవచ్చు, ముఖ్యంగా స్ప్రింక్లర్ల ద్వారా నీరు ఇచ్చుకోవచ్చు, ఏ విధంగా మనం డ్రిప్ పెట్టుకుని డ్రిప్ కూడా మనం అట్లా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటే జాగ్రత్త ఏంటంటే వీలైనంత వరకు ఆ సిల్క్ ట్రాప్ ద్వారా ఎప్పటికప్పుడు నీటి ట్రాప్ చేయడం వల్ల మంచి నీటిని మాత్రమే లోపలికి పంపే విధంగా మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఎర్ర నేలల్లో ఉన్నట్లయితే మనము లైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా నల్లరేగడి భూములకు లైనింగ్ అవసరం లేదు. ఎర్ర నేలలో మాత్రం ఈవెన్ ప్లాస్టిక్ తోటి లైనింగ్ చేసుకోవడం వల్ల కూడా మనం ఆ స్టోరేజ్ కెపాసిటీ అలాగే ఉంచుకొని ఆ నీరు కిందికి ఇంకిపోకుండా నీటిని మొక్కకు ఉపయోగించుకునే విధంగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: చాలా మంచిదండి ప్రవీణ్ కుమార్ గారు ఈ నీటి సంరక్షణ గురించి, ముఖ్యంగా నీటి కుంట ప్రాధాన్యత గురించి, దాని నిర్మాణం గురించి మంచి చెప్పిండు. మరి వ్యవసాయదారులు వీలైనంత వరకు తమ పొలాల్లో ఈ నీటి కుంటను ఏర్పాటు చేసుకుని తద్వారా కూడా 2-3 తడులు ఇచ్చుకొని ఇంకా ఎక్కువ పంటలు పండించాలని కోరుకుంటూ ఈ నీటి సంరక్షణ పద్ధతుల గురించి, నీటి కుంట ప్రాముఖ్యత గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: ఇంతవరకు వాననీటి సంరక్షణ, ఫామ్ పాండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది పి అశోక్.

0: सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. అల్లంను నిత్యం వంటల్లోనే కాకుండా ఎండు అల్లంగా, సొంటి అల్లం, అల్లం పొడిగా వాడుతుంటారు. అంతేకాదు జీర్ణక్రియ బాగుండాలన్నా దగ్గు జలుబుకు అల్లం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అల్లం అల్లంకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతో రైతన్నలు అల్లం సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. మరి ఈ అల్ల ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో అల్లం సాగు యాజమాన్య పద్ధతులను చెప్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్. ఆయనతో ముచ్చట పెడతారు కేలినీన్. విందామా మరి.
3: నమస్కారం. అయితే ముందుగల్లా ఈ అల్లం సాగుల ముఖ్యంగా మన తెలంగాణ అయితేనేమి మన ఆదిలాబాద్ అయితేమి ఎన్నో స్థానంలో ఉన్నది, దాని గురించి చెప్తారా?
4: అయితే ముఖ్యంగా ప్రపంచ అల్లం సాగు అంటే ఉత్పత్తిలో 70% మన దేశంలోనే ఉంది. అయితే మన రాష్ట్రం చూసినట్లయితే అల్లం 15,000 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యంగా మెదక్ కానీ ఈ నిజామాబాద్ కానీ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సాగులో ఉంది. అయితే అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. తాజా అల్లాన్ని వంటకాల్లో విరిగా వాడతారు. ఇది పచ్చి అల్లం మీద ఉన్న పొట్టును తీసి తర్వాత సున్నపు నీళ్ళలో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లాన్ని సొంటి అనడం జరుగుతుంది. దీన్ని ఉదర సంబంధమైన రోగాలకు బాధ నివారణగాను ఔషధంగాను ఉపయోగిస్తారు.
3: అయితే ఇప్పుడు దీని స్థానం గురించి చెప్పిండు. మరి మన దగ్గర అల్లం ఇప్పటికే సాగు అవుతున్నది, అయినా ఈ పంట సాగుకు ఎసుంటి వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుందో చెప్తారా?
4: అయితే తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ ఇది పాక్షికంగా వివిధ నీడ ఉన్న ప్రాంతాల్లో కూడా అల్లం చాలా బాగా పెరుగుతుంది. నీటి వసతి బాగా ఉండి వర్షపాతం 700 నుంచి 1000 మిల్లీమీటర్ల ఉన్న ప్రాంతాల్లో ఈ అల్లం సాగు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నేలలు చూసుకున్నట్లయితే ఎర్ర చెలక నేలలు, ఈ గరప నేలలు ముఖ్యమైనవి, అనుకూలంగా ఉంటాయి. ఈ బరువైన బంకమట్టి నేలలు, నీరు నిలిచే నేలలు అల్లం సాగుకు పనికిరావు.
3: వాతావరణం ఎట్లుండాలా, నేలలు అంటే భూములు ఎట్లుండాలా ఈ పంట సాగు చేయాలంటే అనేది చెప్పింది కదా. ఇక మనం పంటకు ముఖ్యం విత్తనం, మరి ఆ విత్తనం గురించి మాట్లాడుకుందాం. దీనికి కావాల్సిన రకాలు ఏమున్నాయి, ఆ రకాల గురించి?
4: దీంట్లో ముఖ్యంగా ఈ రియో డి జినైరో అనే రకం ఉంది. ఇది దీని యొక్క దిగుబడి 7 టన్నులు ఒక ఎకరానికి రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని యొక్క పంట కాలం 190 రోజుల్లో ఇది పంట వస్తుంది. అయితే దీని యొక్క గుణగాలను చూసుకున్నట్లయితే అధిక దిగుబడి ఇచ్చే రకం ఇది. దీని యొక్క దుంపలు 5 నుంచి 10% నారను కలిగి 10 నుంచి 18% ఎండు అల్లాన్ని ఇస్తాయి. ఈ దుంపలు 1% తేమ కలిగి ఉంటాయి, కావున తాజా అల్లంగా ఉపయోగించుకోవడానికి మంచి రకం ఇది. ఎక్కువ పీచు కలిగి దుంప కుళ్ళును తట్టుకోలేదు.
3: అయితే ఇప్పుడు రకాల గురించి చెప్పారు కదా, అయితే ఈ పంట విత్తుకునే కాలం ఏది, అట్లనే విత్తన మోతాదు గురించి కూడా చెప్తారా? ఏ కాలం అయితే అనుభవంగా ఉంటుంది ఇది పంట విత్తుకోవడానికి?
4: ఈ విత్తే కాలం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 2nd వారం నుండి మే 1st వారాల వరకు మనం విత్తుకోవచ్చు. మే నెలలో విత్తుకోవాలంటే నీటి వసతి ఉండాలి. ప్రాంతాల వారీగా విత్తే సమయంలో పెద్దగా మార్పులు ఉండవు. ఈ దుంపల్ని విత్తేందుకు వర్షపాతం లేదా నీటి వసతి కావాలి. ఈ దుంపలను ఋతుపవన కాలంలో, ఈ నైరుతి ఋతుపవన కాలంగా ముందుగా విత్తుకోవడం చాలా మంచిది. దీనివల్ల వర్షాలు పడే లోపల మొక్కలు భూమిలో బాగా నిలదొక్కుని పెరిగి ఉంటాయి. అనంతరం ఈ అధిక వర్షాలు పడినా గానీ మొక్కలు నిలకడగా మంచిగా దృఢంగా ఉంటాయి. ఈ వాతావరణం అనుకూలంగా లేనప్పుడు లేదా భూమి తయారీ ఆలస్యమైనప్పుడు ఈ మే ఆఖరి వరకు కూడా విత్తుకోవచ్చు. ఈ విత్తడం ఆలస్యమైతే దుంపకుళ్ళు ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఈ దిగుబడులు అనేవి తగ్గుతాయి.
3: అయితే విత్తన మోతాదు గురించి చెప్తారా, ఒక ఎకరానికి ఎంత విత్తనం అవసరం ఉంటుంది?
4: ఈ విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 600 నుంచి 800 కిలోల దాదాపు 6 నుంచి 8 క్వింటాళ్లు విత్తనం అవసరం ఉంటుంది.
3: అయితే విత్తన ఎంపిక, అట్లనే ఈ విత్తనాలకు కూడా విత్తన శుద్ధి అవసరమా? ఒకవేళ అవసరమైతే విత్తన శుద్ధి ఎట్లా చేయాలా, దేంతో చేయాలా, గామచ్చట కూడా చెప్పండి.
4: అయితే తెగుళ్లు సోకని పంట నుండి మనం బలమైన విత్తన దుంపల్ని ఎంపిక చేసుకోవాలి. ఈ మొలకొచ్చిన ఈ దుంపలను సుమారు 20 నుంచి 25 గ్రాములు బరువు ఉండేటట్లు ముక్కలుగా చేసుకోవాలి. ఈ బెల్లం లేదా పసుపు కడాయిల్లో మనం వండుతాము. ఈ పసుపు బెల్లంని మనం వండే ఈ కడాయిల్లో

0: తగినంత నీరు పోసి లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ MZ లేదా 3 గ్రాముల మ్యాంకోజెడ్ అది లేకపోతే 5 మిల్లీలీటర్ల మలాథియాన్ చొప్పున కలిపి ఆ ద్రావణంలో దుంపల్ని 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ రిడోమిల్ MZ విత్తన శుద్ధి చేసినట్లయితే ఈ మ్యాంకోజెబ్ కన్నా మెరుగుగా దుంప కుళ్ళుని మనం అరికడుకోవచ్చు. తర్వాత తీసి నీళ్లు ఆరబెట్టి తర్వాత కొత్తగా నీరు తీసుకుని లీటర్ నీటికి 4 గ్రాముల ఈ ట్రైకోడర్మా విరుడిని కలిపి ఆ ద్రావణంలో ఈ దుంపల్ని 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టుకోవాలి.
1: అయితే ఇప్పుడు మడుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పంట వేసుకోవడానికి మడుల్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది కదా, మరి దీన్ని ఏ రకంగా తయారు చేయాలి, వాటి గురించి?
0: ఈ మడుల తయారు చూసుకున్నట్లయితే ఈ భూమిని బాగా దున్నిన తర్వాత నేల స్వభావాన్ని బట్టి ఇసుక లేదా ఎర్ర చలక నేలైతే ఎత్తైన సమతుల ఇది మడులు అంటే 1.8 x 1.2 మీటర్లు ఉంటారు చూసుకోవాలి. ఈ నీటి పారుదల మరియు ఈ మురుగు నీటి కాలువలు ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లుగా చేయాలి. నీటి పారుదల కాలువల్ని 20 నుంచి 30 సెంటీమీటర్ల లోతు, మురుగు నీటి కాలువలు 45 సెంటీమీటర్ల లోతు ఉండేటట్టుగా తవ్వుకోవాలి. లేనట్లయితే లేని పక్షంలో ఈ బోదెలు ఈ కాలువలు 40 నుంచి 45 సెంటీమీటర్లు ఎడంలో ఎల్ప చేసి బోదలపై నాటుకోవచ్చు. అయితే విత్తన దుంపల్ని నాటేటప్పుడు ఈ మొలకెత్తిన ఈ బొడిపలు పైకి ఉండేటట్లు మనం నాటుకోవాలి. నాటేటప్పుడు గాని విత్తన శుద్ధి చేసేటప్పుడు గాని ఈ మొలకలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. ఈ అల్లపు విత్తన దుంపల్ని నాటానికి 10 రోజుల ముందు మంచి నీటితో 24 గంటలు నానబెట్టుకోవాలి. దానివల్ల మంచి మొలక శాతం రావడానికి ఆస్కారం ఉంటుంది, నాటేందుకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో దుంపల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉన్నట్లు మనం నాటుకోవాలి. నాటిన 2 నుంచి 3 వారాలకు ఈ దుంపలు మొలకెత్తాయి, మొక్కలు దాదాపు 2 అడుగుల ఎత్తు పెరుగుతాయి. అప్పుడు వరుసల మధ్యలో మొక్కజొన్న గాని అలసంద మరియు ఆముదం వంటి పంటలు వేసి పంటకు కావలసిన నీళ్లను మనం కల్పించాలి. మొక్క చుట్టూ గట్ట మీద ఉన్నటువంటి ఆముదం మనం పెంచుకోవచ్చు. నాటిన 2-3 వారాలకు మరియు 60 రోజులకు అల్లం నాటిన ఈ బోదల్ని మట్టిని ఎగదీసుకోవాలి. నీడనిచ్చే నెట్స్ ఉంటాయి మనకు, కింద కూడా అల్లం సాగు చేసుకోవచ్చు. దీని వలన ఈ ఆకుమచ్చ రోగం కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది.
1: అయితే ఇప్పుడు మడుల తయారీ గురించి మాట్లాడుకున్నాము, విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే మరి ఈ పంట ఎదుగుదలకు అవసరమైన ఎరువులు అంటే ఏ రకమైన పోషకాలని ఏ ఎరువుల రూపంలో అందించాలి, అవి గురించి చెప్తారా?
0: అయితే ఈ అల్లం దుంపజాతికి చెందింది కాబట్టి ఈ పోషకాలను భూమి ద్వారా గ్రహిస్తుంది, అందువల్ల ఈ నేలను సారవంతం చేసి ఎరువులు వేసుకోవాలి. కానీ ఈ యూరియా ఎరువుల్ని ఎక్కువ మోతాదులో వేయకూడదు. అయితే ఈ ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు, దీని మోతాదు 8 నుంచి 10 టన్నులు ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ వేయవలసిన సమయం చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కులో ఇది వేసుకోవాలి. ఈ పచ్చి ఆకు మల్చ్ అంటే ఈ పచ్చి రొట్టె ఎరువుని వేసుకున్నప్పుడు 3 టన్నులు అవసరం ఉంటుంది ఒక ఎకరానికి. ఇది ఎత్తైన మనలో నాటేటప్పుడు వేసుకోవాలి. సూపర్ ఫాస్ఫేట్ ఇది 150 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది, ఇది ఆఖరి దుక్కులో వేసుకోవాలి. యూరియా వేసుకునేటప్పుడు మనం 26 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది, ఇది 40వ రోజు. తర్వాత 54 కిలోలు 80వ రోజు, 26 కిలోలు 120వ రోజు వేసుకోవాలి. తర్వాత ఈ పొటాష్ విషయానికి వస్తే మురట పొటాష్ రూపంలో ఇది 20 కిలోలు ఒక ఎకరానికి 40వ రోజు, 42 కిలోలు 80వ రోజు. ఈ 20 కిలోలు 120 రోజులో వేసుకున్నట్లయితే మనకు పైరు ఎప్పుగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఈ పంటకు సంబంధించి ఎరువుల గురించి చెప్పారు, అట్లనే నీటి యాజమాన్యం గురించి తర్వాత అంతర పంటల విషయం గురించి చెప్తారంటే ఏ ఏ పంటల్ని మనం అంతర పంటగా ఎంపిక చేసుకుని సాగు చేయొచ్చో చెప్పండి.
0: అంతర పంటగా అల్లం పంట తిన్నగా వెలుతురు పడే ప్రదేశంలో కంటే నీడ పట్టణ బాగా పెరగడం జరుగుతుంది. అందుచేత కొబ్బరి తోటల్లో అంతర పంటగా అల్లం సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ వేడిమితో పాటు తక్కువ కాంతి క్షీణత కలిగిన వాతావరణంలో ఈ అల్లం మొక్కల్లో ఎక్కువ పత్రాహారతాన్ని వృద్ధి చేసేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి ఈ కొబ్బరి, కాఫీ వంటి ద్రాక్ష నిమ్మ తోటల్లో అల్లాన్ని అంతర పండుగ వేసుకోవచ్చు. తర్వాత ఈ బొప్పాయిలో కూడా అల్లంతో అంతర పండుగ కూడా సాగు చేసుకోవచ్చు మనం తినగన్నా చూసుకున్నట్లయితే. తర్వాత నీటి యాజమాన్యం విషయానికి వస్తే వర్షాకాలం చివరిలో 7 రోజులకోసారి, వేసవిలో నాటిన 9 రోజుల్లో 4 రోజులకోసారి, అక్టోబర్ లో వారానికి ఒకసారి నీరు పెట్టుకోవాలి. ఈ వర్షాకాలంలో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కనుక నమోదైతే 15 రోజులకు కూడా నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. అయితే మురుగునీటి కాల్వలు లేకపోతే దుంపకుళ్ళు సమస్య తీవ్రమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ డ్రిప్తో

0: మైక్రోజెట్స్ ద్వారా కావలసిన తేమను అందిస్తూ అధిక దిగుబడులు సాధించడానికి 4 నుంచి 5 సంవత్సరాలు ఈ క్షేత్ర ప్రదర్శనలో మనకు తెలియజేయడం జరిగింది.
1: చాలా సంతోషం మోహన్ దాస్ గారు, ఈ అల్లం సాగుకు సంబంధించిన యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా చెప్పారు. మరి ఇప్పుడే మన ప్రాంతంలో ఈ అల్లం సాగు కూడా ఎక్కువ మంది రైతులే చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు అల్లం సాగు యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో కేలిన్ పెట్టిన ముచ్చట విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు యవసం. ఇప్పుడు టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యవసం పాట.

ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్ కిలియన్ల ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లుయోజం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇన్ని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. రేపు రాత్రి 7:10 ఇల్లుయోజం కార్యక్రమంలో వర్షాకాలం ఆరంభంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా రైతు అంతరంగంలో పత్తి సాగు అనుభవాల గురించి నార్నూర్ మండలము మహాగావ్ గ్రామానికి చెందిన రైతు షోయం కాశీరామ్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా దిల్ పసంద్. పసందైన హిందీ సినీ గీతల కార్యక్రమం.

కాయపోచే చిత్రంలోని పాట విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు దిల్ పసంద్.

0: ఇంతవరకు ఖిలాడి చిత్రంలోని పాట విన్నారు. ఇంతటితో ఇయాల్టి దిల్ పసంద్ కార్యక్రమము సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమము తెలుగు అనువాదం. అనువాదకులు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. పఠనం మడిపల్లి దక్షిణామూర్తి. ఇది హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. ప్రకటించిన కార్యక్రమము వెలువడే ముందు ఒక ప్రకటన.
1: ఇదిగో కోడల్ పిల్ల.
2: ఏంటత్తయ్య?
1: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ.

0: ఎలాగంటే యూపీఐతో? అలాగా? ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటి అత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలా అండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
3: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
4: ఆర్బీఐ అంటోంది.
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం.

पूनागिरी, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతు

మాత్రమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్లు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కార్పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్లు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000 కుటుంబాలకు భద్రతాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం

దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాలు వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది, ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హరిగిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హరిగిలాలు గూళ్లు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హరిగిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి 1,000,000 మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో 2 చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు
ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంత మంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు.

సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా, అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏఐ ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా,

వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గాసూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాల్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్లి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణులు

0: గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు, ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ ని ఎకోబ్రిక్స్ గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది, ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం.

0: ఉన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
2: ఇదిగో కోడలి పిల్ల.
3: ఏంటత్తయ్య?
2: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా?
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా, చాలా అండత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
6: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది.
7: ఓ లవ్లీ, వెల్ డన్.
8: బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది.
9: ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో.
10: అదే లోన్ తో.
11: నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో.
12: టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి.
13: కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ.
14: మీరెవరు?
15: ఆర్బీఐ అంటోంది.
16: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. హుషారు సినిమా పాట జోర్. జోరైన పాటలతో సందడి చేసే హుషారు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇన్నదందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది ఈఎల్టీ హుషారు. తిరిగి రేపు రాత్రి 8:00 హుషారులో హుషారైన పాటలు వినిపిస్తారు. మరి డినేస్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8:45 మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు.
2: ఆకాశవాణి సే సమాచార సంధ్య కే సాథ్ మే సర్ఫిరోజీ.

సన్నటి ముక్కు, చిన్ని పెదవులు. వీటన్నింటికీ తోడు ఆమె తెలుగమ్మాయి కాదు అనడానికి నుదుటి మీద అడ్డంగా విభూతిబొట్టు. నేనున్న గది పక్క పోర్షన్లోనే వారు కింద దిగారు. తండ్రి కూతురు ఇద్దరేనేమో. తండ్రి పూర్తి రోగగ్రస్తుడిలా మంచాన పడి దగ్గుతూ ఉండడం మినహా వాళ్ళింట్లోంచి ఏ అలికిడీ వినిపించదు. కళ్లతో చూసి నవ్వుకోవడం తప్ప ఆమె మాట్లాడిందీ లేదు. ఉంగల్ విట్టిల్ కాఫీ ఇరుక్కు, మీ ఇంట్లో కాఫీ పౌడర్ ఉందా అని తమిళంలో అడిగింది. సినిమా రైటర్ని కావాలన్న పిచ్చితో మద్రాసులో కూడా కొన్నాళ్ళు తిరిగాను కాబట్టి నాకు తమిళం అర్థమవుతుంది, కాని మాట్లాడలేను. నేను బ్యాచిలర్ని, నా గదిలో కాఫీ పొడులు టీ పొడులు ఉండవు అన్నాను. నా తెలుగు కొంత అర్థమైనట్టుంది. పొగట్టుం, షుగర్ ఇరుందాల్ 2 స్పూన్, కడుక్కరింగలా అప్పావులు టాబ్లెట్స్ పొడురీనం, డికాక్షం అణక్కులం సెంజిట్టు కడుక్కణం ఎన. పోనీ షుగర్ ఉంటే 2 స్పూన్లు ఇవ్వరా, నాన్నగారికి టాబ్లెట్స్ వేయాలి, కనీసం డికాషన్ అయినా కాచిద్దామని అంది. టీ పొడి చక్కెర భార్యాభర్త లాంటివి, భలేవారే, అది లేకుండా ఇదేలా ఉంటుంది, సారీ అన్నాను. సారీ అన్నది మాత్రమే అర్థమైనట్టుంది. లోపల నుంచి ముసలాయన దగ్గు విపరీతంగా వినిపిస్తోంది. కన్నీళ్లు ఆవిరైపోతున్నాయి డిజిటల్ సౌండ్ల మధ్య. ఎన్నెన్నో రికార్డ్ చేయని ఆకలి కేకలు, అంగుల మేకప్ కింద అంగాంగం తొక్కివేయబడే రంగుల రంగమిది. గదికి తాళం వేసి మెట్లు దిగి వస్తుంటే ఇంటి యజమాని కొడుకు వచ్చాడు పుస్తకంతో. అంకల్, ఈ పద్యానికి అర్థం చెప్పండి అంటూ గటగటా చదివేశాడు. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు, విద్య నిగూఢ విత్తము అంటూ సాగే పద్యమది. నాకు నవ్వొచ్చింది. దాని అర్థం చెప్పి అబ్బాయిని పంపించాను. పాపం, పద్యం రాసిన కవి ఈనాటి సినిమా రంగం గురించి ఊహించి ఉండడు. కాదేది దొంగతనానికి అనర్హం అన్న రీతిలో ఇక్కడ విద్య కూడా దొంగిలించబడుతుంది. అవసరమనుకుంటే ఇదే పద్యాన్ని సినిమాలో పెట్టేసుకుని తమ పేరు వేసేసుకునే మేధావులున్నారీ రంగంలో. రోడ్డుపైకొచ్చాను. మనిషి రోడ్డున పడ్డాడు. శివరాం డైరెక్టర్ని కలిసి రాత్రి రాసుకున్న స్టోరీ సినాప్సిస్ చెప్పాలి, ఇలాగైనా ఒప్పించాలి అని డైరెక్టర్కి ఫోన్ చేశాను. ఆయనిప్పుడే అన్నపూర్ణ స్టూడియోలో జరిగే వయసే పూలతోట చిత్రం 50 డేస్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్లారు అని ఓ ఆడగొంతు చెప్పింది. కాళ్ళీడ్చుకుంటూ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లాను. నేను వెళ్లేసరికి సెక్యూరిటీ లోపలికి వెళ్లనివ్వకపోవడంతో ఓ వ్యక్తి ఘర్షణ పడుతున్నాడు. నేనతన్ని చూసి హాయ్ భార్గవ్ అన్నాను. అతడు ఫిలింనగర్ రోడ్లమీదే పరిచయమైన సగటు రచయిత. అతడు ఎండలో పడి వచ్చాడేమో, చెమటలు పోస్తున్నాయి. చూడండి సార్, ఇన్విటేషన్ లేనిదే లోపలికి వెళ్ళనీయనంటున్నాడు. అతడు నాతో చెప్పేలోగా 2 కార్లు రాగానే అలర్ట్గా సెల్యూట్ చేసి గేట్ తీశాడు సెక్యూరిటీ. గేటు మీద పెద్ద బ్యానర్, వయసే పూలతోట అర్ధశత దినోత్సవం అని. ఏమయ్యా ఈయనెవరో తెలుసా అన్నాను సెక్యూరిటీనుద్దేశించి. ఎవరైతే నాకేంటి సార్, ఇన్విటేషన్ లేనిదే ఎవరూ లోపలికి పోరాదు కటుగా అన్నాడతడు. ఈ సినిమా రైటర్ అయ్యా బాబు, ఈ సినిమా కథ రాసింది తనే అన్నాను. నా మాట ఆవగింజంతైనా వినిపించుకోలేదు. ఇక నేను వెళ్లడం కూడా సాధ్యపడదు అన్న విషయం అర్థమైంది. రాబాసు, ఇక వాడు మనల్ని పోనీడు, ఛాయనా తాగుదాం రా అని భుజం మీద చెయ్యేసి భార్గవ కదలడంతో స్టూడియో రోడ్డుకి అవతలి పక్కన ఉన్న సిమెంట్ చెప్టా మీద చటికిలబడ్డాం. స్టూడియో గేట్ దగ్గర స్పీకర్ పెట్టినట్టున్నారు. దండల ప్రోగ్రాం కావచ్చు, చప్పట్లు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఏం గురు, ఏం రాస్తున్నావు అని అడిగాడు భార్గవ్ ఛాయ్ సిప్ చేస్తూ. ఏముందిలే అన్నాను నిర్లిప్తతతో. భార్గవ్ నవ్వాడు. నేను ఇండస్ట్రీకొచ్చి 12 ఏళ్ళైంది బ్రదర్. ఇదిగో ఇదే నా ఫుల్ లెంత్ మొదటి సినిమా. చాలా సంవత్సరాలు 70 సీన్లతో కథ చెప్తే ఈ సీన్ ఒకటి బాగుంది అని ఆ సీన్ తీసుకుని 1000 2000 ఇస్తే గడుపుకొచ్చాను. ఇంకొన్నాళ్లు ఓ ప్రముఖ రచయిత దగ్గర నెలకి 4000 జీతం మీద ఘోస్ట్ రైటర్గా పనిచేశాను. ఆయన రాసిన 82 సినిమాల్లో 11 పూర్తిగా నావే. ఒక్కో సినిమా కోసం 2 నెలలు కష్టపడితే 8000 జీతం. ఆయనకు మాత్రం సినిమాకు 60 లక్షలు. కసి బ్రదర్, కసి పెంచుకోవాలి. నువ్వు 7 ఏళ్లకే డీలా పడిపోతే ఎలా అన్నాడు. మరి నీకు సినిమా ఫంక్షన్ ఇన్విటేషన్ రాలేదా అన్నాను ఆశ్చర్యంగా. నువ్వింకా చాలా అమాయకుడివి బ్రదర్, ఆ మాటలు విను అన్నాడు స్పీకర్.

శంకర్ని కళ్ళతోనే చూపిస్తూ ఎవరో మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి కథనే హీరో. ఇంత గొప్ప కథని నా జీవితంలో చూడలేదు. ఈ కథ వల్లే సినిమా ఇన్ని రోజులు ఆడిందంటే ఆశ్చర్యం కాదు. ఇప్పుడే కాదు, ఏనాటికైనా సినిమాకి కథే హీరో. మంచి కథలు వచ్చినంతకాలం నిర్మాతలు, నటులు, టెక్నీషియన్లు పచ్చగా వర్ధిల్లుతారు. అలాంటి మంచి కథ ఈ చిత్రానికి ప్రాణం పోసింది. అందుకే కథ ఈ సినిమాకి హీరో అని ఇప్పటి వరకు అందరూ చెప్పారు. నేనింకా నొక్కి చెప్తున్నాను. భార్గవ్ మళ్లీ నవ్వాడు. నా గుండెనెవరో పిండేసినట్లయింది. నిజంగా ఎంత బాధాకరమైన విషయం. కాయని పొగుడుతూ చెట్టు వేరిని మర్చిపోతున్నారు. నా కళ్ళల్లో నీటి పొర ఎగిసి వచ్చింది. భార్గవ్ అది గమనించినట్టున్నాడు. నా భుజాన్ని నొక్కి, తమ్ముడు, సినిమా రంగానికి రాయాలంటే స్పందించి రాయడం మానుకో. ఎందుకంటే గుండెల్లో తడి ఉంటే మాత్రం రోజూ ఏడుస్తావు. ఒకవేళ నువ్వు బాగా రాసినా హీరో బామ్మర్ది దగ్గర నుంచి హీరోయిన్ తల్లి వరకు దాంట్లో కాలు పెడతారు. స్క్రీన్ మీద నీ కథని నువ్వే చూసుకొని ఇంటికెళ్ళి ఏడుస్తావు. హీరోల ఇమేజ్ల్లోకి వెళ్లి కథలు రాయాలి తప్ప నీ కథల్లోకి హీరో రాడు. వాళ్లకేం కావాలో వాళ్లకే తెలీదు. ఎలా నిలదొక్కుంటావో, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఛాయ్ గ్లాస్ కింద పెడుతూ. ఆ తర్వాత హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు, ఫ్లాష్ సినిమాల మీద గంటసేపు గడిచింది. ఇంతలో స్టూడియో మెయిన్ గేట్ తెరవగానే ఒకదాని వెనుక ఒకటిగా కార్లన్నీ రై రైమంటూ వెళ్లిపోయాయి. భార్గవ్ దగ్గర సెలవు తీసుకుని డైరెక్టర్ వేటలో పడ్డాను. కానీ ఆయన దొరకలేదు. రోజంతా టీలతో గడిపి రాత్రి 8 గదికొచ్చాను. బ్యాగ్ని నీరసంగా విసిరికొట్టి చాప మీద కూలబడ్డాను. తమిళమాయ వచ్చింది. యథావధి సాప్టిటింగలా, ఏమైనా తిన్నావా అని అడిగింది. నేనేమీ చెప్పలేదు. 5 ఒకటిన్నర చపాతీ, టమాటా చట్నీ ప్లేట్లో పెట్టుకుని వచ్చి నా ముందుంచి తిను అని వెళ్ళిపోయింది. ఆకలి బాధ తొందరగా అర్థమవుతోంది. ఆబగా తిన్నాను. కూజాలోని నీళ్లు తాగి మరో సబ్జెక్టు గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. ఎట్టకేలకు 4 డైరెక్టర్ని దొరకపుచ్చుకొని ఆయనిచ్చిన అరగంట టైంలో వీలైనంత క్లుప్తంగా 2 చెప్పాను. పెదవి విరిచాడాయన. మళ్లీ కలవమన్నాడు. అన్నాడేగాని మళ్లీ దొరకలేదు. ఓసారి ఆయన కోసం వెళ్లి వస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఖలీల్ ఇంటి దగ్గర తమిళమ్మాయి కనబడింది. నన్ను చూడగానే తలదించుకుంది. నేను దగ్గరదాకా వచ్చాక కూడా కనీసం తలెత్తి చూడలేదు. ఆమెను విష్ చేస్తే ఫీలవుతుందని మౌనంగా వచ్చేశాను. ఆ రోజు రాత్రి పెనం మీద వేయించిన బ్రెడ్ ముక్కలు ప్లేట్లో తీసుకొచ్చి పెట్టింది. మా నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకి పాడవుతుంది. నేను సంపాదించే 20-30 రూపాయలతో ఇంకా మందులేమొస్తాయి? అందుకే మందులివ్వడం మానేశాను. చాలీ చాలని మా తిండిలోంచే కొంచెం మాత్రమే మీకు పెడుతున్నాను. ఆకలి బాధ నాకు బాగా తెలుసు. గబగబా తమిళంలో చెప్పేసి వెళ్లిపోయింది. నాకెందుకో ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంటికి వెళ్లిపోవాలనిపించింది. నాతోటి వాళ్లంతా ఉద్యోగాలు చేస్తూ పెళ్లిళ్లు చేసుకుని ఎంజాయ్గా ఉంటే రంగుల ప్రపంచం మీద రైటర్గా వెలిగిపోవాలని రంగురంగుల కలలు కని వచ్చి 2 ఏం సాధించాను. నా కడుపులో ఆకలికి బదులు దుఃఖం పొర్లింది. భగవంతుడా, ఓ మనిషిని పిచ్చివాణ్ణి చేయాలనుకుంటే వాడికి నీ దగ్గరున్న లలిత కళల్లో ఏదో ఒకటి తగిలిస్తావు కదూ అనుకున్నాను. ఈ ఇండస్ట్రీలో ఎవరు సినిమా మొదలెట్టినా మొదట బలయ్యేది కథారచయితే. ఆ రాత్రి ఆలోచనలతో నిద్రపట్టలేదు. అలాంటి రాత్రులెన్నెన్నో. మళ్లీ ఓ రోజు మరో డైరెక్టర్ సుధీంద్రని ఆయన గెస్ట్ హౌస్లో కలిశాను. మరో 2 వినిపించాను. బావున్నాయి, బాగాలేవు ఏది చెప్పలేదు. చివరిగా, నీకో తమిళ సినిమా చూపిస్తాను. ఆ సినిమా కాన్సెప్ట్ అర్థం చేసుకుని తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇంతకుముందు నువ్వు చెప్పిన కథల్లోని 5-6 పనికొచ్చేవి అతికించి కథని డెవలప్ చేయి. నీకు 1,000 రూపాయలిస్తాను. కథ నా పేరునే వేసుకుంటాను అన్నాడు. ఘోస్ట్ రైటర్గా మారుతున్నానేమో అని మనసులో అనుకుని సరే సార్ అన్నాను. ఆయన నన్ను టీవీ ముందు కూర్చోబెట్టి సీడీ ప్లే చేసి వెళ్లిపోయాడు. 2.5 తమిళ సినిమా చూసి గుండె ద్రవించిపోయింది. ఎంతో గొప్ప కథ. మనసు ఒప్పుకోకపోయినా తప్పదనుకొని కాగితం తీసుకొని
ఆ రోజు పగలు రాత్రి కూర్చు

0: కూర్చొని సీన్ వైజ్గా రాసి తెల్లారి వచ్చిన డైరెక్టర్కి వినిపించాను. ఓకే, బాగానే ఉంది, మిగతా మార్పులు చేర్పులు నేను చేసుకుంటాను అని షేక్ హ్యాండ్ ఇచ్చి 1000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్లాడు. ఆ డబ్బు చూశాక ఏమాత్రం ఫీల్ అవ్వలేదు, జేబులో పెట్టుకుని బయటకొచ్చాను. ఇంటి ముందు ఆటో దిగగానే ఎక్కువ మంది కనబడడంతో అనుమానంగా మెట్లెక్కసాగాను. వాడలోని వాళ్లందరి మొహాల్లోనూ విషాద ఛాయలు. నా గది ముందుకొచ్చి పక్క పోర్షన్ వైపు చూసి అవాక్కయ్యాను. తమిళమ్మాయి వాళ్ల తండ్రి చనిపోయాడు. శవం పక్కనే దీనంగా ఏడుస్తూ ఆ అమ్మాయి. గుండె కలుక్కుమంది. ఎప్పుడు చనిపోయారు అని అడిగాను ఇంటి ఓనర్ని. రాత్రి 3 గంటలకు పోయాడట, ఆ అమ్మాయి ఒక్కరితే ఉంది అన్నాడు. అప్పుడే శవాన్ని చూడడానికొచ్చిన ఓ సీనియర్ కోడైరెక్టర్, పాపం ఒకప్పుడు ఆయన ఎంత గొప్పగా బతికాడు, తమిళంలో ఆయనకు మంచి పేరుంది అన్నాడు. నేను విస్తుపోయాను. అవునా, ఏం చేసేవారు అన్నాను. అదేంటయ్యా బాబు, ఆయన రాసిన సినిమాలు సూపర్ హిట్. ఆ మధ్య ఆయన రాసిన కన్నీరిన్ జ్వాలంగిల్, కన్నీటి మంటలు సినిమా తమిళంలో 200 రోజులు ఆడింది. ఆ మాట విన్న నా గుండె బ్లో అవుట్లా పేలింది. కన్నీరిన్ జ్వాలంగల్ కథ ఆయన రాశారా అన్నాను పైకి. నిన్న రాత్రంతా నేను తెలుగులో కాపీ చేసిన తమిళ కథ ఈ మహాత్ముడు రాసిందా? మనసు ముక్కలవుతోంది, తల బద్దలవుతోంది. కళ్లగోళాల్ని ఫెటేల్మని ఢీకంటున్న కన్నీటి కెరటాలు, దీనంగా ఆమె సన్నటి ఏడుపు శూలాల్లా తాకుతోంది. అప్రయత్నంగానే జేబులోంచి 1000 రూపాయలు తీసి గదిలోపలికి వెళ్లి ఆ అమ్మాయి చేతిలో పెట్టాను. దహనం చేయడానికి కూడా ఆమె చేతిలో చిల్లిగెవ్వలేదని నాకు తెలుసు. ఆమె కన్నీళ్లతో చేతులెత్తి మొక్కింది. నేను శవం వైపు తిరిగి కళ్ళు మూసుకొని ప్రార్థించాను. నీ కష్టార్జితం నీకే చేరింది, నేను నిమిత్త మాత్రుడిని, అంటే ఘోస్ట్ రైటర్ని. ఓ మహారచయిత, నన్ను క్షమించు అని ఆయన పాదాలకు నమస్కరించాను. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఘోస్ట్ రైటర్ అనే కథను విన్నారు. చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయ్యల్లటి కథనం కార్యక్రమం సమాప్తం.
1: ఇది ఇయల్టీ కథనం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అలా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్ని వినుండి ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. కథనం కార్యక్రమము ప్రతి ఆది సోమవారాలలో రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమము తిరిగి రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం. తిరిగి రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమాన భవతి నుడుక కథల సంపుటి నుండి ఎప్పుడు ఎడారై కథ ప్రసారమవుతుంది. రచన కెవి నరేందర్, చదువుతారు పి. కమలాకర్ రెడ్డి.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇక ఈనుండి కొత్త పాత ముచ్చట్లతో అలరించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట 2వ భాగం. ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
3: శ్రీనివాస్ గారు నమస్తే.
4: నమస్తే.
3: దొరకాల్సిన పత్రికలు 16-20% మీకు దొరికినాయి అంటున్నారు మీరు. ఆ మిగతా పత్రికలు దొరకనివి, వాటి సంచికలు దొరికే అవకాశం ఏదన్నా ఉందని మీకు ఆశగా ఉందా? దానికోసం ఏమైనా ప్రయత్నాలు చేసే వీలుందా?
4: ఖచ్చితంగా, ఎందుకంటే ఒక పత్రిక అన్నప్పుడు కనీసం 10 పత్రికలు 20 పత్రికలు మాత్రమే కాకుండా

0: కనీసం 300-400 ప్రతులు హత్య చేసి ఉంటారు. ఆ కాలంలో ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని కొని లైబ్రరీలో పెట్టేవాళ్ళు. మన దగ్గర పాత పత్రికలు చాలా మంది ఇండ్లలో ఒకప్పుడు పండితులు ఉంచుకునేవాళ్ళు. ఆ పండితుల దగ్గర నుంచి విదేశీ లైబ్రరీలు ఏమైనా కొనుక్కున్నాయా అనేది ఒకటి లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్కైవ్స్ దాంట్లో ఇంకా లోతుగా పోయి ఏమన్నా ఉన్నాయేమో చూడాల్సి, ఎందుకంటే కాకతీయ పత్రిక మొన్నటి వరకు ఎవరికి అందుబాటులో లేకుండేండి. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని కాకతీయ పత్రిక ప్రతులు ఒక రీసెర్చ్ స్కాలరు అందుబాటులోకి తీసుకొచ్చారు. అట్లా అవి అందుబాటులోకి తీసుకురావడం వల్ల పివి నరసింహారావు ఒక గొల్లరామవ్వ కథనే కాకుండా చాలా కథలు రాసిండనే విషయం, ఆయన పోయిటరీ రాసిండనే విషయము మనం కొత్తగా మళ్ళీ సమాజానికి చెప్పడానికి వీలైతుంది. ఒక కాకతీయ పత్రికనే కాకుండా అట్లాంటి పత్రికలు చాలా ఉన్నాయి. ఆ పత్రికలు అన్నీ కూడా ఖచ్చితంగా ఎక్కడో ఏదో ఒక లైబ్రరీలో ఇండియాలో కానీ విదేశాల్లో కానీ ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే దాని ఆధారము ఏదో ఒక కొస దొరికితే కానీ దాన్ని పట్టుకొని ముందుకు పోలేము.
1: కానీ అవి దొరికితే తెలుగు భాషలో ఎటువంటి రచనలు జరిగినాయి, పత్రికలు ఎట్లా నడిచినాయి, దీని గురించిన ఒక అద్భుతమైన స్వరూపం మనం ముందు ఆవిష్కరించాము.
0: మనకు అది ఇప్పటి వరకు తెలియని సాహిత్యం ఎంతో మనం ముందుకు వచ్చేది. కథలు రావచ్చు, నాటకాలు వచ్చే అవకాశం ఉంది, కవిత్వం వచ్చే అవకాశం ఉంది. ద్విపద సాహిత్యం, శతక సాహిత్యం కూడా అభ్యుదయ భావాలతో రాసిన శతకాలు కూడా ఉన్నాయి.
1: మీజాన్ పత్రిక సంచికలన్నీ దొరికితే అప్పట్లో దక్కన్ రేడియోలో కొన్ని తెలుగు కార్యక్రమాలు కూడా ఉండేవి, అవి చాలా అందులో ప్రచురించేవారని విని ఉన్నాము.
0: అవును, ఇప్పుడు
1: అప్పటి రేడియో సంగతి కూడా, ఆ తర్వాత కాలంలో ఆకాశవాణి హైదరాబాద్ గా మారిన దక్కన్ రేడియో సంగతి కూడా, ఆ విశేషాలు కూడా కొన్ని తెలిసే అవకాశం ఉంది.
0: అవును, ఇప్పుడు మీజాన్ పత్రిక 1949 తర్వాత ఏడాది పాటు భాస్కర్ భట్ల కృష్ణారావు సంపాదకత్వంలో నడిచింది. అంతకుముందు దక్కన్ రేడియోలో ఆయన పనిచేసేవాడు కాబట్టి ఆయన మీజాన్ పత్రిక బాధ్యతలు చూడమని చెప్పి అడిగారు. ఆయన రాసిన వ్యాసాలు అన్ని కూడా మీజాన్ పత్రికలో అచ్చేయటి. ఒక్క భాస్కర భట్ల కృష్ణారావే కాకుండా సురవరం ప్రతాప్ రెడ్డి, వట్టికోట ఆళ్వార స్వామి వీళ్ళు రాసిన వ్యాసాలు మీజాన్ పత్రికలో అచ్చేది. ఒకవైపు దక్కన్ రేడియోలో ప్రసారమయ్యేటివి, ఆ ప్రసారమైన ప్రతుల్ని మీజాన్ పత్రికలో అచ్చేసేవాళ్ళు. మీజాన్ పత్రికలో అచ్చు వేస్తూ కింద దక్కన్ రేడియో సౌజన్యంతో అని చెప్పి మెన్షన్ చేసేవాళ్ళు. ఇవన్నీ చాలా వరకు దొరుకుతా ఉన్నాయి మీజాన్ పత్రికలో. ఒక 3 ఏళ్ల పత్రికలు దొరుకుతా ఉన్నాయి. 44 నుంచి 48 వరకు పత్రిక వస్తే 3 ఏళ్లలో కొన్ని సాహిత్య ప్రతులు అయితే దొరుకుతా ఉన్నాయి. అన్ని దొరికినట్టయితే ఖచ్చితంగా తెగిపోయిన లింకు దొరుకుతుంది. ఎందుకంటే గోల్కొండ పత్రిక 44 నుంచి 51 మధ్యలో ప్రతులు దొరుకుతలేవు. కానీ అదే సమయంలో మీజాన్ పత్రిక ప్రతులు దొరుకుతా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మనకు ఏదైతే లింక్ దొరకకుండా ఉందో ఈ పత్రిక ద్వారా లింక్ కొంతవరకైనా మనం దొరకపుచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలోని పత్రికలు ఈ తెలంగాణలోని అంశాలని ఎప్పుడు కూడా ప్రాధాన్యం చేసి అచ్చివేయలేదు. తెలంగాణ నుంచి వచ్చిన పత్రికలు మాత్రమే గోల్కొండ పత్రిక, తెలంగాణ పత్రిక, మీజాన్ పత్రికలు మాత్రమే తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చి అచ్చివేస్తాయి.
1: సరే, ఒకటేమో 1956 లేక 60 70 అంతకు ముందు తెలంగాణ నుంచి వచ్చిన కథలు, కవితలు, ఇతర రచనలు. ఇది కాకుండా మీరు సమకాలీన సాహిత్యాన్ని కూడా ప్రచురించే పని కొంత చేపట్టారు. అంటే తెలంగాణ కథలు అని ప్రతి సంవత్సరం 2014 నుంచి మీరు సంపుటాలు వేస్తూ ఉన్నారు.
0: అదే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంతకు ముందుకు తెలంగాణ కథలకు మిగతా ఆంధ్ర ప్రాంతం నుంచి సంపాదకులుగా ఉన్న వాళ్ళు తెలంగాణ కథలు వాళ్ళ సంకలనాలలో వేయలేదు అని చెప్పి, వేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసనలు కూడా తెలిపినాము. అట్లా నిరసనలు చెప్పినప్పుడు మమ్మల్ని అడిగే బదులు మీరే వేసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు, అవును కదా, కరెక్టే కదా, వాళ్ళ మీద డిపెండ్ కావడం ఎందుకు అని చెప్పి తెలంగాణ వచ్చిన సంవత్సరం నాటి నుంచి తెలంగాణలో ఆ సంవత్సరంలో వచ్చిన మెరుగైన కథల్ని తీసుకొని ఒక సంకలనంగా తీసుకురావడం ప్రారంభించినాము. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరుతోటి ఆ కథలను తీసుకొచ్చినాం. 2014 రంది అని చెప్పి, ఆ తర్వాత తండ్లాట, అలుగు, కూరాడు అని చెప్పి ఈ కథలను వరుసగా 2014, 2015, 2016 తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 2017 కూడా వచ్చిన మెరుగైన కథల్ని 2018 వేస్తున్నాం. ఆ పని కూడా పూర్తిగా వచ్చింది.
1: మీరు ఇప్పుడు కూడా బహుముఖాలుగా అనేక కోణాలతో అనేక దిశల నుండి తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రను ఆవిష్కరించడానికి చేయాల్సిన పనులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతవరకు మీరు చేసిన పనిని మొత్తం

0: మీరు ఒకసారి సమీక్షించుకుంటే తెలంగాణ సాహిత్యం గురించి కానీ ఆధునిక కాలపు తెలంగాణ చరిత్ర గురించి కానీ తీసుకుంటే ప్రత్యేకంగా తెలంగాణ గురించి చెప్పదగిన అంశాలు ఇవి అని, ఇందులో తెలంగాణ ప్రత్యేకత ఉంది అని అనిపిస్తున్నాయి ఏమిటి?
1: మేము చేసిన ప్రతి పనిలో తెలంగాణ యొక్క ముద్ర ఉండేట్టుగా చూసుకున్నాం. ముద్ర ఉన్నది కూడా, ఎందుకంటే తెలంగాణ
0: హిస్టరీ ఆ ముద్ర ఏమిటి అని మీ దృష్టిలో?
1: 1969 ఉద్యమ కవిత్వం వేసినాము, ఎందుకంటే ఆ 1969 ఉద్యమ కవిత్వం మీరు తీసుకొచ్చే వరకు కూడా, 2011లో కవితా సంకలనం తీసుకొచ్చే వరకు కూడా తొలిదశ ఉద్యమంలో కవిత్వం వచ్చిందనే ధ్యాసనే లేదు. కానీ తొలిదశ ఉద్యమంలో కవిత్వం పాటలు వచ్చినాయని చెప్పి రుజువు చేస్తూ ఆ కవిత్వాన్ని తీసుకొచ్చింది. అలాగే సురవర ప్రతాప్ రెడ్డిని ఒక రీసెర్చ్ చేసే అతనిగా, ఒక సంపాదకుడిగా, కొంతమంది కథకుడుగా చూసారు. కానీ ఆయన కవి అనే విషయం ఇప్పటి వరకు పట్టించుకోలేదు. కానీ నేను సురవరం ప్రతాప్ రెడ్డి రాసిన కవిత్వాన్ని అంతా ఒక దగ్గర తీసుకొచ్చి తెలుగు సాహిత్య చరిత్రలో, కవిత్వ చరిత్రలో ఆయన ఒక తీసివేయలేని స్థితిని కల్పించినాం. అలాగే 1969 ఉద్యమ కరపత్రాలు అనేసినాం. 1969 ఉద్యమ కరపత్రాలు, చారిత్రక పత్రాలు, ఇవి రెండు కూడా తెలంగాణ 1969 ఏం జరిగింది అనే దాన్ని రికార్డ్ చేసింది. అలాగే 1948 పోలీస్ యాక్షన్కి సంబంధించి వేసినాము. 1956 సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక విద్రోహ చరిత్ర అని చెప్పి వేయడం జరిగింది. అంటే వరుసగా ఒక సీక్వెన్స్గా 48, 56, 69 తెలంగాణకు సంబంధించిన చరిత్రని రికార్డ్ చేసుకుంటూ వచ్చినాము. చరిత్ర అంటే ఒక చరిత్రనే కాకుండా సాహిత్య చరిత్రని, సాంస్కృతిక చరిత్రని, సామాజిక చరిత్రని కూడా, రాజకీయ చరిత్రను కూడా రికార్డ్ చేసుకుంటూ వచ్చినాం.
0: ఇన్ని దిశల్లో పనిచేయాలంటే మీ ఒక్కరితో ఇది సాధ్యమై ఉండదు కదా. మీతో పాటు ఎవరెవరు కలిసి పనిచేశారు, మీరెవరెవరితో కలిసి పనిచేశారు, అందులో కొంత ముఖ్యమైన వాళ్ళ పేరు?
1: అంటే అది ఖచ్చితంగా ఒక్కరితోటి అయ్యే పని కాదు. నాకు ఎప్పటికప్పుడు చాలా ఆత్మీయంగా అండదండగా ఉన్న వ్యక్తి మొదట్లో కె శ్రీనివాస్ ఉన్నాడు. కె శ్రీనివాస్ ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం వచ్చిన తర్వాత సుంకిరెడ్డి నారాయణ, ఆయన మైనస్ కావడం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి పనిచేయడం అనేది ఆ ఒక లోటుని పూర్తి చేసింది. ఇప్పుడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఒకవైపు పనిచేస్తున్న సార్తోటి, మరొక వైపు కథల్ని వెల్దండి శ్రీధర్ తోటి కలిసి తీసుకొస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ముగ్గురు, వీటితో పాటు స్కైబాబు కూడా, షేక్ యూసుఫ్ బాబా అని చెప్పి ఆయన కూడా కొంత కలిసి మేము కథలు తీసుకొచ్చినాము, సింగిడి పత్రిక తీసుకొచ్చినాము, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కవిత్వాన్ని, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొస్తున్నాం.
0: మీరు చేసిన ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా సమీక్షిస్తూ పెద్ద విమర్శన గ్రంథమే రావాల్సి ఉందేమో, లేక పరిశోధన గ్రంథం కూడా రావాల్సి ఉందేమో, ముందు ముందు జరగచ్చు కూడా. వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకోవాలంటే అయితే చాలా గంటలు పడుతుంది. ఇక ఈ పరిచయ కార్యక్రమాన్ని ముగించే ముందు, ఇంతవరకు మీరు చేసిన పని మీ దృష్టిలో ఇవి చేస్తూ ఉన్నప్పుడు అసలు జరగాల్సిన పని ఎంత ఉంది, ఆవిష్కరించాల్సిన విషయం ఎంత ఉంది, దీని పరిధులు కూడా మీకు చాలా వరకు అవగాహనకు వచ్చి ఉంటాయి కదా. ప్రభుత్వ పరంగా కానీ, సంస్థల పరంగా కానీ అందరూ కలిసి వస్తే గానీ ఈ పని ఒక కొలిక్కి చేరే అవకాశం లేదు, కొన్ని సంవత్సరాలు పట్టే పని అయి ఉంటుంది నిశ్చయంగా. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి?
1: దీని గురించి నా అభిప్రాయం అంటే, కాళీపట్నం రామారావు గారు కథా నిలయం అని చెప్పి శ్రీకాకుళం నడిపిస్తా ఉన్నాడు. ఆయన వేదిక మీద బహిరంగంగాను అందరి ముందట ఒక ఇచ్చిన కాంప్లిమెంట్ నాకు ఒక స్ఫూర్తిగా ఉన్నది. ఏంటి అంటే, నీలాంటి ఒక్కడు మా ఉత్తరాంధ్రలో ఉండి ఉంటే మొత్తం సాహిత్యం అంతా వెలుగులోకి తీసుకొచ్చేవాడు. నువ్వు చేస్తున్న పని అద్భుతమైన పని, ఇంకెవరు నువ్వు తప్ప వేరే ఎవరు ఆ పని చేయలేరు అని చెప్పి ఆయన నన్ను అభినందించడం నిజంగా కూడా నాకు ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటది. అది ఎప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ లో ఆయన చేసిన ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఒక గర్వంగాను, దిశానిర్దేశంగాను కూడా ఉంటుంది. అది ఒక పార్శ్వం. రెండవది ఏంటి అంటే, తెలంగాణకు సంబంధించి చాలా చరిత్ర రికార్డు కావాల్సి ఉన్నది. ఎందుకంటే ఆ విషయంలో ఎవరు
0: అంటే రకరకాల పుస్తకాలు మార్కెట్ లో వస్తున్నాయి, ఎంత పరిశోధన చేసి వేస్తున్నారు,
1: కానీ అవి వాటి అథెంటిసిటీ ఏంది అనేది ప్రతిసారి చర్చకు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థలు వేసిన పుస్తకాలు కూడా వాటి అథెంటిసిటీని శంకించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం, ఎందుకంటే బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక గోపాలరావు ఎగ్బాటి నేతృత్వంలో ఒక కమిటీ వేసి చరిత్రను ఆధారాలు సాక్ష్యాలతోటి రాయించారు. అట్లాంటి పని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సాహిత్య చరిత్రను, సామాజిక చరిత్రను, రాజకీయ చరిత్రను రాసేందుకు ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండిండే. ఏర్పాటు చేయమని చెప్పి మేము వినతి పత్రంలో రూపంలో కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది.

0: కానీ అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా అట్లాంటి ఒక కార్యరూపం దాల్చినట్టయితే తెలంగాణ భాషకు సంబంధించి కూడా మేము టెక్స్ట్ బుక్ కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పుడు తెలంగాణ భాష పాఠ్య పుస్తకాల్లో ఉండాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ రకరకాల కారణాల మూలంగా అది అమల్లోకి రాలేదు.
1: అసలు రాలేదా?
0: అసలే రాలేదు. ఎందుకంటే ఆ క్రియాంతాలు ఒకటి ఏదో మార్చరు, తర్వాత అది కూడా ఇబ్బందికరంగా ఉంటది అని చెప్పి మళ్ళీ పాత పూర్వ భాషనే మాట్లాడుతా ఉన్నారు, రాస్తా ఉన్నారు. అది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాష రావాల్సింది. తెలంగాణ ఒక తెలంగాణ గరిమ, తెలంగాణ యొక్క ముద్ర ఉండేటువంటి చరిత్ర రికార్డు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తురేవాసుకుని గురించి ఎంతో చెప్పుకుంటాం కానీ ఆయనకు సంబంధించిన వివిడ్ గ్రాఫిక్ చరిత్ర అనేది ఎక్కడ ఇప్పటి వరకు రికార్డు కాలేదు. అది ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే మనకు బ్రిటిష్ రెసిడెన్సీలో బ్రిటిష్ వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దినచర్యలు రాసుకున్నారు, చరిత్ర రాశారు. అవి వాటిని జల్లెడబెట్టినట్టయితే ప్రతి ఒక్క అంశము దొరుకుతుంది. ఎందుకంటే 1908లో వరదలు వచ్చినప్పుడు వాళ్ళు వరదలు వస్తే ఎట్లా వాళ్ళ బ్రిటిష్ రెసిడెన్సీలో ఉన్నటువంటి పిల్లల్ని ఎట్లా తరలించారు, ప్రజలకు ఎట్లా సహాయం చేశారు అనేది ఒక్కొక్క మినిట్ టు మినిట్ రికార్డ్ చేశారు. ఇట్లాంటివి బయటి సమాజానికి తెలియదు. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వం ఒక శ్రద్ధతోటి రికార్డ్ చేసినట్టయితే మనం కూడా చరిత్రకు ఎక్కదగ్గ వాళ్ళము అని చెప్పి శ్రీవరం ప్రతాప్ రెడ్డి ఏదైతే చెప్పిండో, నిజానికి మనం కూడా చరిత్రకు ఎక్కదగ్గ వాళ్ళము, మనం కూడా గొప్ప వాళ్ళం అనేది చరిత్రలో రికార్డ్ అవుతుంది. రికార్డ్ చేసే పని ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
1: ఒకవేళ ప్రభుత్వం అనుకున్నంతగా ఈ చర్యలు చేపట్టలేదనుకోండి, వ్యక్తులు, సంస్థలు, డబ్బులున్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి వస్తే చాలా పని జరగచ్చు కదా.
0: ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మరి ఒకరి మీద ఒకరికి విశ్వాసం కలిగించేట్టుగా ఒక బ్రిడ్జ్ అయితే, వంతెన అయితే నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క తెలుగు సాహిత్యమే కాదు, తెలుగు సాహిత్యం, తెలుగు ప్రజలకు సంబంధించిన సాహిత్యం అంతా ఉర్దూలో నిక్షిప్తమైంది. హైదరాబాద్లో అరబీ భాషలో నిక్షిప్తమైంది, కుతుబ్షాయిలు రాసిన చరిత్ర ఉన్నది. అవన్నీ కూడా మనం ఒక్క దగ్గర తీసుకొచ్చి ఈ మూడు నాలుగు భాషల, మరాఠీ భాష, కన్నడ భాష, వాళ్ళు కూడా మనది ఆదాన ప్రదాన అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ భాషల వాళ్ళతోటి ఒక కమిటీ లాగా ఏర్పడి లేదా ఒక సౌహార్ద బృందం లాగా ఏర్పడి లోతుల్లోకి పోయి పరిశోధన చేసి వివరాల్ని, విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చినట్టయితే భవిష్యత్తు సమాజానికి ఉపయోగపడతారు.
1: బాగుంది. ఒక విహంగ వీక్షణం లాగా ఎంత పరిశోధించాల్సి ఉంది తెలంగాణ గురించి. పరిశోధన చేస్తూ ఉంటే ఎన్నెన్ని విషయాలు ఇప్పటికే బయటకు వచ్చినాయి, ఇంకెంత రావాల్సి ఉంది. ఇవన్నీ తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే వీటన్నిటినీ కూడా మనం సమగ్రంగా పరిశోధించి ఒక దగ్గరికి చేర్చుకొని మన గురించిన మన ఎరుకను బాగు చేసుకొని ఆ ఎరుకని నిండుగా చేసుకొని వెళ్తే గాని తెలంగాణ బంగారు భవితవ్యం అనేది ఒక సరియైన రీతిలో సాంస్కృతికంగా గొప్ప ఆధారంతో జరిగే ప్రయత్నంగా జరిగే అవకాశం ఏర్పడదు. ఎందుకంటే ఆర్థికంగా కానీ లేక సాంకేతికంగా కానీ జరిగే అభివృద్ధి ఒకవైపు ఉంటే సాంస్కృతికమైన అభివృద్ధికి చరిత్రే ఆధారంగా నిలబడగలదు. చాలా చక్కటి విషయాలు మీతో మాట్లాడే అవకాశం కలిగింది. చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట విన్నారు. ఇది రెండవ భాగం. ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. ఇది ఈఎల్టీ ఇగై నుండి కార్యక్రమము. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో నా కవితా ప్రయాణం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట రెండవ భాగం వింటారు. ముచ్చట పెడతారు కేలెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రేడియో మాణిక్యాలు ఆకాశవాణి భాండగారం నుంచి ఏర్చికూర్చిన అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలు వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ ఆమ్రపాలి చారిత్రక నాటకం మొదటి భాగం. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సంగీతం కలగా కృష్ణమోహన్. గానం సునీత ఉపద్రష్ట. బి సాయిచరణ్. నాటక పర్యవేక్షణ చావలి దేవదాస్, నక్క సుధాకర్రావు. నిర్వహణ ఎస్పి శ్రీరామమూర్తి. సహకారం కొలిపాక శంకర్రావు. విందమా మరి.
3: క్రీస్తు పూర్వం 6వ శతాబ్ది నాటి మాట.

వాటిలో అవంతి, వసల, వత్స, మగధ రాజ్యాలు ముందుండే. కాలక్రమాన మగధ రాజ్యం బలంగా నిలిచింది. హర్యాంక వంశీయుడైన బింబిసారుడు రాజగృహం రాజధానిగా చేసుకుని మగధను పరిపాలించాడు. అతని పరిపాలన మహావైభవంగా నడిచింది. బౌద్ధమతం స్థాపించిన గౌతమ బుద్ధుడు బింబిసారుడి కాలంలో జీవించాడు. బింబిసారుడు బౌద్ధమతాన్ని ఆదరించి పోషించాడు.

0: అదే కాలంలో మగధకు పొరుగున విశాల నగరం వైశాలిగా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రసిద్ధికి గల కారణాల్లో మహాసౌందర్యవతి, 72 కళల్లో విద్యావతి, ఆమ్రపాలి ప్రముఖురాలు. విచిత్రంగా నడిచిన ఆమె జీవితం, బింబిసార మహారాజుతో ఆమె పరిచయం ఈ నాటకానికి ఇతివృత్తం. అడుగు, ఆమ్రపాలి తండ్రి మహానాముడు ఇప్పుడే మగధ రాజధాని నుంచి విశాల నగరం చేరుకున్నాడు.
1: తరలా, రాజగృహంలో గోపమంత్రి గారిని కలవాలనుకున్నాను, కానీ ఆయన బింబిసార మహారాజుతో కలిసి అరణ్యాలకు వేటకు వెళ్లారట.
2: వెళ్లిన పని కానే లేదన్నమాట కదయ్యా. ఆ అమ్మాయి మేడ మీద చందన మండపంలో వీణా సాధనలో ఉంది. ఈవేళ కార్తీక పున్నమి కదా, తన పరవశం చెప్పేదే ఉంది.
1: ఒకసారి కిందకు రమ్మని పిలు. నా తల్లి చతుశ్శాలలో నిలబడితే చాలదు, ఇంత ఇల్లు వెలుగుతో నిండిపోదు నా తల్లి అందానికి.
2: అయ్యా, ముందు తమరు స్నానం చేయండి, ఏర్పాటు చేస్తాను, భోజనం కూడా సిద్ధమైంది, తరువాత తీరికగా మాట్లాడుకోవచ్చు.
1: అది సరేలే, అలాగే చేద్దాం. ముందు నా ఇంటి దీపాన్ని పిలు.
2: ఇదిగో వెళ్తున్నా. ఈ దీపాన్ని వేరే ఇంటికి వెలిగించడానికి పంపేద్దాం అనుకుంటున్నారుగా అయ్యా.
1: అదే మరి బాధే, అయినా తప్పదు. ఆమ్రపాలి గొప్ప ఇంటికి ఇల్లాలై దీపం వెలిగించాలి తరల.
2: అవును, అంతే. అయినా మన వైశాలి గణం ఒప్పుకోవాలి కదా.
1: ఒప్పించాలి, కాదు కూడదంటే గణాన్ని నొప్పించైనా సరే ఆమ్రకి వివాహం జరిపించాలని నా సంకల్పం.
2: గోపమంత్రి గారు మీరు ఆశించిన సాయం చేస్తారా అయ్యా?
1: తరల, ప్రయత్నం వల్ల కానిదేది ఉండదని నా నమ్మకం. చూద్దాం పద.
2: కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు. ఏ సుముహూర్తాననో ఊరి మామిడి తోటలో దొరికిందంటూ తమరు ఈ దీపాన్ని తీసుకొచ్చి ఇంత దాన్ని చేశారు. అనకూడదేమో గాని అయ్యా, ఈ ఇంటికే కాదు, సౌందర్యంలో, సౌశీల్యంలో వైశాలి నగరానికే దీపం కాదా ఈ తల్లి.
3: నాన్నా, మగధ నుంచి వచ్చేశారా? ఎంతసేపు అయింది? ఏరి, ఈ శామిలకుడు వాళ్ళు ఇంకా దీపాలు వెలిగించలేదా?
1: రారా, నువ్వు వచ్చావుగా, చూసావా ఎంత వెలుగొచ్చిందో.
2: అయ్యా, ఊరుగాలి మంచిది కాదు సుమా, దీపాన్ని చేతులడ్డు పెట్టి లోపలికి తీసి వెళదాం.
3: చాలే వేషాలు, నాన్న అనడం, నువ్వంత పాడడం, అసలే ప్రయాణం పడలేక. పదండి నాన్న, స్నానం చేస్తే భోంచేద్దాం అన్నట్టు ఇవాళ భోజనాలు మేడమీదే, ఆరు బయట.

0: వైశాలి గణరాజ్య సభా నాయకులు సభకు దయచేస్తున్నారు. అధ్యక్షులు సింహస్వామి వారికి, సభ్యులకు జయ హో జయ హో జయ హో.
1: సభ్య మహాశయులారా, నేటి సమావేశంలో మన గణ నియమాలను ఉల్లంఘించదలిచిన సభ్యులలో ఒకరిని విచారించడం ప్రధాన విషయం. గణ నిర్ణయాలు ఏవైనా, అవి సామూహిక నిర్ణయాలు. వీటికి ఒక సంప్రదాయం ఉంది. మహావీరులు, జాతి సంరక్షకులు చేసిన నిర్ణయాలు ఇవి. వ్యక్తుల ఇష్టాలకు ఇక్కడ పరిగణన ఉండదు.
2: సత్యం సత్యం, వీటికి తిరుగులేదు.
3: ఎవరి గురించి ఈ విచారణ?
4: ఇప్పుడే ఇక్కడే విచారించవలసిన వారిని పిలిపించి నిలదీయాలి.
0: గణ ప్రముఖ సభ్యులు మహానామస్వామిగో దయచేశారు.
5: అధ్యక్షులకు వందనం, సభ్యులకు నమస్సులు.
1: మహానామ కూర్చోండి. మీరు వైశాలి గణంలో మన్ననగల సభ్యులు, ఇతరులకు ఆదర్శం కావలసిన వారు.
5: ఇప్పుడు ఏమి లోపం జరిగింది సింహస్వామి? తమ అధ్యక్షంలో లోపాలకు తావులేదే.
1: లోపాలు లేకుంటే సరే, ఒకవేళ గమనానికి వస్తే సవరించక తప్పదు కదా.
5: ప్రత్యేకంగా నన్ను ఎంచి పిలిపించి ఇలా నిలదీయటంలో తమ ఆంతర్యం ఏమిటో?
2: ఏమీ తెలియనట్టు నటించడం తగదు.
3: మీ పెంపుడు కూతురుకు వివాహం తలపెట్టారట?
4: దొరికిన అనాథ కూతురు అని కూడా అనండి.
1: మీరంతా ఆగండి. మహారామ, ఆమ్రపాలికి వివాహం చేయదలిచారని అభియోగం, నిజమా కాదా?
5: ఎవరు ఏమనుకున్నా ఆమ్రపాలి నా బిడ్డ, నా ఇంటి దీపం. నేను గణముఖ్యుణ్ణి, ఆమె అనాథ కాదు. దైవం నాకిచ్చిన వరం. అవును, ఆమెకు వివాహం చేయాలనే నా సంకల్పం.
1: గణంలో పుట్టిన ఆడబిడ్డ గణభోగ్యం అనే మన నియమం తెలియదా?
5: నా బిడ్డ గణికి కావటం నాకు సమ్మతం కాదు.
2: బిడ్డకు బిడ్డ, ఎవరికి పుట్టిన బిడ్డ?
5: ప్రకృతికి పుట్టిన బిడ్డ, వికృతులకు దక్కరాని బిడ్డ.
3: చాలు చాలు సంబరం. గణ గృహస్థులైన అసామాన్యులకే గణ నియమాలుండగా లేనిది అది సామాన్య. ఆమ్రపాలి గణిక కావలసినదే.
5: ఆహా, అలాగా? మరి సింహస్వామి వారి జ్యేష్ఠ పుత్రిక చైలాదేవి బింబిసార మహారాజులం గారి దేవేరి ఎలా కాగలిగిందో గణానికి తెలియదా?
1: మహానామ, అడగవలసిన ప్రశ్నే అడిగాం, నా సమాధానం విను. ఈ గణ నుంచి బహిష్కృతుడైన మా అన్న గోపస్వామి మగధకు పలాయనం చిత్తగించి బింబిసార మహారాజుకి సేవకుడై గోపమంత్రిగా చెప్పుకుంటూ కపటంగా రాత్రివేళ నా ఇంట ప్రవేశించి నా ముద్దుల బిడ్డ చైలను అపహరించుకుపోయి తన మహారాజుకు ధారాదత్తం చేశాడు. ఇందులో నా ప్రమేయం ఉందా?
2: మహానామ, మేము చెప్పేది శాంతంగా వినండి. ఆమ్రపాలి సౌందర్యం అతిలోకమైందని మాకు తెలుసు. ఆమె విద్యల సరస్వతి అని మాకు తెలుసు. అతి సౌందర్య దేవత వైశాలి నగరానికే మణిదీపం కాగల గణిక అయి తీరాలి.
3: మహానామ, ఆమె గణిక కాకపోతే ఇంకొక ప్రమాదం ఉంది. ఆమె పొందు కోసం మన గణంలో యువకులంతా పోటీపడి ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకుని రక్తపాతానికి పాల్పడగలరు. ఆమ్రపాలి అందరికీ భోగ్య అయితే వైశాలి గణానికి క్షేమం.
5: ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. ఆమ్రపాలి విలయాలు కావటం నేను సహించలేను.
1: మహానామ, కొత్త సిద్ధాంతాలు రేపుకో. మా నిర్ణయం విను. సంప్రదాయం ప్రకారం నీ పెంపుడు బిడ్డ ఆమ్రపాలి గణభోగ్య కావలసిందే. ఇది శాసనం, ఇది ఆదేశం. నువ్వు ఇక సభ నుంచి వెళ్ళవచ్చు.
5: అలాగా సరే సింహస్వామి. గణ సభ్యులారా, అయితే నా నిర్ణయం వినండి. నన్ను మీరు వెలివేసినా సరే ఆమ్రపాలికి వైశాలి గణం బయటనైనా వివాహం జరిపించి తీరుతాను.
1: చూడండి, బాగా చూడండి, ఈ ధోరణి గణ వ్యవస్థకే చెడు. గోవిందస్వామి
6: సెలవేయండి.
1: ఇతడిని కనిపెట్టి ఉండమని గూఢచారుల్ని నియమించండి.

0: నగరం దాటిపోకుండా కట్టడి చేయండి. మగధ నుంచి మన నగరానికి వచ్చే వ్యాపారులలో మనకి అనుకూలతను కనిపెట్టండి. జాగ్రత్త.
1: అలాగే స్వామి, తమ ఆజ్ఞ.
2: అయ్యా, ఇలా భోజనం ఉండడం తమకు తగదు. లేవండి, ఆమ్ర బాధపడితే మీరు సహించగలరా?
3: తరలా, ఏమి ఈ లోకం, ఏమి మనుషులు వీళ్ళు! వీళ్ల మధ్య జీవించటమే నాకు అవమానంగా ఉంది. ఆమ్రకి అవమానం జరిగేలోగా ఈ నగరం దాటిపోవాలి మనం.
4: నాన్న, ఏమి నీ వెర్రి? వైశాలి నన్ను కదలనిస్తుందా? ఎక్కడికని వెళ్తాం?
3: ఎక్కడికే విడి తల్లి, మగధ దేశంలో రాజగృహానికే పోదాం. అక్కడ గోపమంత్రి గారు సాయం చేస్తారు.
4: నీ వెర్రి, ఆయన ఈ సింహస్వామికి అన్న కాడు. తమ్ముడు కూతుర్ని మహారాజుకిచ్చి పెళ్లి చేయలేదా అని అంటావు, అది రక్తబంధుత్వం నాన్నా. అయినా ఆ రాజు భార్య మరణించిన వేళకి చేయలను గోపమంత్రి ఆయనకు సమర్పించాడు, అంతే. ఇంకా నిర్ణయం నాకు విడిచిపెట్టు. లేనన్నా, ముందు భోజనానికి రా.
2: ఆమ్ర చెప్పినట్టు చెయ్యండయ్యా, మెల్లగా దారి వెతుక్కోవచ్చు.
3: సరే పద. ఆ పదలో పడ్డాం, ఆ దైవమే రక్షించాలి.

0: తరళా, ఎందుకు ఇక్కడికి మనం?
1: అమ్మా ఆమ్రా, మనం పెద్ద ప్రమాదంలో ఉన్నాము.
0: ఏమిటి?
1: ఒకళ్ళ ద్వారా విన్నాను, నాన్నగారి మీద గూఢచారుల్ని నియమించారట.
0: అయ్యో,
1: ఆయన నగరం విడిచిపోరాదని నిషేధించారట. ఇక లాభం లేదమ్మా. మగధవర్తక సంఘంలో పలుకుబడి ఉన్న కామస్వామి నా స్నేహితురాలు ఒకళ్ళకు బంధువు. వారి ద్వారా నిన్ను అయ్యగారిని నగరం దాటించే ఏర్పాటు చేస్తాను. వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోండి. మహానాముల వారు నీ పెళ్లి ప్రస్తావన మానుకునే వరకు ఈ గణం ఆయన్ని వదలదు.
0: తరలా, పిచ్చిదానా, నాన్న మగధకు వెళ్లి ఏమీ చెయ్యలేడే. నాకు తెలుసు, గోపమంత్రికి నాన్నతో మొహమాటం ఏముందే. ఇక్కడ ఆయనున్న కాలంలో ఎరుగును అంతేగా. ఇవాళ ఆయన బింబిసార మహారాజు మంత్రి, మనమెంత చెప్పు. నాన్నకు అక్కడ అవమానం తప్పదు, అది నేను సహించలేను.
1: అరుగో, నాన్న కూడా వచ్చారు. వకుల మిమ్మల్ని తప్పిస్తుందని నాకు నమ్మకం ఉంది.
2: తరళ, నీకు ఈ పరిస్థితిలో ఆరాటం ఇక తగదు. అమ్మా అమ్రా, ఏదో ఒక నిర్ణయం చెయ్యనిదే ఇంటా బయట మనకు శాంతి ఉండదు. నగర ద్వారంలో ఏ అలికిడి అయినా ఆ పెద్ద గంట మూగిపోతుంది. నగర వీరులు ఊరుకోరు. ఎలా ప్రాణాలకు తెగించిపోదాం. ఈ ముకుళ మాటలు నమ్మవచ్చు అని?
0: వద్దు నాన్న, వద్దు. సైనికులకి చిక్కితే నీకు అవమానం, నేను పారిపోతూ చిక్కితే నాకు అవమానం. ఏ గణ పురుషుల్ని ఎలా వంచాలో నాకు తెలుసు. చాలు, ఇక ఈ ప్రయత్నం చాలు. పదండి, ఇంటికి పోదాం. నేను గణభోగ్యగా ఉండడానికే నిర్ణయించుకున్నాను.
2: అమ్మా, అమ్మా, అలా అనుకు తల్లి. నేను భరించలేనమ్మా, జీవించలేను.
1: అది కాదు అమ్రా.
0: ఇక మాటలు లేవు, నా నిర్ణయం జరిగిపోయింది. అయితే ఆ నిర్ణయం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుంది, చెబుతా. పదండి.

0: గోవింద సభ్యుల మధ్యకు వచ్చి ఆమ్రపాలి సందేశం ఏమిటో వినిపించు. నువ్వు ఇంటికి వెళ్లి మహానాముడిని నిర్బంధిస్తేనే గాని ఆమ్రపాలి దిగి రాలేదన్నమాట. ఏమంటాడు మహానాముడు?
1: అధ్యక్ష స్వామి, మహానాముడు మందిరాంతరం నుంచి బయటికే రాలేదు. ఆమ్రపాలి స్వయంగానే తన నిర్ణయం వెల్లడించింది. తాను ఘనభోగ్యగా జీవించడానికి అంగీకరించింది.
2: సింహస్వామి ఆజ్ఞ అంతటిది. మరి
1: ఆగండి, అందుకు ఆమె కొన్ని నియమాలు విధించింది.
0: ఏమిటవి?
1: ఒకటి, ఒకరు తన వద్ద ఉండగా వేరొక వ్యక్తి రాకూడదు. రెండు, తన ఇంట ఉండదలిచిన వారు దినానికి 500 కాషాపణాల సొమ్ము పణంగా చెల్లించాలి.

0: సంగతి?
1: మగధవర్తకులకు పర్యాటకులకు నువ్వు అందరాని దానివైపోయావని సింహస్వామి అనుచరులు వైశాలిలో నీకు పోటీగా శాలావతి అనే గణికను నిలిపారట. ఆమె నిన్ను మించిన అందగత్తె అని దినానికి 400 కార్షాపణాలే పణం కోరుతోందని వార్త.
0: ఎంత మంచి వార్త చెప్పావే.
1: అదేమ్మాటమ్మా?
0: అదేమాటమ్మా, 500 కార్షాపణాలు పెట్టి నన్ను దినాల లెక్కన కొనదలిచిన వాళ్ళెవ్వరూ నా మనస్సందుకోలేకపోయారు. పొట్టి కాముకులు, కళాదరిద్రులు. తరలా, స్త్రీ సాంగత్యంలోని ఆత్మీయతని, నిండైన ఆమె ప్రేమని, జీవన వైభవాన్ని కోరుకోచాలని ఆ నిరుపేదలు నాకు వద్దే. నా తండ్రి దయవలన నాకు దరిద్రం లేదు, ఈ వైభవం ఏం చేసుకోను. ఈ యవ్వనం మాత్రం ఎంతకాలం?
1: అలాగంటే ఎలాగమ్మా? ఎవరో ఒకరిని దరిచేర్చుకునే ఆశే లేదా నీకు?
0: ఆ సందర్భం రాని రాకపోని నా మనస్సు పని వ్యక్తి నన్ను తాకడానికి సాహసించడు.
2: అమ్మా
0: రా శ్యామలక.
2: ఈసారి మగధ నుంచి వచ్చిన చిత్రకారులు మీ దర్శనం కోరుతున్నారమ్మా.
0: రమ్మను.
2: మంచిదమ్మా.
0: తరళా
1: అమ్మా,
0: ఇప్పటికి మన ఇంట ఎందరు రాజు పురుషుల చిత్రాలున్నాయే?
1: అబ్బో, 100 ఉండవు. అయినా ఇలా చిత్రాలు గీయించి ఎంతకాలం వినోదిస్తావు? ఏదో ఒకటి నచ్చాలి కదా.
0: నచ్చవలసింది చిత్రాలు కాదే తల్లి, మనుషులు. పౌరుషాలు రాజసాలు కాదు. నాకు కాదగిన నాయకుడు ధీరలలితుడు కావాలి. పిచ్చివాళ్ళు, ఈ బొమ్మల బల ప్రదర్శన నాకెందుకే?
2: అమ్మా వచ్చారమ్మా.
0: అలాగా?
2: మగధ అంతటిలోకి గొప్ప చిత్రకారులట. రాజగృహం నుంచి వచ్చారు. పేరు బాదరి. చతుశ్శాలలో కూర్చోబెట్టానమ్మా.
0: అలాగే, వస్తున్నాం పద.
2: మంచిదమ్మా.
0: తరణా
1: అమ్మా,
0: భీమస్వామిని పానీయాలు సిద్ధం చేయమను. దిలీపుడితో ఆ వచ్చిన వారికి అతిథిశాల సిద్ధం చేయమన్నానని చెప్పు.
1: అలాగే.
3: అమ్మా, మీలో మహారాణి కాదగిన వ్యక్తిని చూస్తున్నాను. మీ పేరు ఘనంగా విని
0: మీరు ఇక్కడ 4 మా ఆతిథ్యం స్వీకరించండి. మీరు బింబిసార మహారాజులు గారిని ఎప్పుడైనా దర్శించారా?
3: అవశ్యం దర్శించానమ్మా. వారొక మహావ్యక్తి. సౌందర్యం, వీరత్వం, సౌశీల్యం మూర్తి భవించిన విద్యా కళారసికులు.
0: ఆహా, అయితే వారి చిత్రపటం చూడాలి. రేఖలలో మాత్రం కాదు, రంగులలో. ఆయన నిత్యవేషధారణ ఎలా ఉంటుందో అలా నిలువెత్తు పటచిత్రం కావాలి.
3: అమ్మా, అందుకు కొన్ని పరికరాలు, రంగులు కావాలి.
0: అలాగే. భీమా, భీమస్వామి. వీరు బాదరి, పేరెన్నిక గన చిత్రకారులు. నేటి నుంచి నువ్వు వీరి వెంటే ఉండాలి. ఏం కోరితే అది అందించాలి. తెలుస్తుందా? బాదరి గారు, చిత్రరచన పూర్తయ్యే వరకు మిమ్మల్ని నేను పలకరించను, మీరే చెప్పాలి.
3: ధన్యుడినమ్మా, ఇక అదే పని మీద ఉంటాను.

0: క్షమించాలి మహారాజా, మీ వీణావాదనానికి భంగం కలిగించాను, తొందరగా రమ్మన్నారని.
1: రండి రండి గోపామర్చ. అవును, తొందరగానే రమ్మన్నాను.
0: ప్రభు, ఏదైనా రాచకార్యమా? బింబిసార ప్రభు తొందర అన్నారంటే వ్యవధి లేని కార్యమే అవుతుందని ఎరుగుదును.
1: రండి, అలా కూర్చోండి. రాచకార్యం కాదు కాని యాచనా కార్యం.
0: శాంతం పాపం, బింబిసారులకు యాచన.
1: అవును గోపామచ్చ, ఆంతరంగికులను మాత్రమే వేడదగిన యాచన. మార్గం మీరే చెప్పాలి.
0: ప్రభు, చిత్రంగా మాట్లాడుతున్నారు మీరు, అదేమిటో చెప్పండి.
1: గోపన్న గారు, మేము కొన్నేళ్ల క్రితం మహారాణి మరణంతో వికర మనస్కులమై ఒంటరితనం అనుభవించిన వేళ మీరు మీ సోదరుడి కుమార్తె చీరాదేవిని తెచ్చి

0: ఉద్వాహం జరిపించి దరిచేర్చి రుణగ్రస్తుని చేశారు.
1: ప్రభు, ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు? ఆ వివాహం తొలుత వద్దన్నానైనా. అవును, మా చైలకు కలిగిన పురుష సంతానం పితృహంత అవుతాడని జ్యోతిష్కులు చెబితే ప్రజాప్రియ పాలకులైన తమకు కీడు జరగడం సహించలేక వద్దు అని నిషేధించాను. మీరు విన్నారు కాదు, తండ్రిగా ఆ పుత్రుడికే రాజ్యమిస్తాను కదా, పితృహంత ఎలాగవుతాడు అన్నారు. అజాత శత్రు రాకుమారుడు ఇంకా చిన్న కుర్రవాడు. ఏదైనా కాని పని జరిగిందా ప్రభు?
0: సమస్య చీరాదేవి కాదు, రాకుమారుడు కాడు. అసలు సమస్య వైశాలి నగరంలో ఉంది.
1: వైశాలి నగరంలోనా? అక్కడ మీకు సమస్య? అర్థం కాలేదు ప్రభు.
0: సమస్య పేరు ఆమ్రపాలి.
1: ఆమ్రపాలి? ఆ గణిక?
0: గణికే అగణిత సౌందర్య గుణనిక.
1: ప్రభు, ఆమె ప్రస్తావన తమకెందుకొచ్చింది?
0: వణిక్ ప్రముఖుల ద్వారా.
1: ఎవరా వణిక్ ప్రముఖులు ప్రభు?
0: వారి పేర్లు ఎందుకు అమాచ్చా? ఆమె వ్యక్తిత్వం విచిత్రమట. ఎందరో రసికరాజ ప్రముఖులే ఆమెను దరిచేరలేకపోయారట. విలువైన కానుకలు సమర్పించుకుని చక్షుప్రీతితో తృప్తిపడి మరలిపోయారట. ఆమెను చూడాలని ఉంది. వైశాలి మీ నగరం. ఆ గణరాజ్యం కట్టుబాట్లు ఎరిగిన వారు గనుక మిమ్మల్ని యాచిస్తున్నాను. అమ్రా భిక్షాందేహి.
1: ప్రభు, తమకు ఎంత ఆంతరంగికుడినైనా కావచ్చు, నేను ధన్యుణ్ణి. యాచన అని మాత్రం అనకండి. అయినా ఆమ్రపాలి సాంగత్యం తమకు తగనిది. మొదటి కారణం తమరు వైశాలిలో ప్రవేశించటం ప్రమాదం, అలాగని ఆమెను ఇక్కడికి తీసుకురావటము ప్రమాదమే.
0: అంటే వేరొక కారణం కూడా ఉందా మాచ్చా?
1: ఉన్నది ప్రభు. ఆమ్రపాలి అంటే చందనం చెట్టును చుట్టుకున్న సర్పం లాంటిది. ఆమె సౌందర్యం సర్ప సౌందర్యం, విద్యావైభవం ఇంద్రజాలం వంటిది. ఇంతవరకు ఆమ్రపాలి మనసుకు దగ్గరైన వారు లేరని, ఆమె అప్రాప్త మనోహరి అని చెబుతూ
0: ఉంటారు. అందుకే అదే ఆకర్షణ, ఆమెను చూడాలని ఉత్కంఠంగా ఉన్నది.
1: ప్రభు,
0: ఇంకేమి చెప్పకండి, మనం వైశాలికి వెళ్ళాలి అంతే. ఉపాయం ఆలోచించి ఏర్పాట్లు చేయండి.
1: ప్రభు, ఆమ్రపాలి దుర్లభురాలు. ఆమె సాంగత్యం తమకు అపకారంగా పరిణమిస్తుందని నా ఆందోళన.
0: గోపామాచ్చ, మా మనస్సు నిష్కల్మషం. అన్నిటికీ మించి బుద్ధస్వామి అనుగ్రహం మాకున్నది చాలు. ఎందుకో మా మనస్సు ఆమ్రపాలి దర్శనం కోరుతూనే ఉంది.
1: ప్రభు, తమరు చక్రవర్తులు, దర్శనం కోరవలసినది ఆమె, అనుగ్రహించవలసిన వారు తమరు.
0: ఆ మర్యాద ప్రాపంచిక నిత్యకృత్యాల్లో మాత్రమే అమాచ్చా. కళా సౌందర్య ప్రపంచాలు వేరు, అక్కడ మనం యాచకులం మాత్రమే.
1: తప్పదా ప్రభు.
0: అమాచ్చా బెంగవద్దు, పరమగూఢంగా వైశాల నగర ప్రవేశం చేద్దాం. విధానం నిర్ణయించండి.
1: బింబిసార ప్రభువుల ఆజ్ఞకు తిరుగుండదు. సెలవు ప్రభు.
2: ఇంతవరకు ఆమ్రపాలి చారిత్రక నాటకం మొదటి భాగం విన్నారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం కలగా కృష్ణమోహన్, గానం సునీత ఉపతృష్ట, బి సాయి చరణ్, నాటక పర్యవేక్షణ చావళి దేవదాస్, నక్క సుధాకర్రావు, నిర్వహణ ఎస్పి శ్రీరామమూర్తి, సహకారం కొలిపాక శంకరరావు. ఇది ఈఎల్టి రేడియో మాణిక్యాలు. రేడియో మాణిక్యాలు కార్యక్రమము ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సి లలిత, సి సరోజ వినిపించే పదములు జావళీలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మధురిమ. ప్రశాంతంగా నిద్రపోవాలి, కమ్మని కలలు కనాలి. ఆ కలల్లో హాయిగా ఆనందంగా విహరించే ముందు మధుర సరాగాలు మధురిమలో.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ. 1988లో వచ్చిన తెలుగు చిత్రం రుద్రవీణ. ఈ చిత్రంలోని తరాలి రాధ తానే వసంతం అంటూ సాగే పాటకు సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మధురమైన స్వరాల ద్వారా అలరించింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అయితే అతి తక్కువ వాద్యాలతో అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు ఇళయరాజా. మళ్లీ మళ్లీ వినాలనిపించే రుద్రవీణ చిత్రం నుంచి ఈ పాట మీకోసం మధురిమలో.

సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు మధురిమ.

ఎదుటివారి తప్పులు నవ్వుతూ భరించినంత కాలం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచెయ్యాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరీ మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి.

ఇది ఇయాల్టి మధురిమ. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయన పాటలు వినిపిస్తారు. మారెడ్డిని ఇస్తాం. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసం రేపు పొద్దుగల 8:30 సింగిడిల, పొజమటు 5:00 మాట చెప్పండి పాట అయినండి, ఇలా రాత్రి 8:00 ఉషారులో ఉషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో ఆయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వాతావరణ సూచన, జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు పొద్దుగల 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో. యోగం అనే అదృష్టం శీర్షికన, రాజయోగంలో ధ్యానం అంటే యోగా శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం. ఆ తర్వాత చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శినిలో నైపుణ్య విజ్ఞానం అందించే యాప్లో ఉపయోగాల గురించి విద్యావేత్త కెరీర్ గైడెన్స్ నిపుణురాలు డాక్టర్ తులసికుమారి నంద ప్రసంగం ఇంటరు. ఇంకా పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 36వ భాగం ప్రసారమవుతుంది. రేపటి అంశం తిప్పన్న. రేపు పొజమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బజారత్పూర్కు చెందిన కుంభోజీ రవళితో ముచ్చట పాటల నడమ ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలెనిన్. రేపు జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలము కాయర్దాట్వా గ్రామానికి చెందిన మడావితుకారాం బృందం పాడిన గుమేలా పాటలు 6వ భాగం. ఇంకా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ బృందం పాడిన డుల్కి పాటలు 12వ భాగం వింటారు. రేపు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వర్షాకాలం ఆరంభంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా రైతు అంతరంగం శీర్షికన, పత్తి సాగు అనుభవాల గురించి నార్నూర్ మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రైతు సోయం కాశీరామ్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలెనిన్. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి నుడుక కథల సంపుటి నుండి ఎప్పుడు ఎడారి కథ ప్రసారమవుతుంది. రచన కేవీ నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో నా కవితా ప్రయాణం, ఆదిలాబాద్కు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట 2వ భాగం వింటారు. ముచ్చట పెడతారు కేలినేన్. సి లలిత సి సరోజ వినిపించే పదములు జావళీలు ప్రసారమైతే రేపు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

అని ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 11:02 ఇంతటితో 100.2 MHz పై మా ఇయాల్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 5:53 ఆకాశవాణి కార్యక్రమాలు మళ్ళీ శ్రోతాయి. అంతవరకు సెలవు. జయ హింద్.